ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక సంవత్సరం 1948 జ్యేష్ఠ మాసం 14వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 4వ తారీఖు గురువారం శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:05 దాటి 28 సెకండ్లు. ఇప్పుడు అర్చన కార్యక్రమంలో క్షేత్రదర్శిని వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6:11 దాటి 10 సెకండ్లు. ఓరుగల్లు స్వర్ణ దేవాలయంగా పేరొందిన భద్రకాళి అమ్మవారి ఆలయ విశేషాలు ఇవాల్టి క్షేత్రదర్శిని కార్యక్రమంలో మాట్లాడుకుంది.

ఏకశిలానగరంలో స్వర్ణ దేవాలయంగా ప్రస్తుతం వరంగల్గా మనం పిలుచుకుంటున్న ఓరుగల్లుకు ఒక విశిష్టత ఉంది. 800 సంవత్సరాలకు పూర్వం ఏకఛత్రాధిపత్యంతో పరిపాలించిన కాకతీయ చక్రవర్తులకు ఓరుగల్లు రాజధానిగా ఉండేది. కాకతీయుల శాసనాల్లోనూ ఆనాటి సాహిత్యంలోనూ ఈ నగరం ఏకశిలా నగరంగా కీర్తి పొందింది. అయితే కాకతీయులు ప్రధానంగా శివారథులే అయినా వారు అందరు దేవతలను సమానంగా పూజించేవారట. ఈశ్వరుని ఆరాధించినట్లే అమ్మవారిని కూడా వివిధ రూపాలలో అర్చిస్తారు వారు. కాకతీయ శిల్పాలలో ఎక్కువగా సింహవాహిని అయిన దుర్గ మహిషాసుర మర్దిని విగ్రహాలు కల్పించడం కాకతీయులు శక్తి ఆరాధకులు అని చెప్పడానికి ఒక నిదర్శనంగా నిలుస్తుంది. కాకతీయులు ఆరాధించిన దేవీ శక్తులలో శ్రీ భద్రకాళి అమ్మవారు ఒకరు. భద్రకాళి ఆలయం గురించి ఇవాళ క్షేత్రదర్శిని కార్యక్రమంలో మరిన్ని విశేషాలు మాట్లాడుకునే ముందు ఈ పాట విందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:18 దాటి 40 సెకండ్లు. ఇవాళ మనం ప్రముఖ పుణ్యక్షేత్రం ఓరుగల్లు శ్రీ భద్రకాళి ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. భద్రకాళి మాత భద్రకాళి ఆలయం కాకతీయుల కాలం నాటికే చెందింది, అంతకు ముందే ఈ ఆలయం నిర్మించబడింది అని చెప్పడానికి అనేక ఆధారాలు ఉన్నాయట. ప్రతాపరుద్ర చరిత్రలోనూ సిద్ధేశ్వర చరిత్రలోనూ భద్రకాళి అమ్మవారి గురించి ప్రస్తావన ఉంటుంది. అందుకే భద్రకాళి ఆలయం క్రీస్తు శకం 625లోనే నిర్మించి ఉంటారని చరిత్రకారులు చెబుతున్నారు. ఇక భద్రకాళి ఆలయం దక్షిణ భారతదేశపు స్వర్ణ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. చాళుక్యుల కాలం నాటి ఆలయ నిర్మాణ శైలి సందర్శకులను అబ్బురపరుస్తూ ఉంటుంది. ఈ ఆలయం చూస్తుంటే సూర్యోదయం సూర్యాస్తమయ సమయాల్లో ఆలయం బంగారు వర్ణంలో మెరిసిపోతుందట. అందుకే భద్రకాళి ఆలయాన్ని దక్షిణ భారతదేశపు స్వర్ణ దేవాలయంగా పిలుస్తూ ఉంటారు భక్తులు. ఓరుగల్లు భద్రకాళి ఆలయం గురించి మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6:27 దాటి 25 సెకండ్లు. క్షేత్రదర్శిని కార్యక్రమంలో ఇవాళ మనం ప్రముఖ పుణ్యక్షేత్రం ఓరుగల్లు శ్రీ భద్రకాళి ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కోహినూరు వజ్రం అమ్మవారి ఎడమ కన్నుగా ఉండేదని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఓరుగల్లు కాకతీయ పాలనలో ఉన్నప్పుడు వారు అమ్మవారిని విశేషంగా ఆరాధించేవారట. కొల్లూరు గండ్ల నుంచి వెలికితీసిన కోహునీరు వజ్రాన్ని అమ్మవారి ఎడమ కంటికి అమర్చారని కాకతీయ వైభవ చరిత్ర ద్వారా తెలుస్తోంది. తర్వాత కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీ కాకతీయ సామ్రాజ్యాన్ని ఢిల్లీ సామ్రాజ్యంలో కలుపుకుని భద్రకాళి ఆలయాన్ని కూల్చడమే కాకుండా అమ్మవారికి బహుమానంగా అందిన కోహినూరు వజ్రాన్ని దోపిడీ చేసి ఢిల్లీకి తీసుకెళ్లినట్టుగా చెబుతారు. ఆ తర్వాత ఎంతో విలువైన ఆ కోహినూరు వజ్రం చేతులు మారుతూ వచ్చిందంట. చివరికి పాటియాల మహారాజు రంజిత్ సింగ్ వద్ద నుంచి కోహినూరు వజ్రాన్ని తీసుకుని బ్రిటిష్ అధికారులు ఆ వజ్రాన్ని ఇంగ్లాండ్ రాణికి బహుమతిగా ఇచ్చినట్టుగా చెబుతారు. మరిన్ని విశేషాలు ఈ ఆలయం గురించి మాట్లాడుకునే ముందు ఈ పాట విందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:39 దాటి 10 సెకండ్లు. ఇవాళ మనం ప్రముఖ పుణ్యక్షేత్రం ఊరుగల్లు శ్రీ భద్రకాళి ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. భద్రకాళి ఆలయంలో గర్భాలయంలో అమ్మవారి విగ్రహం రాతితో చేయబడిన జీవం ఉట్టిపడేలా కనిపిస్తుంది భక్తులకి. అమ్మవారి విగ్రహం దాదాపు 9 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పుతో కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తుంది. 8 చేతులతో కొలువైన అమ్మవారి దర్శనం అనిర్వచనీయం, అద్వితీయం. అమ్మవారి కుడివైపు ఉన్న 4 చేతులలో ఖడ్గం, చురీక, జపమాల, డమరుక ఉంటే, ఎడమవైపు ఉన్న 4 చేతులలో గంట, త్రిశూలము, చిన్నమస్తకము, పానపత్రాలు ఉంటాయి. భద్రకాళి అమ్మవారి ఆలయానికి పక్కనే ఉండే భద్రకాళి సరస్సు భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. దీని పవిత్రతను కాపాడేందుకు ఈ సరస్సులోకి దిగేందుకు ఎవరిని అనుమతించరట. భద్రకాళి ఆలయం గురించి మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6:46 దాటి 10 సెకండ్లు. క్షేత్రదర్శిని కార్యక్రమంలో ఇవాళ మనం ప్రముఖ పుణ్యక్షేత్రం ఓరుగల్లు శ్రీ భద్రకాళి ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. వరంగల్ భద్రకాళి

ఆలయానికి కొన్ని ఇతర ఉపాలయాలు కూడా మనకు దర్శనమిస్తాయి. అక్కడ అమ్మవారితో పాటు శ్రీ లక్ష్మీ గణపతి, శనీశ్వరుడు, శివుడు వంటి ఉపాలయాలు కూడా దర్శించుకోవచ్చు. ఇక ఏడాది పొడవునా భక్తజన సందోహంతో కిటకిటలాడే భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రతి నిత్యం ధూపదీప నైవేద్యాదులు శాస్త్రోక్తంగా జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు, చైత్రమాసంలో వసంతరాత్రులు ఎంతో వైభవంగా జరుపుతారు. ఇక ఆషాఢ మాసంలో పౌర్ణమి నాడు అమ్మవారిని శాకంబరిగా అలంకరి

మాసంలో వసంతరాత్రులు ఎంతో వైభవంగా జరుపుతారు. ఇక ఆషాఢ మాసంలో పౌర్ణమి నాడు అమ్మవారిని శాకంబరిగా అలంకరిస్తారు. శని త్రయోదశి నాడు ఇక్కడ శనీశ్వర పూజ విశేషంగా జరుపుతూ ఉంటారు. ఈ పూజలలో పాల్గొనడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఆషాఢ మాసంలో జరిగే బోనాల జాతరలో అమ్మవారిని దర్శించుకుంటే ఆరోగ్యం, ఐశ్వర్యం, పదవి యోగం కూడా కలుగుతాయని విశ్వాసం. అలాగే ఆషాఢ మాసంలో భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవటం పూర్వజన్మ సుకృతంగా కూడా భావిస్తుంటారు ఇక్కడి భక్తులు. భద్రకాళి ఆలయం గురించి మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:54 దాటి 50 సెకండ్లు. ఇవాళ మనం ప్రముఖ పుణ్యక్షేత్రం ఓరుగల్లు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. పండుగల సమయంలో వరంగల్లోని భద్రకాళి ఆలయాన్ని సందర్శించడం అత్యంత అనువైన సమయం అంట. పండుగల సమయంలో ఈ ఆలయం అలంకరణలతో కలకలలాడుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ లేదా మే మాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు వేలాది మంది భక్తులు భద్రకాళి ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. అలాగే ఆగస్టు నుంచి సెప్టెంబర్ మాసంలో వచ్చే శ్రావణ మాసంలో ఆలయం వసంత నవరాత్రులు, శాకంబరి ఉత్సవం మరియు శరన్నవరాత్రి ఉత్సవాలు, అనేక ఇలాంటి పండుగలు జరుపుతూ ఉంటారు. ఇక్కడ బతుకమ్మ పండుగను కూడా అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారట. బతుకమ్మ పండుగ సమయాల్లో మహిళలు, బాలికలు అందంగా అలంకరించిన పూలతో భద్రకాళి సరస్సును సందర్శించి భద్రకాళి అమ్మవారిని దర్శిస్తూ ఉంటారు. వరంగల్ భద్రకాళి ఆలయ దర్శన సమయాలు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8:30 వరకు భక్తులకు అనుమతినిస్తూ ఉంటారు ఆలయ దర్శనం కోసం. అలాగే భద్రకాళి ఆలయం వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పర్యాటకులు స్థానికంగా ఉండే ఆటో రిక్షాల ద్వారా లేదా మరేదైనా ప్రైవేటు రవాణా సౌకర్యాల ద్వారా కూడా ఆలయాన్ని సులభంగా దర్శించుకోవచ్చు. మరి ఎన్ని ప్రత్యేకతలు, ఎన్ని విశేషాలున్న పవిత్ర పుణ్యక్షేత్రం ఓరుగల్లు శ్రీ భద్రకాళి ఆలయాన్ని మీరు ఒకసారి దర్శించండి.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863.
2: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనుజులా తాత్కాలిక అధ్యకులు డెల్సీ రోడ్రిగ్స్ల మధ్య ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. వారణాసిలో 2 రోజుల పాటు జరిగే 2వ బ్రిక్స్ సాంస్కృతిక వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ఈరోజు ప్రారంభమవుతాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుండి 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వ్యాధి వ్యాప్తి విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. న్యూఢిల్లీలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనుజులా తాత్కాలిక అధ్యకులు డెల్సీ రోడ్రిగ్స్ల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. ఈ చర్చల్లో భారత్ వెనుజులా సంబంధాల సమగ్ర స్వరూపంతో పాటు ఇంధన భద్రత, వర్తకం, పెట్టుబడులు, ఫార్మాసూటికల్స్, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునరుత్పాదక ఇంధన రంగాల్లో మరింత సహకారాన్ని పెంపొందించుకునే అవకాశాలపై దృష్టి సారిస్తారు. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం రోడ్రిగ్స్ నిన్న న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆమెతో పాటు విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సైన్స్ అండ్ టెక్నాలజీ,

0: సమాచార ప్రసారాలు రవాణా శాఖ మంత్రులతో కూడిన ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చింది. రోడ్రిగ్స్ గతంలో విదేశాంగ మంత్రి హోదాలో 2015లో, అలాగే ఉపాధ్యక్షురాలి హోదాలో 2019, 2023, 2024, 2025లో భారత్ను సందర్శించారు. భారతదేశ సాంకేతిక పారిశ్రామిక సామర్థ్యాలను అవగాహన చేసుకోవడానికి, భాగస్వామ్య అవకాశాలను అన్వేషించడానికి వెనిజుల ప్రతినిధి బృందం ఇంధనం, ఫార్మాస్యూటికల్స్, ఆటో రంగాలకు సంబంధించిన పలు ప్రాంతాలను సందర్శిస్తుంది. ఇంధన పెట్టుబడి రంగాల్లో వెనిజులాకు భారత్ ఒక ముఖ్యమైన భాగస్వామిగా ఉంటూ వస్తోంది. ఇంధన రంగంలో భారతీయ పిఎస్యులు వెనిజులాలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. అలాగే అక్కడ తమ ఉనికిని మరింత విస్తరించుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. వారణాసిలో 2 రోజుల పాటు 2వ బ్రిక్స్ సాంస్కృతిక వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగుతాయి. ఈ సదస్సులో చైనా, బ్రెజిల్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియాలతో సహా 11 దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. సీనియర్ దౌత్యవేత్తలు, విధాన రూపకర్తలు, సాంస్కృతిక రంగానికి చెందిన నిపుణులు వివిధ అంశాలపై చర్చిస్తారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా విమాన ఇంధన ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ మద్దతును ఆమోదించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఈ నిధులు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు అందుతాయని, ఇది విమానయాన రంగంపై ఆధారపడిన 77 లక్షల మంది ఉద్యోగులను రక్షిస్తుందని పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వల్ల లీటర్ ఏటీఎఫ్ ధర మార్చిలో 60.5 రూపాయలు ఉంటే మే నెల నాటికి 142 రూపాయలకు పెరిగిందని చెప్పారు.
1: ATF प्राइस स्टेबिलाईजेशन फंड में बेसिकली एक सेल्फ सस्टेनिंग रिवॉल्विंग फंड बनाया. ATF प्राइस फॉर द एयरलाइन कैरियर्स हु वांट टू पार्टिसिपेट इन दिस, उनको एक स्टेबल ATF प्राइस अभी करंट क्राइसिस के दौरान मिले कि इससे हमारे एंटायर एविएशन सेक्टर में करीब 70 लाख से अधिक जो जॉब्स हैं जिनके ऊपर इम्पैक्ट पड़ना आरंभ होने लगा था बिकॉज ऑफ द स्ट्रेस इन द सेक्टर, वो इससे सिग्निफिकेंटली मिटिगेट हो.
0: ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు వీలుగా పాత ట్రక్కులు, బస్సుల స్థానంలో కొత్త వాహనాలను తీసుకొచ్చేందుకు 9,585 కోట్ల రూపాయలతో కూడిన ప్రత్యేక పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ 2 ఏళ్ల పథకం ద్వారా దాదాపు 2 లక్షల పాత ట్రక్కులు, 16,000 బస్సుల స్థానంలో BS6 లేదా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడతారు.
2: दिल्ली के पॉल्यूशन को रोकने के लिए लगातार कई स्टेप्स लिए जा रहे हैं. उन स्टेप्स में एक बहुत बड़ा निर्णय लिया गया कि जो 40% कॉन्ट्रीब्यूशन है पार्टिकुलेट मटेरियल का, वो ट्रांसपोर्टेशन सेक्टर के कारण आता है. और उस ट्रांसपोर्टेशन में जो सबसे बड़ा कॉन्ट्रीब्यूटर है हैवी ट्रक्स और बसेस, पुरानी ट्रकों और बसों को रिप्लेस करने का इसमें फैसला लिया गया.
0: आकाशवाणी वार्ता వింటున్నారు. केंद्र होम मंत्री अमित शाह ఈ రోజు నుండి 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా పుష్పబంత ప్యాలెస్ హోటల్ శంకుస్థాపనలో పాల్గొంటారు. అలాగే లంకమూర వద్ద ఉన్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF సరిహద్దు చౌకీని సందర్శిస్తారు. రాష్ట్ర కేంద్ర భద్రతాధికారులతో ఒక ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. అమిత్ షా పర్యటన పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఉన్నతస్థాయి పరిపాలన భద్రతా సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 10వ భారత్ లావోపీడీఆర్ జాయింట్ కమిషన్ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి థాంగ్స్ వాన్తో కలిసి సహాధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఇరుపక్షాలు వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఇంధనం, డిజిటల్ కనెక్టివిటీ, అభివృద్ది భాగస్వామ్యం, సామర్థ్యాల పెంపుదల సంస్కృతితో సహా వివిధ రంగాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. అలాగే భారత్ ఆసియాన్ సహకారాన్ని మరింత పెంపొందించుకోవడంతో పాటు ప్రాంతీయ పరిణామాల గురించి వారు చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ భారత్ లావో పీడీఆర్ మధ్య అత్యంత సన్నిహితమైన నాగరికత, సాంస్కృతిక, ప్రజా సంబంధాలు

0: లు ఇరు దేశాల మధ్య చారిత్రక కాలం నాటివని గుర్తు చేశారు.
1: Our two countries have close civilizational ties reflected in the common heritage of Buddhism and Ramayana. Our relations go back in history based on deep cultural and people-to-people linkages. I fondly remember my own visit to your beautiful country during our ASEAN chairship in 2024.
0: Prapanchavyaptanga yogaku viparitamaina prajadarana labhistondani Pradhanamantri Narendra Modi perkonnaru. గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహిస్తున్న 1వ ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2026 ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో పాల్గొంటారు. ఈ వేదిక ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగాభిమానులను ఒకచోటకు చేరుస్తుందని మోదీ అన్నారు. అంతర్జాతీయ క్రీడారంగంలో యోగాసనాలకు ఇదొక కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని ప్రధానమంత్రి అభివర్ణించారు. కాంగోలో ఎబోలా వైరస్ వ్యాప్తి వేగంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. జెనీవాలో జరిగిన విలేకరుల సమావేశంలో డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ మాట్లాడుతూ ఈ వైరస్ ఇప్పటికే చాలా వేగంగా విస్తరించిందని, ఆరోగ్య అధికారులు దానిని అదుపు చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఇటీవలే ఈ వ్యాధి వ్యాప్తి ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి ఇతూరీ ప్రాంతాన్ని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సందర్శించారు. ఈ వ్యాధిని అదుపు చేయడానికి మరింత వేగంగా చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వైరస్ ప్రస్తుతం కాంగోలోని ఉత్తర దక్షిణ కివు ప్రాంతాలకు, అలాగే పొరుగు దేశమైన ఉగాండాకు కూడా వ్యాపించింది. మే నెల మధ్యలో ఈ వ్యాధి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి కాంగోలో ఇప్పటి వరకు 344 ఎబోలా కేసులు నమోదు కాగా 60 మంది మరణించారు. కేరళ మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఉత్తరాఖండ్, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్లలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, గిల్గిట్, బల్టిస్తాన్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. రాబోయే 2 రోజుల్లో ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, మహారాష్ట్రల్లో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యక్షులు డెల్సీ రోడ్రిగ్స్ల మధ్య ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. వారణాసిలో 2 రోజుల పాటు జరిగే 2వ బ్రిక్స్ సాంస్కృతిక వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ఈరోజు ప్రారంభమవుతాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుండి 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇప్పుడు ఇది మన చట్టం శీర్షికన క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్ ఈ అంశం గురించి సీనియర్ న్యాయవాది సివి విద్యాసాగర్ రావు గారితో పరిచయ కార్యక్రమం రెండో భాగం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన. ఈరోజు సీనియర్ న్యాయవాది శ్రీ సివి విద్యాసాగరరావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి క్రిమినల్ కేసుల్లో ట్రయల్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్కారం విద్యాసాగరరావు గారు.
1: నమస్తే అండి.
0: ఈ క్రిమినల్ కేసుల్లో జరిగే ట్రయల్స్లో ముఖ్యంగా

0: ముద్దాయికి ఎగెనెస్ట్గా అంటే ముద్దాయిని నేరస్థలంలో చూసినట్టుగా నేరం చేస్తుండగా చూశానని సాక్షి సాక్ష్యం చెబితే జడ్జి గారు శిక్ష వేసే అవకాశం ఉంటుందా?
1: ఇందులో మనము పరిగణనలో తీసుకోవాల్సినటువంటి విషయం ఏముంటుంది అంటే, సీరియస్ నేచర్ ఆఫ్ అఫెన్సెస్లో ఘోరమైనటువంటి హీనియస్ క్రైమ్స్ అయినటువంటి సందర్భాలలో ఎవరన్నా సాక్షులు ముద్దాయిని మేము చూస్తే గుర్తుపడతాము అని పోలీసు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లో చెప్పడం జరుగుతుంది. ఆ సందర్భంలో పోలీసు వాళ్ళు జడ్జి గారు పర్మిషన్ తీసుకొని జడ్జి గారి సమక్షంలో జడ్జి గారే చేస్తారు. ఏం చేస్తారు, ఎవరినైతే అరెస్ట్ చేస్తారో పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో, ఆ ముద్దాయితో పాటు ఇంకా వేరే ఏడుగురి సంబంధం లేని మనుషులను, ఈ కేసుకు సంబంధం లేని మనుషులను 1:7 లైన్లో నిలబెడతారు. లైన్ ఎక్కడ, జైల్లో ఉంటే జైల్లో, జైల్లోనే అవుతుంది ప్రాసెస్. దాన్ని ఏమంటాం మనం క్రిమినల్లో అంటే ఐడెంటిఫికేషన్ పరేడ్ అంటాం. ఐడెంటిఫికేషన్ పరేడ్ అంటే ఏంటి అంటే, సాక్షులు ఎవరైతే నేరం జరుగుతుండగా నేరం చేసినటువంటి ముద్దాయి ఎవరైతే ఉంటారో, ఆ ముద్దాయి జడ్జి గారి ముందర నిలబడి ఉన్నటువంటి 7 మంది మనుషులలో ఆ ముద్దాయిని గుర్తుపట్టే అవకాశం ఉంటుందా అన్నది సాక్షికి ఒక అవకాశం ఇస్తారు. ఆ సందర్భంలో ఆ సాక్షి ఒకవేళ నిజంగానే 7 ఐడెంటిఫై చేస్తే అది కొంచెము ముద్దాయికి అగేనిస్టే సీరియస్ ఉంటుంది ఆ పరిస్థితి.
0: ఓకే,
1: ఇవి సీరియస్ నేచర్ ఆఫ్ అఫెన్సెస్ లోనే అవుతుంది. ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడు మెజిస్ట్రేట్ గారు చేస్తారు. జడ్జి గారు ముద్దాయికి ఇంటిమేషన్ ఇచ్చి మిమ్మల్ని గుర్తుపట్టడానికి ఫలానా సాక్షులు జైలుకు రావడం జరుగుతుంది, శనివారమో ఆదివారమో జరుగుతుంది, మేము వస్తున్నాము అని చెప్తారు. ఆ జడ్జి గారు వచ్చిన తర్వాత ఆ ముద్దాయితో మాట్లాడిన తర్వాత ఆ 7 మందిలో ముద్దాయికి అవకాశం ఇస్తారు జడ్జి గారు, మీ ఇష్టముంద 7 మందిలో మీ ఇష్టముంద స్థానంలో మీరు నిలబడండి అని. ఎందుకంటే ఫస్టే ఎప్పుడు వాడు నిలబడాలి అంటే ఫస్టే ఉంటాడు వాడిని చూపియండి మీరు అని.
0: కరెక్ట్ కరెక్ట్.
1: అలా కాకుండా 7 మందిలో మీ ఇష్టముంద జాగలో నిలబడండి, సీరియల్ నెంబరు అది మీ చాయిస్ అని చెప్తారు. ఇంపోర్టింగ్ అందులో పరిగణనలో తీసుకోవాల్సిన విషయం ఏముంటుంది అంటే, దాదాపు ఈ కేసుకు సంబంధం లేని మనుషులు ఎవరైతే 6 మంది ముద్దాయితో పాటు అందులో నిలబడ్డారో, సరిసమానమైనటువంటి హైటు, సరిసమానమైనటువంటి పర్సనాలిటీ ఉండాల ఉండాల. ఇప్పుడు ఒక నా మీద నేర ఆరోపణ పెట్టి నా పక్కన 6 మంది అమ్మాయిలను నిలబెట్టించి అందులో ఎవరు చెప్పండి అంటే వాళ్ళు న్యాచురల్లీ మగవాన్ని చూపిస్తారు. అలా కాకుండా సేమ్ పర్సనాలిటీ, సేమ్ జెండరు, హైటు వెయిట్, ఐడెంటిఫికేషన్ పరేడ్స్ జరుగుతుంది.
0: అయితే అడ్వకేట్ గారు, ఏదైనా సందర్భంలో జడ్జిలు విట్నెస్గా మారే అవకాశం ఉంటుందా? ఒకవేళ మారితే వారి విట్నెస్ సాక్ష్యం చెల్లుతుందా?
1: ఉంటుంది. జనరల్గా జడ్జి గారు అంటే మెజిస్ట్రేట్ గారే అయి ఉంటారు, 99% మెజిస్ట్రేట్ గారే అయి ఉంటారు. మెజిస్ట్రేట్ గారు కోర్టుకు విట్నెస్లా ఎప్పుడు వస్తారంటే, ఈ మధ్య కాలంలో మనం డౌరీ డెత్ చాలా చూస్తున్నాం, సూసైడ్లు చూస్తున్నాం. డౌరీ డెత్ కానివ్వండి, సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు, ప్రాణంతో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని స్త్రీ కావచ్చు మగవారు కావచ్చు, చివరి ప్రాణంలో ఉన్న సమయంలో హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఈ పోలీసు వాళ్ళు కన్సర్న్ మెజిస్ట్రేట్ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కన్సర్న్ మెజిస్ట్రేట్ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏ వేరే మెజిస్ట్రేట్ గారు వచ్చి ఆ లేడీ అయినా జెంట్స్ అయినా ఎవరైనా ఎవరైతే సూసైడ్ అటెంప్ట్స్ చేశారో లేకుంటే బర్నింగ్ ఇంజరీస్ ఉన్నాయో, అవి ఎలా అయ్యాయి, మీరు ఈ స్థితికి రావడానికి కారణము ఎవరు అని జడ్జి గారు ఆమె వచ్చినటువంటి భాషలోనే రాస్తారు. ఆమె ఏం చెప్తే అదే రాస్తారు, ట్రాన్స్లేషన్ చేసి రాయరు, ట్రాన్స్లేషన్ చేసి రాయరు, యాజ్ ఇట్ ఈజ్ రాస్తారు, అదే వర్బాటంలో రాస్తారు. అది రాసిన తర్వాత ఒకవేళ ఆ విక్టిమ్ గంట చనిపోతే, చనిపోయే ముందు ఆమె ఇచ్చిన వాంగ్మూలం ఏమిటి అన్నది చెప్పడానికి ఈ జడ్జి గారు ఈ ట్రయల్లో సాక్షిగా వస్తారు. మరణ వాంగ్మూలం దాన్ని అనే అంటారు. అప్పుడు జడ్జి మెజిస్ట్రేట్ గారు కోర్టుకు వచ్చి చెప్తారు.
0: అయితే ఈ క్రిమినల్ ట్రయల్ ప్రాసెస్లో డాక్టర్స్ సాక్ష్యంగా తీసుకోవచ్చా?
1: తీసుకుంటారు. ఇప్పుడు మీరు మంచి ప్రశ్న అడిగారు, జడ్జి గారు కోర్టుకు సాక్షిగా వస్తారా అని. ఇదే బర్నింగ్ ఇంజరీస్తో ఎవరన్నా చనిపోయారు, చనిపోయే పరిస్థితుల్లో ఉన్నారు అన్నప్పుడు జడ్జి గారు పోయి ఈ పరి

0: పరిస్థితి రావడానికి కారణం ఏంది అని మాట్లాడి అడిగి ఏదైతే స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటారో దానికి ట్రీట్మెంట్ చేసేటువంటి డాక్టర్ ను కూడా పోలీసు వాళ్ళు విచారణ చేస్తారు. ఆ సందర్భంలో ఆ డాక్టర్ ను కూడా విట్నెస్ చేస్తారు ఛార్జ్షీట్ లో పోలీసు వాళ్ళు. సమన్స్ వచ్చినప్పుడు ఆ డాక్టర్ కూడా కోర్టుకు వచ్చి జడ్జి గారి ముందర ఫలానా రోజు ఫలానా పోలీసు వాళ్ళు ఫలానా వ్యక్తిని మా హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, అతను 80% 75% బర్నింగ్ ఇంజరీస్తో వచ్చారు, మేము వారి ట్రీట్మెంట్ చేసే ప్రయత్నం చేశాము, ఆయన పేరు ఇది రాసుకున్నాము, అతను కూడా ఇది ఎలా అయ్యింది అంటే నాకు ఈ విధంగా చెప్పాడు, ఏం ట్రీట్మెంట్ అయ్యింది అన్నది డాక్టర్ గారు యాజ్ ఎ విట్నెస్ చెప్తారు. సో ఆ సందర్భంలో జడ్జి గారు వస్తారు, డాక్టర్ గారు కూడా వస్తారు.
1: మరి విద్యాసాగర్ గారు, మీరు అన్నట్టు జడ్జి గారి సాక్ష్యం చెల్లుతుంది, డాక్టర్ గారి సాక్ష్యం చెల్లుతుంది, మరి సినిమాల్లో చూపించినట్టుగా పోలీసు వారి సాక్ష్యం చెల్లదు అని చాలా సినిమాల్లో నేనే చూసి విన్నున్నాను, కాబట్టి నిజంగానే పోలీసు వారి సాక్ష్యం చెల్లదా?
0: పోలీసు వాళ్ళ సాక్ష్యం చెల్లదు అంటే వాళ్ళు సాక్ష్యం సృష్టించరు, ఉందని మట్టుకే గ్యాదర్ చేసి మొత్తం ఒక ప్రొఫార్మ ప్రకారం జడ్జి ముందర పెట్టడం జరుగుతుంది. న్యాచురల్లీ ఏమవుతుంది, కేసు పెట్టిన పోలీస్ ఆఫీసర్కు ఆ కేసులో కన్విక్షన్ రావాలనే ఉంటుంది. నేను వంట చేశాను కింద వాళ్ళు బాగుంది అని అనాలనే నేను కోరుకుంటాను, అలాగే పోలీసు వాళ్ళు కూడా అతను పెట్టిన కేసు ముద్దాయికి శిక్ష పడాలి అనేటువంటి ఆలోచనతోని లేని విషయాన్ని కూడా వాళ్ళు కొంచెం ఛార్జ్షీట్లో విట్నెస్లో యాడ్ చేసే ప్రమాదం ఉంటుంది, కాబట్టి చెల్లదు అని ఒక నిర్ణయం ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఏమవుతుంది, కంప్లైనెంట్ నోటి మాట కంప్లైంట్ ఇస్తే పోలీస్ ఆఫీసరే కంప్లైంట్ రాసుకుంటాడు, కంప్లైంట్ రాసుకున్న తర్వాత అదే పోలీస్ ఆఫీసర్ ఎఫ్ఐఆర్ చేస్తాడు, అదే పోలీస్ ఆఫీసరు టోటల్ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు, అదే పోలీస్ ఆఫీసరు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాడు. ఈ సందర్భంలో పోలీస్ వాళ్ళ సాక్ష్యం చెల్లదు, ఎందుకంటే ఇంట్రెస్టెడ్ పర్సన్,
1: అది
0: ఇంట్రెస్టెడ్ పర్సన్ అన్ని ఇతనే చేశాడు కదా అది.
1: అయితే నేరస్థలంలో ముద్దాయిని చూడడానికి, నేరస్థలంలో నేరం చేస్తుండగా ముద్దాయిని చూడడానికి తేడా ఉంది అని
0: ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ ట్రయల్ ప్రాసెస్లో, క్రిమినల్ ట్రయల్ ప్రాసెస్ ఏదైతే ఉందో దీంట్లో క్రాస్ ఎగ్జామినేషన్ పాత్ర ఏంటి?
0: క్రాస్ ఎగ్జామినేషన్ పాత్ర అంటే అడ్వకేట్ గారి ఉపాయము, అతని తెలివితేటలే ముద్దాయిని కాపాడే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రశ్న వేశారు ఏమని, ముద్దాయిని నేరస్థలంలో చూశాము అని ఒకటి ఉంటుంది, నేరస్థలంలో ముద్దాయి నేరం చేస్తూ చూశాను అని ఒకటి ఉంటుంది. మరి నేరం అవ్వకముందే నువ్వు చూశావా, చేస్తుంటే చూశావా, నువ్వు చూసే సమయానికి నేరం కంప్లీట్ అయిపోయిందా?
1: ఇలా స్టేజ్ని బట్టి,
0: స్టేజ్ని బట్టి నువ్వేం చూశావు. నేను చూసేసరికి ఆల్రెడీ చచ్చిపోయాడు, పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నారు అని విట్నెస్ చెప్పాడు అనుకోండి, పోలీసు వాళ్ళు రావడానికి అర్ధగంట అవుతుంది కదా, అర్ధగంట ముందు నేరం అయింది కదా, వీడేం చూడలేదు అనేటువంటి నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. ముద్దాయిని నేను చూశాను అని విట్నెస్ చెప్పడం చెప్పినప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళు రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్ లో ఒక చిన్న సెంటెన్స్ మాత్రమే ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది, ఏమని, ముద్దాయిని చూస్తే నేను గుర్తుపడతాను అని ఈ ఒక సెంటెన్స్ మాత్రమే స్టేట్మెంట్ లో ఉంటుంది. వాస్తవానికి చూశాను నేను గుర్తుపడతాను అన్నప్పుడు సాక్షి చెప్పాల్సిన విషయాలు చాలా ఉంటాయి. అతని హైట్ సుమారు ఎంత ఉంటుంది, అతను నల్లగా ఉన్నాడా తెల్లగా ఉన్నాడా, సుమారు ఎంతలా ఉన్నాడు, అతను వేసుకునే బట్టలు ఏంటివి, అవి చెప్తే ఆ విషయాలు జడ్జి ముందర ట్రయల్ అయినప్పుడు సాక్ష్యం చెప్పినప్పుడు ఇవన్నీ కనెక్ట్ అయితే, అన్ని టాలీ అయితే ముద్దాయికి కష్టమైన పరిస్థితి ఉంటుంది.
1: అయితే మీరు అన్నట్టు ఈ క్రాస్ ఎగ్జామినేషన్లో జడ్జి గారు తీర్పు ఇవ్వకుండా ముందు లాయర్కి అవకాశం ఉంటుంది,
0: ఉంటుంది
1: ముద్దాయిని నేరస్తుడిగా నిరూపించడానికి,
0: దాన్నే క్రాస్ ఎగ్జామినేషన్ అంటారు.
1: ఈ క్రాస్ ఎగ్జామినేషన్ ని బట్టి నిర్ణయిస్తారా, లేదా క్రిమినల్ ట్రయల్లో ఇది స్ట్రాంగ్ కేస్ ఇది వీక్ కేస్ అని దేన్ని బట్టి నిర్ణయిస్తారు?
0: టోటల్లీ ట్రయల్ అంటే క్రాస్ ఎగ్జామినేషన్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. 99% జడ్జి గారు క్రాస్ ఎగ్జామినేషన్ లో డిఫెన్స్ కౌన్సిల్ అంటే ముద్దాయి వాళ్ళ లాయరు ఎంత మటుకు ముద్దాయి అమాయకుడు, ఈ నేరానికి సంబంధం లేదు అన్న విషయాలను ఈయన ప్రూవ్ చేయగలిగాడు అన్నది క్రాస్ ఎగ్జామినేషన్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో క్రాస్ ఎగ్జామినేషన్ వైటల్ ఫర్ ది అక్యూజ్డ్.
1: క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్ గురించి మా శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం.

0: ఇంతవరకు మీరు ఇది మన చట్టం శీర్షికన క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్ ఈ అంశం గురించి సీనియర్ న్యాయవాది సివి విద్యాసాగర్ రావు గారితో పరిచయ కార్యక్రమం రెండో భాగం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

జనరంజని కార్యక్రమానికి స్వాగతం. ఇది ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. 7:30 దాటి 5 సెకండ్లు స్టూడియో క్లాక్లో సమయం. అండ్ జనరంజని కార్యక్రమంలో మీరు వినాలి అనుకుంటున్న పాటల వివరాలను మాకు వాట్సాప్ ద్వారా తెలియపరచవచ్చు. మా నెంబర్ 0402324082. జయశ్రీ నగర్ నుంచి లక్ష్మీ నిలయం అంటే వాళ్ళ ప్లేస్ అనుకుంటా. రామయ్య, రాజ్యలక్ష్మి, శ్రీయాన్, నిర్వాన్, ప్రజ్ఞాన్ అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు. జనరంజనికి శుభోదయం, మా కోసం ఏదైనా ఒక మంచి పాటని వినిపించగలరు అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. కాజాగూడ నుంచి కేవీ సత్యనారాయణ, ప్రశాంతి, ధనుష్, హారిక మెసేజ్ చేశారు. ఒక మంచి పాట ప్లే చేయండి మాకు అంటూ. తప్పకుండా. ప్రేమ్ కుమార్, శ్రీలత, ప్రణీత్, భవ్యశ్రీ, మాన్విత్, లక్కీ, వరుణ్, రాహుల్, తేజశ్రీ, శ్యామ్, మనోజ్ కుమార్, భానుశ్రీ, ప్రవీణ్, దుర్గానగర్, జియాగూడ, హైదరాబాద్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏదైనా ఒక మంచి పాటని మాకోసం ప్లే చేయండి అంటూ. తప్పకుండా మీకోసం ఒక మంచి పాట ప్లే చేస్తున్నాను. ఎస్పీ బాలుగారు అండ్ చిత్ర గారు కలిసి ఆలపించిన ఈ పాట మీ అందరి కోసం.

0: సమస్యలు న్యాయబంధు చట్టపరమైన భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. 7:36 దాటి 30 సెకండ్లు స్టూడియో క్లాక్లో సమయం. జనరంజని కార్యక్రమం వింటున్నారు. అండ్ ఈ ప్రోగ్రాంలో మీరు వినాలి అనుకుంటున్న పాటల వివరాలను మాకు వాట్సాప్ ద్వారా తెలియపరచవచ్చు. మా నెంబర్ 0402324082. ఎద్దు మైలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి

0: అఖిల్ కార్తికేయ ఏదైనా ఒక మంచి పాటని మాకోసం ప్లే చేయండి జనరంజని కార్యక్రమంలో అంటూ అడుగుతున్నారు. రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి మెసేజ్ చేశారు. అలాగే పుట్టపాక నుండి భవాని వెంకట్ మాస్టర్ మిథున్ మహాదేవ్ మెసేజ్ చేశారు. హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ మనకు మెసేజ్ చేశారు. చౌటుప్పల్ నుంచి రమ్య హేమలత గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా. అలాగే తుకారంపేట నుంచి గోపినాథ్ పల్లవి కుశల్ కుమార్ రాజ్ కుమార్ రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా ఒక మంచి పాటని మాకోసం ప్లే చేయండి అంటూ. అశోక్ పొద్దుటూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు ఒక మంచి పాట వినిపించండి అంటూ. మెహదీపట్నం నుంచి సిహెచ్ వెంకటస్వామి మెసేజ్ చేశారు ఒక మంచి సాంగ్ కావాలి అంటూ. చౌటుప్పల్ నుంచి కస్తూరి రాముడు లక్ష్మణుడు భరతుడు పృథ్వీనారాయణ పృథ్వీరాజ్ రుద్ర గణేష్ మెసేజ్ చేశారు. పెద్దంబర్పేట నుంచి గుండు అంబదాస్ సాయి ప్రకాష్ అనిల్ కుమార్ సంధ్యరాణి అశ్వి మెసేజ్ చేశారు. అలాగే నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాలయ గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ మధు రవి నవీన రాధిక త్రిలోక్ శ్రీరామదాస్ కృపాచారి అనిత సాయి వర్షిత్ సాయి రిత్విక్ ప్లీజ్ ప్లీజ్ మాకోసం ఒక మంచి పాటని ప్లే చేయండి అంటూ అడుగుతున్నారు. హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక భానుప్రకాష్ వినయ్ కుమార్ గుడ్ మార్నింగ్ సార్ మాకోసం ఒక మంచి పాటని ప్లే చేయండి సార్ అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా సార్. అండ్ మీ అందరి కోసం ఒక మంచి పాట ప్లే చేసే ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్, తర్వాత మీకోసం ఒక హై ట్రాక్ ప్లే చేస్తున్నాం. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: जिनके पास कोई गारंटी नहीं है, सरकार खुद उनकी गारंटर बन रही है.
2: గత ఆరేళ్లలో పీఎం స్వనిధి పథకం కింద 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు 17,800 కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందజేశారు. అదనంగా వడ్డీ రాయితీ, డిజిటల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ రూపంలో సుమారు 800 కోట్ల రూపాయల సహాయం కూడా అందించబడింది. నేడు దేశ వ్యాప్తంగా వీధి వ్యాపారులు, వీరిలో సుమారు 46% మంది మహిళలు, తమ వ్యాపారాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. పీఎం స్వనిధి 6 ఏళ్లు. ఉత్సాహం, గౌరవం, ఆత్మగౌరవం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. 7:42 అండ్ 26 సెకండ్స్ స్టూడియో క్లాక్లో జనరంజని ప్రోగ్రామ్ వింటున్నారు. అండ్ ఈ ప్రోగ్రామ్లో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు. 0402324082 నెంబర్కి. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదిని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గుడ్ మార్నింగ్ జనరంజన్లో మాకోసం ఏదైనా మంచి పాటను ప్లే చేయండి అంటూ అడుగుతున్నారు తప్పకుండా. అలాగే వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్య, శ్రీ, సుధా, రామయ్య మాకు తప్పక ఏదైనా ఒక మంచి పాటని ప్లే చేసి మా పేర్లు వినిపించగలరు అంటూ విన్నపం అని మెసేజ్ చేశారు. తప్పకుండా మీ పేర్లు కూడా చదివామండి. ఖైరతాబాద్ ఆనందనగర్ కాలనీ నుంచి ముట్టా నరసింగరావు, సంహిత, హర్షిణి, దీక్షిత, వర్ధిని రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక మంచి సాంగ్ని మాకోసం ప్లే చేయండి అంటూ. తప్పకుండా ప్లే చేస్తాం. అలాగే శుభోదయం అంటూ మనకు మెసేజ్ చేశారు రవికుమార్ వడ్లమని. అల్మాస్ కూడా ప్లీజ్ ప్లే ఎనీ సాంగ్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఉప్పల్ నుంచి కే వెంకటేశ్వర్లు గారు కైండ్లీ ప్లే ఎనీ సాంగ్ అంటూ మెసేజ్ చేశారు తప్పకుండా. అలాగే తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం ఎన్టీఆర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్, రేవతి, యశ్వంత్ బాబు, నాగ భాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి మెసేజ్ చేశారు ఒక మంచి సాంగ్ కావాలి అంటూ. ఎంఎం శాస్త్రి, ఉమా, సుగంధి, కార్తీక్ పంజాగుట్ట హైదరాబాద్ నుంచి ఏదైనా ఒక మంచి పాటను మాకోసం ప్లే చేయండి అంటూ అడుగుతున్నారు. తప్పకుండా మీకోసం ఒక మంచి పాట. ఆయన పాటకన్నా ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్. స్టే
4: ట్యూన్. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.

0: ఈ రోజుల ప్రత్యేక కార్యక్రమం శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం 2:15 నుంచి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే జూన్ 4 అంటే ఈరోజు ఆహారం ద్వారా కలిగే ప్రమాదాలు, సురక్షిత ఆహారానికి మార్గాలు, ఈ అంశం గురించి ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్ ఎన్ఐఎన్ డాక్టర్ ఆర్ నవీన్ కుమార్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324 0853,

0: ఆహారానికి మార్గాలు. ఈ అంశం గురించి ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్ ఎన్ఐఎన్ డాక్టర్ ఆర్ నవీన్ కుమార్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324085 3, 0402324085 4, 0402955 09 23.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. జనరల్ నుంచి ప్రోగ్రామ్ వింటున్నాం. మా కోసం ఏదైనా ఒక మంచి సాంగ్ని వినిపించండి ప్లీజ్ అంటూ మెసేజ్ చేశారు. ఎవరు? పటాన్ చెరు నుంచి, నవ్య ది గ్రాండ్ కాలనీ నుండి స్వరాగిని, రవికుమార్, స్వరూప, శ్వేత, శృతి, శ్రీజ, సిరివేద, ఇమ్మడి నాగరాజు, లత, నిహాల్, నిగమశ్రీ, విశ్వనాథ్, శ్రీకాంత్, కుష్వక్ రెడ్డి, చార్విక్, సూర్య, శేఖర్, శాంతి, శిఖర, కిట్టు, వీళ్ళందరూ ఉన్నారు ఈ మెసేజ్లో. తప్పకుండా మీరు అడిగిన పాట ప్లే చేస్తామండి. అలాగే కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు మెసేజ్ చేశారు. ఫిర్జాదిగూడ నుంచి ఓ కిరణ్ గారు మెసేజ్ చేశారు. ఓ కిరణ్ వెరైటీగా ఉందండి. అలాగే రమాదేవి, లక్ష్మీ, శశాంక్, గాయత్రి, విస్తృత, మహాద్యుతి, సాయి, మాన్విత, సంహృత, గీతానగర్, హైదరాబాద్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక మంచి పాట కావాలి మాకోసం అంటూ. తప్పకుండా మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట్ గ్రామం, కామారెడ్డి జిల్లా, మాకోసం ఏదైనా ఒక పాట వినిపించండి శుభోదయం అంటూ మెసేజ్ చేశారు. అలాగే పొరుగింటి పుల్లకూర అనే సాంగ్ కావాలంటే డెఫినెట్గా నేను ప్లే చేయడానికి ట్రై చేస్తా అండి. ఎవరు ఈ మెసేజ్ చేశారంటే కే వెంకటేశ్వర్లు ఉప్పల్ నుంచి. తప్పకుండా అలాగే కిరణ్ జ్యోతి సుబ్రహ్మణ్యం ఓల్డ్ మలక్పేట్ నుంచి మెసేజ్ చేశారు. ఏదైనా ఒక మంచి పాటని ప్లే చేయండి మాకోసం అంటూ. గోపికానగర్ నుంచి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్ మెసేజ్ చేశారు ఒక మంచి సాంగ్, నమస్తే సార్ అంటూ. తప్పకుండా అండి. కీసర అవుటర్ రింగ్ రోడ్ నుంచి బబ్బూరి సదానంద్, సత్యమా, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్, మనోజ్ కుమార్, సదాప్రియ, సౌందర్య ఉన్నారు ఈ మెసేజ్లో తప్పకుండా. అండ్ మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మాకోసం ఏదైనా పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండా, యాదగిరి, శాంత, అభి, హాసిని, వైష్ణవ్ అండ్ నితిన్ ఉన్నారు. మా పేర్లు చదవట్లేదు, ప్లీజ్ చదవండి అంట. తప్పకుండా, చాలా మెసేజ్లు ఉంటాయి కదండి, కొన్ని కొన్నిసార్లు స్కిప్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో జగిత్యాల జిల్లా బ్రాహ్మణవాడ నుంచి రొట్టె మురహరి శర్మ మరియు వారి కుటుంబ సభ్యులు చదివేశాను. రైట్, ఆర్జీ గారికి నమస్తే. నమస్తే అండి. మీకు కూడా ఏదైనా ఒక మంచి పాట కోసం మా పేర్లు చదవండి అంట. తప్పకుండా. ఎవరు ఈ మెసేజ్ చేసింది అంటే గజ్వేల్ నుంచి షీర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్ గారు. తప్పకుండా అండి, చదివేశాను. ఆల్రెడీ మీరు మల్టిపుల్ టైమ్స్ మెసేజ్ మాకు చేసినట్టుగా ఉన్నారు. అండ్ హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాంశి, గ్రీతిక, ప్రణీత, వెంకన్న, రఘునాథపురం గ్రామం నుంచి మెసేజ్ చేశారు. అండ్ జిబ్లిక్పల్లి నుంచి చిక్క చక్రపాణి, చందన గారు మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ జనరంజని, మాకోసం ఏదైనా పాట వినిపించండి అంటూ. తప్పకుండా అండి. అండ్ మీ అందరి కోసం ఎస్పి బాలు గారు పడిన ఈ అద్భుతమైన పాట.

అభిమానాన తలపుల వేగాన వచ్చాయి కాంకలమ్మా.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఇప్పుడు జనరంజని కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు.

0: శ్రోతలకు నమస్కారం. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తీయని పాటలతో, సంగీతపు మాధుర్యంతో మీ మనసులను నిత్యం రంజింపచేసే మీ అభిమాన కార్యక్రమం జనరంజని కార్యక్రమానికి స్వాగతం. హలో,
1: హలో,
0: గుడ్ మార్నింగ్ సార్. ఎవరు ఇక్కడ నుంచి?
1: నమస్కారం మేడం.
0: నమస్తే సార్.
1: నిజామాబాద్ నుంచి ఎమ్మురాజ్ మాట్లాడుతున్నాను.
0: ఏ పాట విందాం సార్ ఈరోజు జనరంజనిలో?

0: హలో,
1: నమస్కారం అమ్మ.
0: నమస్తే సార్. ఎవరు, ఎక్కడి నుంచి?
1: నిజామాబాద్.
0: చెప్పండి సార్. గుప్తా గారు బాగున్నారా అండి?
1: బాగున్నామమ్మా.
0: చెప్పండి సార్, ఏ పాట విందాం?
1: ఈ రోజు గృహలక్ష్మి సినిమాలో మేలుకోరా తెల్లవారేను కృష్ణయ్య అని పాట ఉంటుందమ్మా, అది వినిపించండి అమ్మా.
0: అలాగే సార్, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: హలో,
1: హలో, నమస్తే అండి. నేను వై వెంకటరెడ్డి లక్కవరం నుంచి మాట్లాడుతున్నాను. శుభోదయం.
0: శుభోదయం సార్. చెప్పండి సార్, ఏ పాట వింటారు ఈరోజు?
1: వయసు వచ్చిన పిల్ల ఈ సినిమాలోంచి చేతికి గాజులందము చెంపకు సిగ్గులందము అంటూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, టి సుశీల గారు పాడినటువంటి ఆనాటి సూపర్ హిట్ పాట వినిపించాలని కోరుకుంటున్నాను.
0: తప్పకుండా సార్, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు సార్.
2: చేతికి

0: హలో,
1: హలో హలో,
0: ఎవరు, ఎక్కడి నుంచి సార్?
1: గుడ్ మార్నింగ్ అండి. మేడం గారు,
0: గుడ్ మార్నింగ్ సార్. ఎవరు, ఎక్కడి నుంచి, మీ ఊరు, మీ పేరు?
1: దస్తగిరి మేడం, కడప జిల్లా ప్రొద్దుటూరు.
0: చెప్పండి సార్, జనరల్ జిల్లా ఏ పాట విందాం ఈరోజు?
1: ఈరోజు శ్రీరాములయ్య మేడం, మోహన్ బాబు గారిది. దాంట్లో నుంచి భూమికి పచ్చని రంగేసినట్టే ఆ సాంగ్ మేడం.
0: తప్పకుండా అండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం.

0: గుడ్ మార్నింగ్ సార్. ఎవరు, ఎక్కడి నుంచి?
1: నిజామాబాద్ ఆదర్శ నగర్ నుంచి కీర్తి రాజ్కుమార్ అమ్మ.
0: రాజ్కుమార్ సార్, చెప్పండి సార్, ఏ పాట వింటారు ఈ రోజు జననించనిలో?
1: భైరవ దీపం నుంచి నరుడా ఓ నరుడా ఏమి నీ కోరిక.
0: తప్పకుండా సార్, అడిగిన పాట వచ్చేస్తుంది, వింటూనే ఉండండి వివిధ భారతి.

తెలియని పాటలతో జనరంజని నిత్యం మిమ్మల్ని అలరిస్తూనే ఉంటుంది. ఈ సంగీతపు మాధుర్యాన్ని ఇలానే ఆస్వాదిస్తూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఇంతవరకు మీరు జనరంజని కార్యక్రమంలో శ్రోతల ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు విన్నారు.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 8:41 అండ్ 20 సెకండ్స్ ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో జనరంజని కార్యక్రమం వింటున్నారు. జనరంజని సమర్పించిన అనౌన్సర్ గారికి నమస్తే, మా కోసం ఏదైనా ఒక మంచి సాంగ్ ని ప్లే చేయండి జనరంజని కార్యక్రమంలో అంటూ మనకు వాట్సాప్ లో ఒక మెసేజ్ పంపించారు. కీసరా మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణయ్య గౌడ్. అండ్ ఈరోజు ప్లే చేసిన పాటల లిస్ట్ ఆయన మళ్ళీ ఇంకొకసారి మనకి పెట్టారనమాట, బాగున్నాయి సాంగ్స్ అంటూ. థ్యాంక్స్ సో మచ్ అండి, థ్యాంక్ యూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య, సంతోష్ని మెసేజ్ చేశారు ఒక మంచి పాటని మాకోసం ఏదైనా ప్లే చేయండి అంటూ. అలాగే వనజ, వాసు, వాసుదేవ, వాసవి, వేదవతి, విజయగౌరీ, విశ్వం అన్నీ వీతో ఉన్నాయి లెటర్స్ అన్నీ కూడా, నేమ్స్ అన్నీ కూడా. సాయి, వంశీ, సౌమ్య, ప్రజ్ఞాపూర్ నుంచి ఈ మెసేజ్, ఏదైనా ఒక మంచి సాంగ్ని మాకోసం ప్లే చేయండి అంటూ అడుగుతున్నారు. తప్పకుండా మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ ట్రాక్. అండ్ దానికన్నా ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ వింటూ ఉండాలి. ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే

0: హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం 2:15 నుంచి 1:00

0: శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం 2:15 నుంచి 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే జూన్ 4వ తేదీన ఈరోజు ఆహారం ద్వారా కలిగే ప్రమాదాలు, సురక్షిత ఆహారానికి మార్గాలు, ఈ అంశం గురించి ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్ ఎన్ఐఎన్ డాక్టర్ ఆర్ నవీన్ కుమార్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324083, 0402324084, 0402950923.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతలార తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 8:49 అండ్ 49 సెకండ్స్ స్టూడియో క్లాక్లో జనరంజని వింటున్నారు. మాకోసం ఏదైనా ఒక మంచి సాంగ్ని ప్లే చేస్తారా అంటూ మెసేజ్ చేశారు ఎవరు. రంగారెడ్డి జిల్లా బండి రావిరాల గ్రామం నుంచి లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, బంగారు లక్ష్మి, రాములు గౌడ్, రాములమ్మ, చాలామంది లక్ష్మిలు ఉన్నానండి మీ మెసేజ్లో. డెఫినెట్గా ప్లే చేస్తాం మీరు అడిగిన పాటని. అలాగే గుడ్ మార్నింగ్ సార్ అంటూ మెసేజ్ చేశారు ఎవరు. మేడ్చల్ జిల్లా అంకుషాపురం నుంచి దోర్నాల సుదర్శన్, అవీష్, విధుబాబు, రాగ్, విభాస్ మెసేజ్ చేశారు. కే వెంకటేశ్వర్లు, ఆర్ పద్మ, ఉప్పల్ బస్ డిపో నుంచి మెసేజ్ చేశారు. అలాగే పండరి ఎఫ్ మెదక్ నుంచి మెసేజ్ చేశారు, ఒక మంచి సాంగ్ని మాకు కోసం ప్లే చేయండి అంటూ. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం నుంచి చిన్న తుమ్మలగూడ గ్రామం నుంచి శివకోటి, శేఖర్, వరలక్ష్మి, వైష్ణవి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య మెసేజ్ చేశారు. హైదరాబాద్ వనస్థలిపురం నుంచి దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి, కృప మెసేజ్ చేశారు ఒక మంచి పాట కావాలి అంటూ. జనరంజనికి శుభోదయం, మాకోసం మంచి పాటలు వినిపించగలరని కోరుచున్నామంటూ మెసేజ్ చేశారు ఎవరు. జోగులాంబ గద్వాల జిల్లా నుంచి కల్కితర్ ఆనందరావు, చాగపురం ప్రదీప్ కుమార్, నల్లబూతుల జ్ఞానేశ్వర్, రూప, రీతు మరియు సుజిత ఉన్నారు ఈ మెసేజ్లో. తప్పకుండా మీకోసం ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్. మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. గుడ్ మార్నింగ్ సార్, మా కోసం ఏదైనా మంచి హుషారైన పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. ఎవరు? నిజామాబాద్ జిల్లా నుంచి, ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్, అబేద ఆయేషా ఉన్నారు. లక్ష్మి, దుర్గారాణి, అక్షయ మెదక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు ఒక మంచి పాట కావాలి అంటూ. లక్ష్మి రమణ ఓల్డ్ అల్వాల్ నుంచి మెసేజ్ చేస్తున్నారు ఒక మంచి పాట కావాలంటూ. తప్పకుండా అండి. రామలింగేశ్వర కాలనీ నుంచి మానస, మాధురి, మహాలక్ష్మి, మాధవి కూడా మెసేజ్ చేశారు ఒక మంచి సాంగ్ కావాలి అంటూ. అండ్ జనరంజని కార్యక్రమానికి ఇక్కడ నేను ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నా, చాలా మెసేజ్ ఉన్నాయి బట్ టైం బాగుండి ఉంటుంది కదా. సో ఆల్మోస్ట్ మనం ఈరోజు జనరంజనికి క్లైమాక్స్కి వచ్చేసినామని చెప్పుకోవచ్చు. ఎస్పీ బాలు గారు అండ్ ప్రతిమారావు పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్తో ఇవాల్టి జనరంజని కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాం. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మొట్టమొదటి ప్రపంచ యోగాసన క్రీడా ఛాంపియన్షిప్ అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానుంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా పాల్గొంటారు. 5 రోజుల పాటు జరిగే యోగాసన ఛాంపియన్షిప్లో 70కి పైగా దేశాలకు చెందిన 500 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారు. యోగా ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందుతోందని మోదీ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ఈరోజు సమావేశమవుతారు. న్యూఢిల్లీలో వీరిద్దరూ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ వెనిజులా మధ్య ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఔషధాలు, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో మరింత సహకారానికి మార్గాలను అన్వేషిస్తారు. మహారాష్ట్రలో ఈ నెల 18న జరగనున్న శాసనమండలి ఎన్నికలకు అధికార మహాయుత కూటమి 17 మంది అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థుల జాబితాను ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రవీంద్ర చవన్ విడుదల చేశారు. బీజేపీ, శివసేన, ఎన్సీపీ కూటమికి చెందిన అభ్యర్థులు అందరూ ఎమ్మెల్సీలుగా ఎన్నికవుతారని చవన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు, రేపు 2 రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని పలు రిజర్వాయర్లు, పంప్ హౌస్లను పరిశీలిస్తారు. సాయంత్రం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులపై సోమశిలలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. రాత్రికి సోమశిలలోనే బస చేస్తారు. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో ఈరోజు ఈశాన్య మండలి 73వ ప్లీనరీ సమావేశం జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, 8 ఈశాన్య రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఎన్ఈసీలోని ఇతర సభ్యులు, కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ఉన్నతాధికారులు హాజరవుతారు. ప్రాంతీయ అభివృద్ది కోసం నియమించిన ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్సులు సాధించిన పురోగతిపై చర్చిస్తారు. వారణాసిలో ఈరోజు, రేపు 2 రోజుల పాటు బ్రిక్స్ సాంస్కృతిక కార్యవర్గం సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశంలో చైనా, బ్రెజిల్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియాతో సహా 11 దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. బీహార్లోని ముజఫర్పూర్లో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందారు.

ఎందారు పలువురు గాయపడ్డారు. ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 10:34:45 స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఈ రోజు మనం ప్లే చేసుకుందాం 1990 నుంచి 1995, ఈ 5 ఇయర్స్ టైం బాండ్ లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ ప్లే చేద్దాం ఈరోజు. అండ్ మీరు కూడా హ్యాపీగా ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎలా అంటే, మీకు నచ్చిన సాంగ్స్ 1990 నుంచి 1995, ఈ 5 ఇయర్స్ టైం బాండ్ లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్, ఈ 5 ఇయర్స్ లో వచ్చిన మీరు వినాలి అనుకుంటున్న మీకు నచ్చిన పాటల్ని మాకు రిక్వెస్ట్ చేయొచ్చు మా నెంబర్ 0402324082కి. అండ్ ఆల్రెడీ ఒక సాంగ్ నేను సెలెక్ట్ చేశాను, సూపర్ హిట్ ట్రాక్, ఎస్పీ బాలు గారు అండ్ చిత్ర గారు పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్ తో స్టార్ట్ చేస్తున్నాను ఎవర్ గ్రీన్ హిట్స్. స్టే ట్యూన్.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తర తరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం 10:30 and 5 seconds ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. అల్లరి ప్రియుడు సినిమా నుంచి ఎస్పి బాలు అండ్ కేఎస్ చిత్రపాండ పాట మనం ప్లే చేసుకున్నాం ఇంతకుముందు. అండ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. మా కోసం కూడా ఏదైనా మంచి పాట వినిపించండి ప్లీజ్ అంటూ హస్తినాపురం ఈస్ట్ నుంచి కన్యగారి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాన్స్, అనిరుద్ధ్, శ్రేయాన్స్ మెసేజ్ చేశారు. పర్టికులర్గా సాంగ్ ఏం మెన్షన్ చేయలేదు. బోడుప్ప నుంచి కృష్ణగీత గారు మెన్షన్ చేశారు, ఏదైనా ఒక మంచి సాంగ్ మాకు ఈ టైం బౌండ్లో ప్లే చేయండి అంటూ. తప్పకుండా అండి. హలో వివిధ భారతి, శుభోదయం. నా పేరు గొజ్జా గంగాధర్, రామేశ్వరి, నిర్మల్ జిల్లా కేంద్రం. మాకు ఏదైనా ఒక మంచి పాటని వినిపించండి, ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేస్తున్నారు. తప్పకుండా అండి. రాజేష్ ఖన్నా, చిన్న పాసి, అనిత్ రాజ్, సునీత రాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి, బిల్లు, కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లందు నుంచి మెసేజ్ చేశారు. ఒక మంచి పాట ఏదైనా మాకు కూడా ప్లే చేయండి అంటూ. గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్, రామ్ చరణ్ కూడా మెసేజ్ చేశారు. ఒక మంచి సాంగ్ మాకోసం ఈ టైం బౌండ్లో ఏదైనా ప్లే చేయండి అంటూ అడుగుతున్నారు. తప్పకుండా మీకోసం ఇంకొక సూపర్ హిట్ ట్రాక్, ఈ టైం బౌండ్లో వచ్చిన సూపర్ హిట్ సినిమా చిన్నాల నుంచి ఈ పాట మీకోసం.
2: ఐ బాబోయ్ బాబోయ్ బాబోయ్.

0: శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం 2:15 నుంచి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే జూన్ 4వ తేదీన. ఈరోజు ఆహారం ద్వారా కలిగే ప్రమాదాలు, సురక్షిత ఆహారానికి మార్గాలు, ఈ అంశం గురించి ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్ ఎన్ఐఎన్ డాక్టర్ ఆర్ నవీన్ కుమార్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324085 0402324085 0402955092
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 10:30 17:27 ఎగ్జాక్ట్గా ఎవర్ గ్రీన్ హిట్స్ ప్లే చేసుకుంటున్నాం. ఎవర్ గ్రీన్ హిట్స్ షోలో 1990 నుంచి 1995 ఈ 5 ఇయర్స్ టైం బౌండ్లో వచ్చిన సూపర్ హిట్ సాంగ్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. అండ్ చాలామంది లిజనర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ టైం బౌండ్లో వచ్చిన సాంగ్స్ని మాకోసం ఏదైనా పాటను వినిపించండి అంటూ. భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి శాంతి అభి హాసిని వైష్ణవి నితిన్ ఈ మెసేజ్లో ఉన్నారు, డెఫినెట్గా అండి. అలాగే సుచిత్ర సర్కిల్ నుంచి రామరాజ్ నగర్ నుంచి హైదరాబాద్ సతీష్ శాంతి రిషిత మెసేజ్ చేస్తున్నారు, ఏదైనా మంచి పాట వేయండి మాకు అంటూ. అలాగే మంచిర్యాల నుంచి చంద్రముగిలి పద్మారాణి అక్షర కృప మెసేజ్ చేశారు, ప్లీజ్ ప్లే ఎనీ సాంగ్ అండ్ ప్లీజ్ రీడ్ మై నేమ్స్ అంటూ మెసేజ్ చేశారు. వైభవి రాకేష్ కుమార్ మమత విఘ్నేష్ వైజయంతిమాల రాహుల్ సర్వేష్ దిశ రాజేంద్ర జీవిత హర్షిత ఐశ్వర్య గున్వంత్ బాయి సోను మోను ప్రీతి ఉషా ఉమా చంద్రాంశ్ రుద్రాంశ్ కృతిక రాహుల్ అనగా విఆర్ ఫ్రమ్ జేఎన్టీయూ హైదరాబాద్ అంటూ మెసేజ్ చేశారు. నిజామాబాద్ పోతంగల్ నుంచి తోట సంతోష్ నిఖిల రణ్వీర్ నమ్రత నిత్య సంతోష్ని మెసేజ్ చేశారు. అలాగే ఖైరతాబాద్ ఆనంద్ నగర్ కాలనీ నుంచి నరసింగరావు సంహిత హర్షిణి దీక్షిత వర్

0: సిద్ధిని కూడా మెసేజ్ చేశారు. కట్ల సతీష్ మెసేజ్ చేశారు కొత్తగూడెం సన్యాసి బస్తీ నుంచి, ఒక మంచి సాంగ్ మా కోసం ప్లే చేయండి అంటూ. అలాగే వీరేందర్ మీనాక్షి కాచిగూడ నుంచి మెసేజ్ చేశారు, ఒక మంచి సాంగ్ మా కోసం కావాలి అంటూ. చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విస్తృత, మహాద్యుతి, సాయి, మాన్విత, సమృత, గీతానగర్ హైదరాబాద్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా ఒక మంచి సాంగ్ని మా కోసం ప్లే చేయండి అంటూ. అండ్ మీ అందరి కోసం ఈ టైం బోన్లో వచ్చిన మీరు అడిగిన ఒక సూపర్ హిట్ ట్రాక్ ప్లే చేస్తున్నాను. అండ్ దానికన్నా ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్, స్టే ట్యూన్.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490-463-863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490-463-863.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 10:25:55 ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మనం అల్లరి అల్లుడు సినిమా నుంచి ఎస్పి బాలుగారు అండ్ కేఎస్ చిత్ర పాడిన పాట మనం ప్లే చేసుకున్నాం. ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చింది ఆ పాట. 1990 నుంచి 1995 ఈ 5 ఇయర్స్ టైం బౌండ్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ఈరోజు ఎవర్ గ్రీన్ హిట్స్గా ప్లే చేసుకుంటున్నాం. చిన్నల్లుడు నుంచి కుర్రాడు బాబోయ్ సాంగ్ ఇంతకుముందే మనం ప్లే చేసుకున్నాం. ఈ సినిమా నుంచి ఈ సేమ్ సాంగ్ ప్లే చేసుకున్నాం అండి. యాదాద్రి వలిగొండ మండలం గోల్నేపల్లి గ్రామం నుంచి ఇదిని లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, పూర్ణ తేజశ్రీ, తనుజశ్రీ, హరి, దీక్షిత్ ఈ మెసేజ్ మనకి షేర్ చేసినారు. ఫిర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, శ్రీకర్, అభిరామ్, ప్రశాంత్ మెసేజ్ చేశారు. అలాగే వెంకటేష్ నందిపేట నుంచి ఒక మంచి సాంగ్ మా కోసం కావాలి అంటూ మెసేజ్ చేశారు. కృష్ణవేణి, నిరోష, నదర్గల్ అనే ఒక ప్లేస్ వెరైటీగా ఉంది పేరు, ఆ పేరు ఆ ఊరు నుంచి వాళ్ళు మనకు మెసేజ్ చేశారు. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేద, ఆయేషా మెసేజ్ చేశారు. ఎం మురహరి, యశోద, జానకి, రాజు, ఆర్యన్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. చౌటప్పల్ బీసీ కాలనీ నుంచి సుంకిర్, రవికుమార్, లావణ్య, శివ, సిరి మెసేజ్ చేశారు. మేడ్చల్ జిల్లా అంకుషాపూర్ నుంచి దోర్నాల సుదర్శన్, అవీష్, విధుబాబు, రాగ్, విభాస్, విభు మెసేజ్ చేస్తున్నారు. అలాగే ప్రసన్న ఫ్రమ్ జీడిమెట్ల, రాజీవ్ గాంధీ నగర్, శ్రీనివాస్, కవిత, జ్యోష్ణ కూడా ఉన్నారు ఈ మెసేజ్లో. అది ప్రస్తుతానికైతే ఈ మెసేజ్లు, ఇంకా చాలా వస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ గచ్చిబౌలి నుంచి గడ్డ, రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, విక్రమ్, లావణ్య, దుర్గయ్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఉన్నారు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ మాకోసం ఏదైనా ఒక మంచి సాంగ్ని ప్లే చేయండి అంటూ అడుగుతున్నారు. డెఫినెట్గా మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: అది యుగల గీతాల మాధుర్యం.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 10:35 అండ్ 7 సెకండ్స్ ఎగ్జాక్ట్గా స్టూడియో క్లాక్లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. అండ్ ఈరోజు మనం ప్లే చేసుకుంటున్నాం ఎవర్ గ్రీన్ హిట్స్గా 1990 నుంచి 1995, ఈ 5 ఇయర్స్ టైం బౌండ్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. మాకోసం ఏదైనా ఒక మంచి సాంగ్ ఈ టైం బౌండ్లో ప్లే చేయండి అంటూ నల్గొండ డిస్ట్రిక్ట్ నాంపల్లి మండల్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. నరసింహ కళావతి చెర్రీ రిక్కీ ఉన్నారు ఈ మెసేజ్లో. డెఫినెట్గా వెంకటేష్ గారు మళ్ళీ మెసేజ్ పెట్టారు, నందిపేట్ 3 టైమ్స్ పెట్టారనమాట ఈ ఆర్లోనే. డెఫినెట్గా ప్లే చేస్తామండి ఏదైనా మంచి సాంగ్ మీకోసం. అలాగే శుభోదయం, గుడ్ మార్నింగ్ ఆర్జే గారికి నమస్తే. నమస్తే అండి, మాకోసం ఏదైనా సాంగ్ ప్లే చేయాలని కోరుతున్నాం. డెఫినెట్గా ఈ మెసేజ్ పంపించింది ఉమ్మడ నుంచి దివాకర్, విమల, యష్ణ ఉన్నారు ఈ మెసేజ్లో డెఫినెట్గా అండి. అండ్ ఎనీ సాంగ్ భూదాన్ పోచంపల్లి, గాంధీనగర్, ఎల్గందుల, పద్మశాలి, సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజ, అమ్మవాయి, ఎల్లంకి గ్రామం, జోగు, ప్రవీణ్, సంధ్య, అక్షయ్ గుణ మెసేజ్ చేశారు. అలాగే తోట శివపార్వతి అండ్ మురళీకృష్ణ హైదరాబాద్ ఉప్పల్ నుంచి దయచేసి మాకోసం ఏదైనా మంచి సాంగ్ ప్లే చేయండి అంటూ అడుగుతున్నారు. డెఫినెట్గా ప్లీజ్ ప్లే ఎనీ హిట్ సాంగ్ అంటూ మెసేజ్ చేశారు ఎవరు, ఆదిపట్ల, కరాడి, గోపి కిషన్, ఉమావతి. అండ్ మాకోసం ఏదైనా పాట వేయగలరు ఫ్రమ్ కే, దుర్గా దేవి, అనన్య, శ్రీశైలం, గౌతమ్ ఫ్రమ్ గుడ్ల నర్వ నుండి నాగర్ కర్నూలు జిల్లా నుంచి మెసేజ్ చేశారు తప్పకుండా. అండ్ ఈరోజు మనం 1990 నుంచి 1995, ఈ 5 ఇయర్స్ మధ్యలో వచ్చిన ఈ టైం బౌండ్లో వచ్చిన ఎవర్గ్రీన్ హిట్స్ మనం ప్లే చేసుకున్నాం. అండ్ దానిలో భాగంగా నెక్స్ట్ సూపర్ హిట్ ట్రాక్ మీకోసం వచ్చేస్తుంది. ఎస్పి బాలు గారు అండ్ కేఎస్ చిత్ర పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన 26 నుంచి 9 వరకు, 11 నుంచి 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, ఆలరించే సంపూర్ణ వినోదం. 10:43 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో అండ్ ఎవర్గ్రీన్ హిట్స్ లో మనం 1990 నుంచి 1995 ఈ 5 ఇయర్స్ టైం బౌండ్ లో వచ్చిన ఎవర్గ్రీన్ హిట్స్ పాటలు మనం ప్లే చేసుకుంటున్నాం. ఇంతకుముందు మనం ప్లే చేసుకున్న సూపర్ హిట్ ట్రాక్ ఎస్పి బాలు గారు అండ్ ఎస్ జానకి గారు పాడిన పాట బొబ్బిల్ రాజా సినిమా నుంచి మనం ప్లే చేసుకున్నాము కన్యాకుమారి సూపర్ హిట్ ట్రాక్. అండ్ ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్ వచ్చింది ఈ సూపర్ హిట్ ట్రాక్. అలాగే చాలా మెసేజ్లు ఉన్నాయి మన కోసం. మాకోసం ఏదైనా ఒక మంచి సాంగ్ని ప్లే చేయండి అంటూ మెట్పల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు కవిత, భావన, హర్షన్ ఉన్నారు ఈ మెసేజ్లో డెఫినెట్గా అండి. అలాగే కృష్ణవేణి అండ్ నిరోష మెసేజ్ చేస్తున్నారు ఒక మంచి సాంగ్ మాకోసం ప్లే చేయండి అంటూ.

రిక్వెస్ట్ చేస్తున్నారు. నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి నిజామాబాద్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇదని ఒక మంచి సాంగ్ని మా కోసం ప్లే చేయండి అంటూ. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్నా వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక మంచి సాంగ్ ఏదైనా కావాలి అంటూ. ఎం నరేష్, అలాగే మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, మూసాపేట్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి ఎనీ సాంగ్ ప్లీజ్ అంటూ మెసేజ్ చేస్తున్నారు. 1990 నుంచి 1995 ఈ 5 ఇయర్స్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ కదా మనం ప్లే చేసుకునేది. అండ్ చాలామంది ఆ టైం మోన్లో వచ్చిన సాంగ్స్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ సూపర్ హిట్ ట్రాక్ ఎస్పీ బాలు అండ్ చిత్ర పాడిన గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి స్టే ట్యూన్.

0: రాజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
4: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, ఆలరించే సంపూర్ణ వినోదం. ఎవర్ గ్రీన్ హిట్స్ షోలో ఉన్నారు. 1990 నుంచి 1995, ఈ 5 ఇయర్స్లో వచ్చిన సూపర్ హిట్ ఎవర్ గ్రీన్ సాంగ్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. గ్యాంగ్ లీడర్ నుంచి సాంగ్ మనం విన్నాం. నెక్స్ట్ మాకోసం ఒక మంచి సాంగ్ని ప్లే చేయండి ఎవర్ గ్రీన్ హిట్స్లో అంటూ హత్నారా మండలం నుంచి, నాగారం నుంచి దొడ్ల లావణ్య, దుర్గయ్య, లక్ష్మణ్, జగన్, పద్మ, లోకేశ్వర్, విక్రాంత్ బాబు, లక్ష్మి, దుర్గయ్య మెసేజ్ చేస్తున్నారు. మాకోసం ఒక్క మంచి పాట వేయగలరు? వరంగల్ కాశీబుగ్గ నుంచి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ మెసేజ్ చేశారు. నిజామాబాద్ నుంచి అఖిల, అరుణ, రాజేందర్ మెసేజ్ చేశారు. అలాగే నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాలయ విలేజ్ నుంచి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్ మెసేజ్ చేశారు. అలాగే దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హంసుని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ మెసేజ్ చేశారు ఏదైనా ఒక సాంగ్ కావాలి అంటూ. అలాగే గుడ్ల నర్వ నుంచి మేకల ఫ్యామిలీ, ప్లీజ్ ఏదైనా ఒక మంచి సాంగ్ ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ కూడా పెట్టారు. దుర్గాదేవి, అనన్య, శ్రీశైలం, గౌతమ్ అంటూ డెఫినెట్గా. అండ్ మీకోసం ఈ టైం మోడ్లో వచ్చిన ఇంకొక సూపర్ హిట్ ట్రాక్ స్టేట్ యూన్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ఎవర్గ్రీన్ హిట్స్ ప్లే చేసుకుంటున్నాం మనం. లాస్ట్ ఈరోజు మనం ప్లే చేసుకునే ఎవర్గ్రీన్ హిట్స్ సాంగ్స్ లిస్ట్ దగ్గరకు వచ్చేసాం అన్నమాట. ఎవర్గ్రీన్ హిట్స్లో మాకేదైనా ఒక మంచి సాంగ్ ప్లే చేయండి అంటూ మెసేజ్ పెడుతున్నారు. రాజేష్, లోకేశ్వర్, విక్రాంత్, లక్ష్మి, దుర్గయ్య, లక్ష్మణ్, లావణ్య నాగారం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు తప్పకుండా అండి. అండ్ దుర్గాదేవి, శ్రీశైలం, గౌతమ్, అనన్య నాగర్ కర్నూలు డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు ఏదైనా ఒక మంచి సాంగ్ని మాకోసం ప్లే చేయండి అంటూ. అలాగే శుభోదయం, గుడ్ మార్నింగ్, ఆర్జే గారికి నమస్తే. నమస్తే అండి, మాకోసం ఏదైనా ఒక మంచి పాట ప్లే చేయండి అంటూ దివాకర్, విమల, యష్ణ మళ్ళీ ఇంకొకసారి మనకి మెసేజ్ చేస్తున్నారు. ఎల్గందుల నుంచి పద్మశాలి, సిద్ధులు, శారద, పూజ, అక్షయ్, గుణ, సంధ్య, ప్రవీణ్, ఎల్లంకి విలేజ్ నుంచి జోగు ప్రవీణ్ రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక మంచి సాంగ్ అంట డెఫినెట్గా. అండ్ ఈ సూపర్ హిట్ ట్రాక్ ఎస్పి బాలు గారు అండ్ చిత్ర గారు పాడిన పాటతో ఇవాల్టి ఎవర్గ్రీన్ హిట్స్కి మనం పులి స్టాప్ పెట్టేద్దాం. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఇరాన్లో సైనిక చర్యను నిలిపివేయాలని కోరుతూ అమెరికా ప్రతినిధుల సభ తీర్మానాన్ని ఆమోదించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్లో తదుపరి సైనిక చర్యలు చేపట్టకుండా నిరోధించే తీర్మానానికి అనుకూలంగా 215 మంది మద్దతు తెలిపితే 208 మంది వ్యతిరేకించారు. అనవసర భారీ ఖర్చుతో కూడిన యుద్దానికి వెంటనే ముగింపు పలకాలని ప్రతినిధులు డిమాండ్ చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం పునరుద్దరణకు ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలు అంగీకరించాయి. అమెరికా మధ్యవర్తిత్వంతో వాషింగ్టన్లో సుదీర్ఘంగా జరిగిన ఉన్నతస్థాయి చర్చల అనంతరం కాల్పుల విరమణ అమలుకు అంగీకరిస్తూ ఇజ్రాయెల్, లెబనాన్ ఉన్నతాధికారులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కొత్తగా 5 దేశాలకు తాత్కాలిక సభ్యత్వం లభించింది. ఆస్ట్రియా, కిర్గిస్థాన్, పోర్చుగల్, ట్రినిడాడ్, టొబాగో, జింబాబ్వే దేశాలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 2 పాటు తాత్కాలిక సభ్యదేశాలుగా కొనసాగుతాయి. డెన్మార్క్, గ్రీస్, పాకిస్తాన్, పనామా, సోమాలియా స్థానాల్లో కొత్తగా ఈ 5 దేశాలు ఎన్నికయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. ఈరోజు 3 గంటలకు మక్తల్ చేరుకోనున్న ముఖ్యమంత్రి నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని పలు రిజర్వాయర్లు, పంప్హౌస్లు పరిశీలిస్తారు. సాయంత్రం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులపై సోమశిలో ఉన్నతాధికారుల సమక్ష సమావేశం నిర్వహిస్తారు. రాత్రికి సోమశిలలోనే ఆయన బస చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా రబీ ధాన్యం కొనుగోళ్లలో గత ఏడాది రికార్డును ఈసారి ప్రభుత్వం అధిగమిస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గత ఏడాది 74.2 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, అయితే ఈ సీజన్లో ఇప్పటివరకు 70.04 లక్షల ధాన్యాన్ని సేకరించామని తెలిపారు. 4.95 లక్షల టన్నులు సేకరించాల్సి ఉందన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. సాయంత్రం అగర్తలాకు చేరుకుంటారు. పుష్పబంతా ప్యాలెస్ హోటల్కు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత లంకమురాలోని సరిహద్దు భద్రతా దళం అవుట్పోస్టును సందర్శిస్తారు. శ్రీలంకలోని అగురువతోట జిల్లాలో ఒక వృద్ధాశ్రమంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరో 8 మందిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. కేరళం మాహేల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరిస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, గోవా ప్రాంతాల్లో పగటిపూట వర్షాలు కురుస్తాయని సూచించింది. తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HYDని ఫాలో అవ్వండి. ANews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. స్టూడియోలో సమయం 11:04 దాటి 42 సెకండ్లు. గుర్తుకొస్తున్నారు అలనాటి గాన గంధర్వులు.

నిజంగా పాటల మరో భ్రమ. అది 1966 డిసెంబర్ 15. సినీ ప్రపంచంలో మరో చరిత్రకు శ్రీకారం. లేలేత స్వరం నుంచి జాలువారిన అమృతధార, ఆ మధురమైన పాటల ప్రస్థానానికి 60 ఏళ్ళు, ఆ అమర గాయకులకు 80 వసంతాలు, 16 భాషలు, 50,000కు పైగా సినీ గీతాలు. మాటలా చెప్పడానికి మహోన్నత గానం అని సుదలూరే పాటలతో కోట్ల జన హృదయాలను పరవశింపజేసిన నేపథ్య గాయకులు మాధుర్యం ఏమాత్రం తగ్గకుండా 4 తరాల వారిని తన వైవిధ్యమైన పాటల ప్రయోగాలతో ఉర్రూతలూగించిన గాన గంధర్వులు వర్ణన కందని స్వరప్రస్థానం.

ఆలాపన చేస్తే ఆబాల గోపాలం, స్వరం శృతి చేస్తే సంచలనం, గొంతులో స్వరతంతులను వణికిస్తే జయ జయధ్వానాలు, స్వరపీఠికను మెలిపెడితే పీఠాలు లేచి హర్షధ్వానాలు. ఆయన పాటలు సిరివెన్నెల్లో శంకరాభరణాలై మెరిశాయి, సాగర సంగమంలో స్వాతి ముత్యాలే కురిశాయి, స్వయం కృషి అభిలాషతో రుద్ర వీణలై మీటాయి. తేరే మేరే బీచ్ మే కైసాహే బందన్ అంటూ మరపురాని గీతలతో ముడివేశాయి. ఒకే గొంతు, ఎన్ని భిన్నస్వరాలు, ఎన్ని హావభావాలు! ఆ గానామృతధారలు ఏంటి? ఏంటి ఆ పాటల్లోని కమ్మదనం? ఎందుకు రాదు విసుగు? ఎన్నిసార్లు విన్నా ఎందుకా మైమరుపు? ఏముంది ఆ స్వరపీఠికలు? ఇలా అలలవలే వస్తూనే ఉంటాయి, ప్రశ్నలు మెలిపెడుతూనే ఉంటాయి. అభివర్ణిస్తుంటే వర్ణిస్తుంటే ఆ విధాతే విధిరాతగా చిత్ర పరిశ్రమలో గాన గంధర్వులుగా చరితార్థులుగా వెళ్ళిరండని పంపించారేమో మన పాటల సమ్మోహన పాలుగారిని. సరిగ్గా ఈరోజే 1946లో.

0: ఈ పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అద్గతి సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో గాన గంధర్వులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి భర్తుడి సందర్భంగా ఆ మహానుభావులు జీవిత విశేషాలు సముద్రాన్ని వర్ణించినట్లుగా అవుతుంది. ఆయన గురించి చెప్పడం అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన బాలుగారికి చిన్నప్పటి నుండి పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. పాటని ప్రాణంగా బ్రతికారు. తొలినాళ్ళలో సినిమాల్లో పాటలు పాడేందుకు అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేశారు. అసాధారణ ప్రతిభ ఉంది కాబట్టి. ఎందుకంటే అప్పట్లో ఎక్కడ పాటల పోటీలు జరిగినా తనకే మొదటి బహుమతి. అలా ఒక పాటల పోటీలో న్యాయ రణనీతులుగా ఘంటసాల గారు, సంగీత దర్శకులు ఎస్పి కోదండపాణి గారు వచ్చారు. ఆ పోటీలు బాలుగారు పాడిన పాటకు ముగ్ధులయ్యారు కోదండపాణి గారు. స్వరబ్రహ్మ కాబట్టి బాలుగారిలో దాగి ఉన్న సరస్వతి వరాన్ని గమనించారు. అలా గమనించారు కాబట్టి తనకి ఖచ్చితంగా నీకు అవకాశం ఇస్తానని చెప్పేసి ఆ దృష్టిలో పెట్టుకుని శ్రీ శ్రీ శ్రీ మర్యాదరామన్న చిత్రంలో పాడే అవకాశం ఇచ్చి గాన గంధర్వులను చేశారు. నిజానికి ఆ పాటలు బాలుగారు గమక ధారలను అద్భుతంగా ఒలికించారు, పలికించారు, మనల్ అందరినీ మురిపింపజేశారు.

బాలుగారి తొలిపాట చిత్ర పరిశ్రమలో పురుడు పోసుకుంది 1966లో. ఆ కొత్త కూరాడు చూద్దాంలే నిలదొక్కుంటాడో లేదో అనుకున్నారు. సహజంగానే ఎందరో వస్తుంటారు వెళుతుంటారు అనుకున్నారంతా. కానీ ఆయన మానస చోరులు, పాటతో హృదయాలను కొల్లగొడతారు. కొంటకృష్ణులు పట్టు వీడలేదు. గురువు ఆశీస్సులతో 1977లో ప్రైవేటు మాస్టర్ సినిమాలో పాడుకో పాడుకో అంటూ మరో పాట, ఆ తర్వాత సుఖదుఖాలు 1968లో వచ్చింది. అందులో మేడంటే మేడా కాదు అనే పాటను అలవోకగా పాడేశారు, తన వైపు త్రిప్పుకున్నారు. అందరూ చిత్ర పరిశ్రమలో చర్చించుకుంటున్నారు బాలుడు ఘనుడే అనే విధంగా పాడేశారు.

ఒకటి రెండు సంవత్సరాల్లోనే బాలసుబ్రహ్మణ్యం పాటలు సినీ ప్రముఖుల దృష్టిలో పడి మెప్పించాయి. అలా 1967లో వచ్చిన హీరో కృష్ణకు ఓ చిన్నదానా అనే పాట హిట్ అయింది. ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. అలా వరుస అవకాశాలు వస్తున్నాయి. ఆ వెంటనే పేదరాశి పెద్దమ్మ కథ

సినిమాలు ఓహో ఓ జవరాల అంటూ పాట పాడారు. లేత గొంతుతో ఆ పాట కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత మరి ఆ వెంటనే 1969 ఎన్టీఆర్ కాంతారావు గారు నటించినటువంటి ఏకవీర సినిమాలో ఆ ఇద్దరు హీరోలపై చిత్రీకరించిన పాటలో కాంతారావుకు మరి మన బాలుగారు పాడితే మరి ఘంటసాల గారితో కలిసి పాడే అద్భుత అవకాశం వచ్చింది. ఆ పాటతో బాలుగారు మంచి గుర్తింపుతో పాటు ఇండస్ట్రీలో నిలదొక్కునేలా చేసి మరి వెంటనే ఆయన పేరు దశ దిశలా విస్తరిస్తూ వచ్చిందనమాట.

వర్తించాలో, ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలనే సంకల్పం ఉన్నవారు. అందుకే చిత్ర పరిశ్రమలో పాటల మహారారాజుగా ఎలారు. కెరీర్ ఆరంభంలోనే తమిళం మలయాళ భాషల్లో పాటలు పాడటం మొదలుపెట్టారు బాలుగారు. అయితే తన కెరీర్ను మలుపు తిప్పి తిరుగులేని గాయకునిగా వరుస అవకాశాలు వచ్చేలా చేసిన సినిమా కన్నె వయసు. ఈ సినిమాలోని బాలు పాడిన పాట మారు మురుగిపోయింది. ఏ దివి నుండి ఈ భువికి చేరిన పారిజాతమో బాలు అనేలా పాటకు ప్రాణం పోశారు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో గానగంధర్వులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి బర్త్డే సందర్భంగా ఆయన జీవిత విశేషాలు వింటున్నాం. ఒకవైపు ఘంటసాల గారు, మరోవైపు మన బాలుగారు. ఎవరి అభిమానం వారిది. తన విలక్షణమైన గొంతుతో అభిమానాన్ని సంపాదించుకున్నారు. తాను పాడిన సినిమాలో ఏదో ఒక పాట ఖచ్చితంగా హిట్ అయ్యి ప్రేక్షకులను మెప్పించి గోల్డెన్ హిట్స్గా నిలిచాయి. సంబరాల రాంబాబు సినిమాలో మామా చందమామ, శ్రీదేవిలు, రాశాను, ప్రేమలేఖలను, కూడుపుటాయిలు, తనివి తీరలేదే, స్నేహబంధము, ఎంత మధురము.

ఏఎన్ఆర్తో మరి తీసినటువంటి సినిమాలు నా హృదయపు కోవెల్లు, ఇలా బాలు గారి కెరీర్లో ల్యాండ్ మార్క్గా నిలిచాయి ఆ పాటలు. 1976లో అంతులేని కథలు, తాలికట్టు శుభవేళ పాటలు తన విశ్వరూపాన్ని చూపారు గొంతుతో. ఆ తర్వాత 1978లో మరో చరిత్ర సినిమా పాటలతో చరిత్రను సృష్టించారు. ఇదే సినిమాను హిందీలో తెరకెక్కించారు. హిందీలో కూడా బాలుగారే పాడారు. తొలిసారిగా హిందీ పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆ గానామృతానికి మురిసిన భారత ప్రభుత్వం జాతీయ ఉత్తమ అవార్డు కూడా ఇచ్చేశారు బాలుగారికి. అదే మరి 1976లోనే తూర్పు పడమర సినిమాల పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. శివరంజని పాట ఎంత హిట్ మనందరికీ తెలిసింది. ఇలా అన్ని పాటలు కూడా, ఆ వరుసగా వస్తున్నటువంటి పాటలన్నీ కూడా చాలా పాపులర్ అయ్యి దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయాయి.

బాలుగారు పాటలు, ఆయన గాత్రం, సంగీత జ్ఞానం, వైవిధ్యం అన్నీ హిట్స్, సక్సెస్ అయ్యారు కూడా. అవకాశాల పరంగా 70వ దశకం మధ్యలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో హీరో కృష్ణ గారు వెన్నుతట్టి, నా సినిమాలన్నింటికీ మీరే పాడతారు కానీ ఒక భరోసా ఇమ్మన్నారు, అది చిన్నదనుకోండి. అలా వెన్నుతట్టి భరోసా ఇచ్చారు అన్నట్టుగానే, హామీ ఇచ్చినట్టుగానే అన్ని పాటలు ఆయనతోనే పాడించారు. ఆ పాటలన్నీ సూపర్ డూపర్ హిట్, ఎప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్స్గా నిలిచాయి. ప్రతి పాట ఒక సంచలనమై సాగిందన్నమాట. అంతలా అద్భుతంగా పాడారు, తన ప్రాణం పెట్టి మరి ఆ పాటలకు ఊపిరిపోశారు. అలా ప్రతి సినిమాలో వచ్చినటువంటి పాట కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. అయినప్పటికీ ఎక్కడో ఒక చోట మళ్ళీ కొన్ని విమర్శలు వస్తూ ఉంటాయి, సహజంగా ఒక వర్గం వారు చేసేటువంటి పని అన్నమాట. ఆ సమయంలో ఎన్టీఆర్ దీక్ష సినిమాలో ఒక హిట్ సాంగ్, చాలా పాపులర్ సాంగ్ అన్నమాట అది. అయితే ఆ పాటపై కొన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఆ సమయంలో కూడా టి చలపతిరావు గారు, సంగీత దర్శకులు వీరు, అయితే ఆయన ఒక సలహా ఇచ్చారు. ఏంటి అంటే, హీరో హావభావాలకు తగ్గట్టుగా, బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా గాత్రాన్ని కొంచెం సవరించుకొని పాడితే మీకు ఎదురే ఉండదు అని సలహా ఇచ్చారు. నిజంగా ఎదురులేని గాయకులుగా మారారు. ఆ తర్వాత ఆయన పాట సరికొత్త పుంతలు తొక్కింది, ప్రపంచనమై సాగింది, సిరిమల్లె పువ్వై పూసింది, వీణ వేణువై పాడింది.

ఇక బాలుగారి కెరీర్లో పాటల ప్రస్థానం పరంగా 1980 అత్యున్నత స్థాయి అని చెప్పవచ్చు. ఈ సంవత్సరంలో ఆయన పాడినన్ని ఆయన పాడిన పాటలకు దక్కిన ప్రజాదరణ అంతా ఇంత కాదు. దేశవ్యాప్తంగా ఆయన పాటలు మారుమరుగిపోయాయి. ఎక్కడ విన్నా ఆయన పాటే. అవార్డుల మీద అవార్డులు, నగదు పురస్కారాలు లెక్కలేనన్ని వచ్చాయన్నమాట. మరి అంతలా ఆ ఇయర్కున్నటువంటి ప్రాధాన్యత ఏంటి అంటే, ఆయన కళాఖండాలు చలనచిత్ర వెండి పరిశ్రమలో కళాఖండాలుగా వెలిగినటువంటి చిత్రాలకు ఆ సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అన్నీ కూడా ఈ సంవత్సరంలోనే వచ్చినటువంటివి. ఆ సంవత్సరం ఏకచిత్రాధిపత్యంగా సుధులకి గలంతో మాయజాలం చేశారు. వైవిధ్యమైన గానాలాపనతో చరిత్రను సృష్టించారు. సంగీత గాన సృష్టిలో మహోజ్వలంగా సాగింది. 1980 విడుదలైన శంకరాభరణం సినిమాలోని బాలుగారు పాడిన పాటలు దశ దిశల వీణలై మురుగాయి. అన్ని పాటలు సంచలనమయ్యాయి. ఆ తర్వాత దర్శకులు కె విశ్వనాథ్ గారి అన్ని సినిమాల్లోని పాటలు బాలుగారు చేతని పాడించారు. అవన్నీ కూడా అజరామర గీతాలుగా నిలిచాయి. శంకర నాద శరీరాపర అనే పాటకు భారత ప్రభుత్వం మురిసిపోయి జాతీయ ఉత్తమ నేపథ్య గాయకులుగా ఆయనకు మొదటిసారిగా అవార్డు వచ్చింది. ఆ తర్వాత ఆ వెంటనే మరొక అవార్డు వచ్చింది, జాతీయ అవార్డు. ఆ తర్వాత మరొక జాతీయ అవార్డు వచ్చింది. ఆ తర్వాత మరొక జాతీయ అవార్డు వచ్చింది. ఇలా ఆ సంవత్సరంలోనే ఇతర భాషల్లో కూడా ఆయనకు అవార్డులు తెచ్చిపెట్టింది. అంతలా ఆయన గాన ప్రవాహం గోదావరి పొంగుల గలగలా పారే సెలయేరుల్లా గుడిలో గంటల్లా అలా సాగిపోయిందన్నమాట. అంత అద్భుతమైనటువంటి గాన గంధర్వులు మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు.

జాతి అవార్డులతో అంతకు మించి హీరో బాడీ లాంగ్వేజ్ తగ్గట్లుగా అచ్చు ఆ హీరోని పాడుతున్నట్లుగా పాడే అరుదైన అమర గాయకులు బాలుగారు. ఆ ప్రతిభే అందరి హీరోలకు అన్ని రకాల పాటలు అంటే హాస్యం, కరుణ, ప్రేమ, విరహం, దేశభక్తి, భక్తి ఇలా ఒకటేమిటి అన్ని ఆ గొంతులో నుండి పాటగా వస్తే దద్దరిల్లిపోయింది. ప్రేక్షకులు చిందులేశారు. లెక్కకు మించి అవార్డ్స్ వెరసి 50,000 పైగా ఆనుమత్యాలు ఆ పాటల గొంతులో నుండి వచ్చి తడిసి మురిసి తడిసి ముత్యాల వానై అలా పొంగులై సెలయేరులై సముద్రంలో కలిసినట్టుగా ఆ మహా గాన గంధర్వులుగా మరి వెలగడానికి కారణమయ్యాయి. సంగీత దర్శకులుగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, నిర్మాతగా, నటులుగా 6 సార్లు జాతీయ ఉత్తమ గాయకులుగా, పద్మ విభూషణ్ పురస్కార గ్రహీతగా, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన వ్యక్తిగా స్వర్ణాక్షరాలతో లెక్కించుకున్న మహాప్రస్థానం మన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారిది. టాలీవుడ్ దర్శకులందరితోనూ, కవులందరితోనూ, సంగీత దర్శకులందరితోనూ పనిచేసిన అనుభవం, భాషా పాండిత్యం ఆయనకుంది. ముఖ్యంగా మ్యూజిక్ మాస్టర్ ఇళయరాజా గారి కాంబినేషన్లో వచ్చిన చాలా వరకు అన్ని పాటలు ఉర్రు తొలగించాయి. మరి మరో విశేషం ఏంటంటే 1981 ఫిబ్రవరి 8 ఒకే రోజు కన్నడలో 28 పాటలు, తమిళంలో 19, హిందీలో 16 పాటలు పాడిన అరుదైన రికార్డు బాలుగారి సొంతం. పాటే శ్వాసగా బ్రతికిన యుగ పురుషులు, సరస్వతి పుత్రులు బాలుగారు, త్రిమూర్తుల వరప్రసాదం ఆయన అమర గాయకులు. ఆయన గానం, ఆయన పాటలు చిరస్థాయిగా సూర్యచంద్రుడున్నంత వరకు అలా వీణులు విందులు అందిస్తూనే ఉంటాయి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:05 దాటి 46 సెకండ్లు. చైతన్య స్ఫూర్తి మరి కాసేపట్లో.
1: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: ఇంద్ర సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మల్లికార్జున్ పాడిన పాట విన్నారు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: శ్రోతలకు గమనిక, ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ మధ్యాహ్నం 2:15 ఆహారం ద్వారా కలిగే ప్రయోజనాలు, సురక్షిత ఆహారానికి మార్గాలు, ఈ అంశం గురించి ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్ ఎన్ఐఎన్ డాక్టర్ నవీన్ కుమార్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 040 ఇది ఎస్టీ

కోడ్ 2324-0853. మరొక నెంబర్ 040 ఎస్టేట్ కోడ్ ఇది 2324-0854. ఇంకో నెంబర్ 0402955-0923. ఈ ఫోన్ నెంబర్స్ ఫోన్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. ఈ మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. మనం వింటున్న కార్యక్రమం చైతన్య స్ఫూర్తి. ఈరోజు చైతన్య స్ఫూర్తిగా మనం ఏ వ్యక్తిని తీసుకున్నాము అంటే చాలా గొప్ప వ్యక్తి అన్నమాట. ఒక అడవిలో పూసినటువంటి సహజ కవి గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. చదివింది 3వ తరగతి. వంటవాడిగా జీవితమంతా కట్టెలు ఎగదోసి అగ్ని నుంచి ఆలోచనలను కవితలుగా మార్చిన గిరిజన జ్ఞాని. ఆయన రాసే వరకు కోసల భాష ఒకటి ఉందని తెలియదు. నగ్న పాదాలతో నడిచే ఆయన పొరలు కప్పుకొని మనిషి కోసం కలలు కని అక్షర రూపమిచ్చారు. ఆ కవిత్వంతో దేశమంతా పరిచయమైపోయారు ఆయన. ఇంతకీ ఆ అడవిలో పూసిన కవి ఎవరు, ఎక్కడ ఆయన సాధించిన ఘనత ఏంటి, ఆ వివరాలు చెబుతా. వింటూ ఉండండి మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి.

0: మీరు విన్న పాట పెళ్లి చేసుకుందాం సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. సంగీతం కోటి.
1: जिनके पास कोई गारंटी नहीं है, सरकार खुद उनकी गारंटर बन रही है.
2: గత ఆరేళ్లలో పీఎం స్వనిధి పథకం కింద 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు 17,800 కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందజేశారు. అదనంగా వడ్డీ రాయితీ, డిజిటల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ రూపంలో సుమారు 800 కోట్ల రూపాయల సహాయం కూడా అందించబడింది. నేడు దేశ వ్యాప్తంగా వీధి వ్యాపారులు, వీరిలో సుమారు 46% మంది మహిళలు, తమ వ్యాపారాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. పీఎం స్వనిధి ఆరేళ్లు. ఉత్సాహం, గౌరవం, ఆత్మగౌరవం.
0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ్ భారతి. మనం వింటున్న కార్యక్రమం చైతన్య స్ఫూర్తి. ఈరోజు అడవికి పూసిన ఒక సహజ కవి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన సాధించిన విజయం అంతా ఇంత కాదు. ఒక అడవిలో పూసినటువంటి ఒక కవి దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయారు, దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు, దేశానికే పరిచయం అయ్యారు. ఎలా అయ్యారు, ఏంటి అంతలా ప్రభావితం ఎలా చేయగలిగారు, అడవిలో కట్టెలు కొట్టుకుని అడవిలో ఒక ఇంట్లో వంట పనిగా చేస్తూ వంట మనిషిగా జీవనం సాగిస్తున్నటువంటి వ్యక్తి, కవితలు రాయడానికి అవకాశం ఎలా దొరికింది అని చెప్పేసి మనకు ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. ఆయన స్టోరీ చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది, అందుకే మా శ్రోతలకు చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నాను. ఆయన కవిత్వం నిత్య సత్యాలుగా ఉంటాయి. తాను సత్యాలను వాక్యాలుగా జ్ఞానోదయం అయ్యేలా మలుస్తారు. ఎలాగంటే ఆయన మాటలు అన్నమాట, ఆయన భాషలో రాసుకున్నటువంటి మాటలు. లోకం శుభ్రపడాలనుకుంటున్నావా, అయితే నిన్ను నువ్వు కడుక్కో. ఇతరులకు చేయి పట్టి పైకి లాగాలనుకుంటున్నావా, ముందు నువ్వు 2 మెట్లు ఎక్కు. కష్టాన్ని కూడా తల్లి ఆశీర్వాదమే అనుకో. ఇలాంటి పదాలన్నమాట. చూసారా ఎంత ఆలోచింపచేస్తున్న వాక్యాలు. అలా సహజ సిద్ధమైనటువంటి వాక్యాలతో ఆలోచింపచేసే విధంగా కవితలు రాయడం ఆయనకి చెల్లింది. ఆ అడవి మరి కవి రాసినటువంటి భాష కోసల భాషలు. ఇంతకీ ఎవరు ఆయన, ఎక్కడుంటారు అంటే ఆయన పేరే హల్దర్నాగ్. హల్దర్నాగ్ పశ్చిమ ఒరిస్సాలోని అడవిలో పుట్టిన బిడ్డ. బార్ గర్హ జిల్లా గెన్స్ గ్రామంలో పుట్టారు ఆ కవి. మరిన్ని విశేషాలు చెబుతా వింటూ ఉండండి.

హల్దర్ నాగ్ కవిగా అందరికీ పరిచయం అయ్యాక ఆయన కావ్యాంజలి రాశారు. కావ్యాంజలి రాసినటువంటి కవిత్వానికి గాను భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిందన్నమాట. అలా దేశవ్యాప్తంగా ఆయన పేరు అంతటా తెలిసిపోయింది. ఆ విధంగా ఒక అడవిలో పుట్టినటువంటి వ్యక్తి ఆయన కవిగా మారారు. ఎందుకు కవిగా మారే నేపథ్యం ఏంటి అనేది మనం ఇంత తక్కువ సమయంలో చెప్పలేము. మరొక రోజు ఆయన పూర్తి వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమం.

వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు గుజరాత్ డామన్లలో పర్యటిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు షిల్లాంగ్లో జరిగే ఈశాన్య కౌన్సిల్ 73వ ప్లీనరీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరించింది. కేరళ మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు గుజరాత్ డామన్లలో పర్యటిస్తారు. సూరత్లో రోడ్డు, విద్యుత్తు, పారిశ్రామిక రంగాలకు సంబంధించి 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. సూరత్లో 200 పడకల ఈఎస్ఐసి ఆసుపత్రిని కూడా మోదీ ప్రారంభిస్తారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థల ఆధునీకరణ, అత్యాధునిక వ్యర్థాల శుద్దితో సహా గుజరాత్ ప్రభుత్వానికి చెందిన పలు ముఖ్యమైన కార్యక్రమాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. సాయంత్రం మోదీ డామన్కు చేరుకుని అక్కడ సుమారు 2,970 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు. వీటిలో ఆరోగ్య సంరక్షణ, పౌర విమానయానం, పర్యాటకం, మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, ప్రజా సంక్షేమం వంటి ప్రాజెక్టులున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు మేఘాలయలోని షిల్లాంగ్లో ఈశాన్య కౌన్సిల్ 73వ ప్లీనరీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ప్రాంతీయ అభివృద్దికి సంబంధించిన కీలక రంగాల కోసం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ సాధించిన పురోగతిపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని ఈశాన్య ప్రాంత అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో పర్యాటకం, వ్యవసాయం, ఉద్యానవన రంగం, పెట్టుబడుల ప్రోత్సాహకం, పాలు, గుడ్లు, చేపలు, మాంసం ఉత్పత్తిలో స్వయం సమృద్ది, క్రీడల ప్రోత్సాహం, ఆర్థిక కారిడార్ అభివృద్ది, మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, అలాగే చేనేత, హస్తకళల రంగాలపై చర్చిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుండి 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా పుష్పబంతా ప్యాలెస్ హోటల్ శంకుస్థాపనలో పాల్గొంటారు. అలాగే లంకమురా వద్ద ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF సరిహద్దు చౌకీని సందర్శిస్తారు. రాష్ట్ర, కేంద్ర భద్రతాధికారులతో ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. అమిత్ షా పర్యటనను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఉన్నత స్థాయి పరిపాలన, భద్రతా సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెనుజిలా తాత్కాలిక అధ్యకులు డెల్సీ రోడ్రిగ్స్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారన్నారు. ఈ చర్చల్లో భారత్ వెనుజిలా సంబంధాల సమగ్ర స్వరూపంతో పాటు ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఫార్మాసిటికల్స్, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునరుత్పాదక ఇంధన రంగాలతో మరింత సహకారాన్ని పెంపొందించుకునే అవకాశాలపై దృష్టి సారిస్తారు. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం రోడ్రిగ్స్ నిన్న న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆమెతో పాటు విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, సమాచార ప్రసారాలు, రవాణా శాఖ మంత్రులతో కూడిన ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చింది. రోడ్రిగ్స్ గతంలో విదేశాంగ మంత్రి హోదాలో 2015లో, అలాగే ఉపాధ్యక్షురాలి హోదాలో 2019, 2023, 2024, 2025లో భారత్ను సందర్శించారు. భారతదేశ సాంకేతిక, పారిశ్రామిక సామర్థ్యాలను అవగాహన చేసుకోవడానికి, భాగస్వామ్య అవకాశాలు అన్వేషించడానికి వెనుజిలా ప్రతినిధి బృందం ఇంధన, ఫార్మాసిటికల్స్, ఆటో రంగాలకు సంబంధించిన పలు ప్రాంతాలను సందర్శిస్తుంది. ఆకాశవాణి.

0: కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. జెనీవాలో జరిగిన విలేకరుల సమావేశంలో డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ మాట్లాడుతూ, ఈ వైరస్ ఇప్పటికే చాలా వేగంగా విస్తరించిందని, ఆరోగ్య శాఖ అధికారులు దానిని అదుపు చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవలే ఈ వ్యాధి వ్యాప్తి ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి ఇతూరి ప్రాంతాన్ని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సందర్శించారు. ఈ వ్యాధిని అదుపు చేయడానికి మరింత వేగంగా చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వైరస్ ప్రస్తుతం కాంగోలోని ఉత్తర దక్షిణ కివు ప్రాంతాలకు, అలాగే పొరుగు దేశమైన ఉగాండాకు కూడా వ్యాపించింది. మే నెల మధ్యకాలంలో ఈ వ్యాధి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి కాంగోలో ఇప్పటి వరకు 344 ఎబోలా కేసులు నమోదు కాగా 60 మంది మరణించారు. పశ్చిమ బెంగాల్లో నిలిచిపోయిన వివిధ రైల్వే ప్రాజెక్టుల పురోగతిని వేగవంతం చేయడానికి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం కోల్కతాలో పర్యటిస్తారు. నబన్నలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారితో రైల్వే మంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారని తూర్పు రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శివాజీ మాజీ తెలియజేశారు. రాష్టంలోని వివిధ రైల్వే ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చలు జరుగుతాయని, ఇది రైల్వే అభివృద్ది విషయంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని మాజీ పేర్కొన్నారు. రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఇతర రైల్వే అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 10వ భారత లావో పీడీఆర్ జాయింట్ కమిషన్ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉప ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి థాంగ్ స్వాన్తో కలిసి సహాధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఇరుపక్షాలు వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఇంధనం, డిజిటల్ కనెక్టివిటీ, అభివృద్ది భాగస్వామ్యం, సామర్థ్య పెంపుదల, సంస్కృతితో సహా వివిధ రంగాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. అలాగే భారత్ ఆసియాన్ సహకారాన్ని మరింత పెంపొందించుకోవడంతో పాటు ప్రాంతీయ పరిమాణాల గురించి వారు చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ, భారత్, లావో, పీడీఆర్ మధ్య అత్యంత సన్నిహితమైన నాగరికత, సాంస్కృతిక, ప్రజా సంబంధాలు ఇరు దేశాల మధ్య చారిత్రక కాలం నాటివని ఆయన గుర్తు చేశారు.
1: Our two countries have close civilizational ties reflected in the common heritage of Buddhism and Ramayana. Our relations go back in history based on deep cultural and people-to-people linkages. I fondly remember my own visit to your beautiful country during your ASEAN chairship in 2024.
0: Kerala mahe pranthallo ee roju bhari varshalu kurise avakasam undani perkonto భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కర్ణాటక, గోవా, కొంకణ్, లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో కూడా ఈరోజు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా ప్రాంతాల్లో ఈరోజు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని ఆ శాఖ పేర్కొంది. బీహార్లోని ముజఫర్పూర్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో నిన్న రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 3 వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఐసీయూలో ఈ మంటలు చెలరేగినట్టు ఆసుపత్రి అధికారులు తెలియజేశారు. పరిస్థితి నిరంతరం పర్యవేక్షిస్తూ బాధితులను చికిత్స నిమిత్తం ఇతర ఆసుపత్రులకు తరలించినట్టు ముజఫర్పూర్ జిల్లా మ్యాజిస్ట్రేట్ సుబ్రత్ కుమార్ సేన్ పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్, దామల్లలో పర్యటిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు షిల్లాంగ్లో జరిగే ఈశాన్య కౌన్సిల్ 73వ ప్లీన్

ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. కేరళ మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 12:40 దాటి 55 సెకండ్లు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

పెద్ద సినిమా కోసం మోహన్ చౌహాన్ పాడిన పాట విన్నారు. గీత రచన బాలాజీ, సంగీతం ఏఆర్ రెహమాన్. ఇప్పుడు విందాం ది రాజాసాబ్ మూవీ కోసం విశాల్ మిశ్రా, ఎస్ఎస్ తమన్, శృతి రంజని పాడిన పాట.

0: రాజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: శ్రోతలకు గమనిక, ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆహారం ద్వారా కలిగే ప్రమాదాలు, సురక్షిత ఆహారానికి మార్గాలు, ఈ అంశం గురించి ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్ ఎన్ఐఎన్ డాక్టర్ ఆర్ నవీన్ కుమార్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్స్ 0402324085, ఇంకో నెంబర్ 0402324085, మరొక నెంబర్ 0402955093. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. ఈ మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz.
3: They say the view from the top changes everything, but for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.

0: కోర్టు సినిమా కోసం అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ పాడిన పాట విన్నారు. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్.
1: They say the view from the top changes everything, but for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAD 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcad.edcil.co.in and take the first step toward the blue.
0: శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం అనగా ఈ శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి వివిధ భారత్ కేంద్రం. ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్, ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ, అలాగే శ్రీ ప్రదీప్ కుమార్ శెట్టి ఐఎఫ్ఎస్ కన్జర్వేటర్ ఎస్టీసీ అరణ్య భవన్ గారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టిడి కోడ్ 040 యాడ్ చేసి 2324 0852 2324 0853 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు. గుర్తుంచుకోండి, రేపు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ప్రపంచ

పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ద్వారా లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ మనం వింటున్నాం. కూలీ సినిమా నుంచి ఈ పాట.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ లో చివరిగా విందాము దిల్రుబా సినిమా కోసం అనురాగ్ కులకర్ణి పాడింది

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:10 కావస్తుంది. కొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు, రేపు రెండు రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. జిల్లాలోని పలు రిజర్వాయర్లు, పంప్హౌస్ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తారు. తెలంగాణలో 7,597 కోట్లతో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణకు మోదీ సర్కార్ ఇచ్చిన కానుక అని మంత్రి అన్నారు. రాష్ట సచివాలయంలో ఈరోజు సమావేశమైన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఉద్యమకారుల గుర్తింపుకు విధి విధానాలు అఖిలపక్ష పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. రాష్ట్రంలో సవరించిన భూముల మార్కెట్ విలువలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు, రేపు రెండు రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. జిల్లాలోని పలు రిజర్వాయర్లు, పంప్హౌస్ల నిర్మాణ పనులను పరిశీలిస్తారు. నారాయణపేట జిల్లా మక్తల్కు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలిస్తారు. సాయంత్రం 4 గంటల తర్వాత కోయిల్ సాగర్ ప్రాజెక్టు, కృష్ణా భీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజీలు, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు డ్యాం ప్రాంతాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. సుమారు 5 గంటలకు జోగులాంబ గద్వాల జిల్లాలోని గూడెందొడ్డి రిజర్వాయర్ JNLIS స్టేజ్ 1 పంప్ హౌస్ను పరిశీలిస్తారు. సాయంత్రం 6 గంటలకు సోమశిల హెలీప్యాడ్కు చేరుకుంటారు. సోమశిలలోని మృగవాణి రిసార్ట్ రివర్ ఫ్రంట్లో 3 గంటల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. రాత్రికి సోమశిలలో బస చేస్తారు. జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలంలోని నెట్టంపాడు పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం పరిశీలించనున్నారు. లిఫ్టు 1కి అనుసంధానమైన గూడెందొడ్డి జలాశయాన్ని పరిశీలిస్తారు. ఈ జలాశయం విస్తరణకు ఇప్పటికే ప్రతిపాదనలు ఉండగా భూసేకరణ అంశంపై కన్సల్టెన్సీ సంస్థ సర్వే చేసి నివేదికలు ఇచ్చింది. గూడెందొడ్డి విస్తరణ అంశంలో ప్రస్తుతం సామర్థ్యం పెంపు 11 TMCలు కాకుండా ఏకంగా 15 TMCలకు పెంచితే ఎంతమేర ప్రయోజనం ఉంటుందనే దానిపై పరిశీలించి ప్రాథమిక నివేదికను సాగునీటి శాఖ అధికారులు సిద్దం చేశారు. తెలంగాణలో 7,597 కోట్లతో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంపై కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణకు మోదీ సర్కార్ కానుక ఇచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. NH-63లో ఆర్మూర్ జగిత్యాల మంచిర్యాల మార్గాన్ని హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లోనూ, అలాగే NH-563లో జగిత్యాల కరీంనగర్ మార్గాన్ని బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలోనూ 4 వరుసల రహదారులుగా విస్తరించనుంది. దీంతో ఆర్మూర్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్ మార్గాల్లో ట్రాఫిక్ కష్టాలు తొలగిపోతాయని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రగతికి, మౌలిక వసతుల కల్పనకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉండటానికి ఈ నిర్ణయమే మరొక నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు నేతృత్వంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీతో అఖిలపక్షం సమావేశమైంది. ఈ సమావేశానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ హాజరయ్యారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ, సిపిఐ, తెలంగాణ జనసమితి, సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ నేతలు పాల్గొన్నారు. ఉద్యమకారుల గుర్తింపుకు సలహాలు, సూచనలు తెలుపుతున్నారు. రాష్ట్రంలో సవరించిన భూముల మార్కెట్ విలువ రేపటి నుంచి అమల్లోకి వస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూముల మార్కెట్ విలువ సవరణ శాస్త్రీయంగా, హేతుబద్దంగా జరిగిందని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి అధ్యయనం ఆధారంగా కొత్త ధరలను నిర్ణయించడం జరిగిందన్నారు. కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గులున్న భూముల ధరలను క్రమబద్దీకరించాలని రాష్ట కేబినెట్ నిర్ణయం మేరకు భూముల విలువ సవరణ జరిగిందని తెలిపారు. ప్రాంతాల వారీగా భూముల మార్కెట్ పరిస్థితులు, రిజిస్టేషన్ల సంఖ్య, బహిరంగ మార్కెట్ ధరలు, ప్రభుత్వ విలువల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సమగ్రంగా పరిశీలించిన తర్వాత శాస్త్రీయ పద్దతిలో కొత్త విలువలను నిర్ణయించామని మంత్రి పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయకుండా గత ప్రభుత్వ హయాంలో సవరణలు చేయడంతో కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువ కంటే చాలా తక్కువగా, మరికొన్ని ప్రాంతాల్లో అధికంగా భూముల విలువలు ఉందన్నారు.

0: ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్లోని అమీర్పేటలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదం జరిగింది. షాపింగ్ కాంప్లెక్స్ 2వ అంతస్తులో ఉన్న ఎంఎస్ఆర్ ఫ్యాషన్స్ దుకాణంలో మంటలు చెలరేగాయి. క్రమంగా ఇతర దుకాణాలకు వ్యాపించాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర దుకాణాల్లోని వారిని ఖాళీ చేయిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. డిసెంబర్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనాలని దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్ మషాటిలేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. నిన్న హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్ మషాటిలే ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సమావేశమైంది. విద్య, నైపుణ్యాభివృద్ది, మెడికల్, టూరిజం, పరిశ్రమలు, పెట్టుబడులు వంటి రంగాల్లో తెలంగాణ, దక్షిణాఫ్రికా పరస్పర సహకారాన్ని మరింతగా విస్తరించుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటికే ఐటీ, ఫార్మా, రక్షణ, ఏరోస్పేస్ వంటి అత్యాధునిక రంగాలకు అవసరమైన నైపుణ్య మానవ వనరులను తయారు చేసి ప్రపంచానికి అందించే కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ది చెందిందని దక్షిణాఫ్రికా ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించారు. తెలంగాణ విత్తన రంగ అనుభవం నైజీరియా యువతకు ఉపయోగపడాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకాంక్షించారు. శామీర్పేటలో నిర్వహించిన అంతర్జాతీయ విత్తన విద్య పారిశ్రామిక అభివృద్ది శిక్షణ కార్యక్రమం నిన్న ముగిసింది. నైజీరియాలోని టరాబా రాష్ట యువత విత్తన తయారీ రంగంలో శిక్షణ పొందింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ టరాబా రాష్ట యువతకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే విత్తన రంగానికి కేంద్రంగా గుర్తింపు పొందిందని మంత్రి తుమ్మల తెలిపారు. శిక్షణ ద్వారా నైజీరియా యువత విత్తన ఉత్పత్తి, హైబ్రిడ్ సీడ్ టెక్నాలజీ, విత్తన శుద్ది, ప్రాసెసింగ్, వ్యవసాయ, వ్యాపార నిర్వహణ వంటి అంశాల్లో పరిజ్ఞానం పొందారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రబీ ధాన్యం కొనుగోళ్లలో గత ఏడాది రికార్డును ఈసారి ప్రభుత్వం అధిగమిస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గత ఏడాది 74.2 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, అయితే ఈ సీజన్లో ఇప్పటికే 70.6 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామని తెలిపారు. మరో 4.95 లక్షల టన్నుల సేకరించాల్సి ఉందన్నారు. దీంతో రికార్డు స్థాయిలో మొత్తం 75 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లవుతుందని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే సురక్షిత, శాంతియుత సమాజ నిర్మాణం సాధ్యమని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గితే అన్నారు. తంగళ్లపల్లి మండలం తాడూరులో నిర్వహించిన గ్రామసభకు ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామస్తులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. రోడ్డు భద్రత అందరి బాధ్యత అని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్, రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ మహేష్ బి గీతే సూచించారు. వాహనదారులు స్వీయ రక్షణ, కుటుంబ క్షేమం కోసం తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలన్నారు.
1: డ్రంకన్ డ్రైవ్ అవాయిడ్ చేయండి. సెకండ్, హై స్పీడ్. దెన్ రాంగ్ వే డ్రైవింగ్. మీ ఊరు నుంచి చాలా మిట్టి శాండ్ కూడా నడుస్తుంది, ట్రాక్టర్ కూడా బాగా నడుస్తుంది ఇక్కడ. సో ట్రాక్టర్ డ్రైవర్ కి కూడా పోలీస్ తరఫు నుంచి ఒక అడ్వైస్, మైనర్ పిల్లలు కంప్లీట్లీ అవాయిడ్ చేయండి.
0: కరీంనగర్ జిల్లాలో రైతులు అమ్మకానికి తీసుకొచ్చిన వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ 96% పూర్తయిందని కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. ఈ యాసంగికి సంబంధించి 317 కొనుగోలు కేంద్రాల్లో 3,32,098 మెట్రిక్ టన్నుల ధాన్యం అమ్మకానికి వస్తే 3,18,959 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. రైతులకు 628 కోట్ల రూపాయలు చెల్లించినట్లు తెలిపారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను రాష్ట దేవాదాయ, అటవీ శాఖ మంత్రి ఆదేశించారు. ఎంజీఎం అభివృద్ది కమిటీ సమావేశంలో జిల్లా ప్రతినిధులు, అధికారులతో కలిసి పాల్గొన్న మంత్రి కొండా సురేఖ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైతే నిధులు, పరికరాల సమీకరణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు, రేపు 2 రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. జిల్లాలోని పలు రిజర్వాయర్లు, పంప్ హౌస్ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తారు. తెలంగాణలో 7,597 కోట్లతో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 1:20 దాటి 58 సెకండ్లు. కొన్ని క్షణాల్లో వింటారు షో టైం.

షో టైం కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలందరికీ మరొకసారి గుడ్ ఆఫ్టర్నూన్. షో టైం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు కనుక తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల్లో హాయిగా ఈరోజు విహరిద్దాం. చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటారు ఈ షో కోసం. ప్రశ్నలు ఏ అడుగుతారా, ఏ సమాధానం చెప్పాలి, ఏంటి, అందరికంటే ముందుగా నేనే చెప్పాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. ఎస్ ఉండాలి, ఆ స్పోర్టివ్నెస్ ఉండాలి. ప్రశ్న వచ్చేస్తుంది, ఏమాత్రం ఆలస్యం చేయకుండా సరిగ్గా విని ఆన్సర్ చేసేయండి. పాట అయిపోయేలోపు మీ సమాధానం, మీ పేరు, మీ ఊరు పేరు ఇవి మాత్రమే సీరియల్గా టైప్ చేస్తే సరైన సమాధానం ఎవరు పంపారనేది మనకు కరెక్ట్గా తెలుస్తుందన్నమాట. ప్రశ్న వినండి, సరిగ్గా వినండి. జాతీయ ఆరోగ్య సర్వే ప్రకారం, అంటే May 29 నాటికి అన్నమాట, జాతీయ ఆరోగ్య సర్వే ప్రకారం May 29 నాటికి గ్రామాల్లో ఆసుపత్రి ప్రసవాల శాతం ఎంత? మరొకసారి, జాతీయ ఆరోగ్య సర్వే ప్రకారం May 29 నాటికి గ్రామాల్లో ఆసుపత్రి ప్రసవాల శాతం ఎంత? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే మేము చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు

షూటింగ్ కార్యక్రమంలో మీరు విన్న పాట అపద్భాంధవుడు సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన యుగలగీతం. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎంఎం కీరవాణి. మనం వింటున్న కార్యక్రమంలో, మరి షూటింగ్ కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, జాతీయ ఆరోగ్య సర్వే ప్రకారం 2 మే 29 నాటికి గ్రామాల్లో ఆసుపత్రి ప్రసవాల శాతం ఎంత అని ప్రశ్న వేశాం. అయితే షోలో మాత్రం చాలామంది శ్రోతలు, కొత్త వాళ్ళు కూడా చాలామంది పార్టిసిపేట్ చేశారు, వీరందరికీ థ్యాంక్స్. బట్ సరైన సమాధానం మాత్రం ఎవరు పంపలేదు. సరైన సమాధానం 98.6%. అంటే ఇక్కడ మనం ఒక సిచ్యువేషన్ను అర్థం చేసుకోవాలి. ఆసుపత్రి ప్రసవాల శాతం ఒక సర్వే చేస్తే 98.6% మంది ఆసుపత్రిలోనే ప్రసవిస్తున్నారు, మరి ఇంటి దగ్గర ఎవరు కూడా ప్రసవించట్లేదు అనేది ఇక్కడ ఒక సమాచారం మేము మీకు ఇవ్వడానికి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ నుంచి తీసుకోవడం జరిగింది. పోటీ పరీక్షలు మీకు ఉపయోగపడే విధంగా మీకు కానీ, అంటే పిల్లలకు కానీ పక్క వాళ్ళకి కానీ ఎవరికైనా ఏదైనా పరీక్ష రాస్తూ ఉన్నట్లయితే ఇన్ఫర్మేషన్ కోసం. సరే, మరో ప్రశ్న వచ్చేస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే వెంటనే మీరు ఆన్సర్ చేయండి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కూటమిలో 101 సభ్యదేశంగా ఏ దేశం చేరింది? ప్రశ్న మరోసారి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కూటమిలో 101 సభ్యదేశంగా చేరిన దేశం పేరు ఏమిటి? మీకు అనుకాన్స్ తెలిస్తే 0402324082 నెంబర్కు వాట్సాప్ చేయండి.

చిత్రం బావా బావమరిది. షో టైం కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్నకు సరైన సమాధానం పంపిన వాళ్ళు ఇప్పటి వరకు టైం ప్రకారంగా పంపిన వాళ్ళకి, ఇన్ టైంలో పంపిన వాళ్ళ పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. హైదరాబాద్ నుంచి బోరంపెట్ట సంతోష్ కుమార్ సుప్రియ, తర్వాత రాకేష్ ఫరీద్ నందిపేట నుంచి, వీరు మరి పేరు రాయలేదు, వీరు వేముల నరసింహరావు సరైన సమాధానం పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిణి, తర్వాత బ్రహ్మయ్య కర్నూల్ వీరు, తర్వాత డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, థ్యాంక్స్ అండి. వీరు ఎం రాధ చంపాపేట నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్, నందిపేట నుంచి వెంకటేష్, వీరు ఆర్మూర్ నుంచి ప్రేమనాథ్ కళావతి, జాప భూమేశ్వర్ వెల్లుల్ల నుంచి, నిజాంపేట్ గణేష్ వేదవతి, సరిత ఫ్రమ్ నిజాంపేట్, వీరు అనిత గజ్వెల్ నుండి, చొడవరపు సాయి మన్విత గీతానగర్ హైదరాబాద్ నుండి, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, గజ్వెల్ నుంచి సేర్ల వెంకటేశం సుగుణ రామప్రసాద్ రామ్ చరణ్, వరంగల్ కాశీబుగ్గ నుండి దాసి రామచంద్రం సుమతి, తోట సంతోష్ పొతంగల్ నిజామాబాద్ జిల్లా నుండి, వీరు కనాజ్గూడ ఇంద్రనగర్ నుంచి శ్రీనివాస్ పద్మావతి, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం వీరు రాంగ్ ఇచ్చారు, తర్వాత పులిపాటి వెంకటేష్ సత్యవతి మహబూబ్ నగర్ నుండి, నాగర్ కర్నూలు జిల్లా నుంచి వీరు నేదూరు కళ్యాణ్చారి కల్వగుర్తు నుంచి, బి దివాకర్ ఫ్రమ్ ఉమ్మడి నుంచి, భీమ్గల్ బాచన్పల్లి నుండి బాలకృష్ణ అనుష ఆహన్య, తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద, చింత శ్రీనివాస్ ఫ్రమ్ షాపల్ నుండి వీరు, ఫిర్జద్గూడ శ్రీనివాస్, శిరీష సుమన్ కిస్మత్పుర నుండి, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడి నుండి, పుట్టపక్క నుంచి మిరియాల తిరుమలయ్య ఆండాలు, తర్వాత కీర్తి రాజ్కుమార్ ఆదర్శనగర్ నిజామాబాద్ జిల్లా నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి, తర్వాత మరొక శ్రోత పంతాడు శ్రీనివాస్ మోరిపొలం నుండి, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమనగుర్తి నుంచి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు, హనుమాన్పేట టెకిడి హైదరాబాద్ నుంచి దోమకొండ విజయ్ కుమార్, నర్కట్పల్లి నుంచి నిమ్మాని పున్న వెంకటేశం హేమలత వారి మిత్రులు, ఎం నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ మహబూబ్ నగర్ నుండి, వీరు ఏఎస్ రావు నగర్ నుంచి సీతాదేవిక సత్యవోలు నుండి, ఎస్ఎన్ మూర్తి రాణి సూరారంకాల్ నుంచి వీళ్ళు సరైన సమాధానం పంపించారు. వీరందరికీ అభినందన తెలుపుతుంది ఎఫ్ఎం వివిధ భారతి. మరి సరైన సమాధానం ఏంటి? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కూటమిలో 101 దేశంగా సభ్యదేశంగా చేరిన దేశం నేపాల్. ఇది సరైన సమాధానం. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, ప్రపంచ కొబ్బరి ఉత్పత్తిలో 30.37% వాటాతో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది? ప్రశ్న మరొకసారి, కొబ్బరి ఉత్పత్తిలో 30.37% వాటాతో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి.

గోవింద గోవింద సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట విన్నారు. మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్నకు సరైన సమాధానం పంపిన వాళ్ళు, ఇన్ టైంలో పంపిన వాళ్ళు. మరి మనం అడిగినటువంటి ప్రశ్న మీకు గుర్తుంది కదా, ప్రపంచ కొబ్బరి ఉత్పత్తిలో 30.37% వాటాతో ఏ దేశం అగ్రస్థానం ఇచ్చింది అని మనం ప్రశ్న వేశాం. మరి దీనికి సరైన సమాధానంగా ఎవరెవరు పంపారో చూద్దాము. ఊరికే సరైన సమాధానం తెలిస్తేనే పంపించండి, పేర్లు ఎలాగో చదువు మీకు కాన్ఫిడెంట్గా. ఓల్డ్ సిటీ శివగంగనగర్ ధనరాజ్ సునీత రైట్ ఆన్సర్ ఇచ్చే ఫిర్యాదు కూడా నుంచి శ్రీనివాస్. భూదాన్ పోచంపల్లి నుండి భోగా సాయి విజయ్ వెంకన్న. నిజామాబాద్ జిల్లా జక్కనపల్లి నుంచి అఖిల అరుణ రాజేందర్. తర్వాత బ్రహ్మయ్య కర్నూలు నుండి, బి దివాకర్ ఉమ్మడి నుండి, వీరు

జైనిద్దును ఉమ్మడ నుండి జాప భూమేశ్వర ఎల్లుల నుంచి వేముల నరసింగరావు, సేర్ల వెంకటేశం సుగుణారాం ప్రసాద్ రామ్ చరణ్ గజ్వేల్ నుంచి, ఆరుమూల నుంచి ప్రేమనాథ్ కళావతి, వీరు సివి శ్రీనివాసరెడ్డి ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, హంపాపురం విలేజ్ నుంచి చిరంజీవి నాగభూషణం నారాయణ స్వామి, తర్వాత వీరు ఆళ్ళగడ్డ పాలెం పోలయ్య నంద్యాల జిల్లా నుండి, ముసాపేట్ నుంచి ఎం నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ తోట సంతోష పొతంగల్ నిజామాబాద్ జిల్లా నుండి, వీరు బాచన్పల్లి భీమగల్ నుండి బాలకృష్ణ అనుస మహాన్య, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, పంతాడు శ్రీనివాసరావు మోరిపల్లి నుండి, కనాజిగూడ ఇంద్రనగర్ నుంచి శ్రీనివాస్ పద్మావతి, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ, సులోచన ఫ్రమ్ కరీంనగర్ నుండి, నార్కట్పల్లి మండలం నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, దోమకొండ విజయ్ కుమార్ హనుమాన్ టేకిడి హైదరాబాద్ నుండి, వీరు పుట్టపాక నుంచి మిరియాల తిరుపలయ్య, పోలేపల్లి శ్రీనివాస రాజన్న సిరిసిల్ల జిల్లా వీరు సరైన సమాధానం, పులిపాటి వెంకటేష్ పులిపాటి శ్రీనివాస్ వీరు బుధన్ పోచంపల్లి నుంచి, భోగ మార్కండే అనిత, దేవునూరు మజీరా చిన్నంపల్లి గ్రామం నుంచి మురళీ రాధాకృష్ణ రాధమ్మ ముఖేష్ హరీష్, వీరు రాకేష్ ఫరీదా నందిపేట నుంచి, అరుణ పద్మనాభం మల్కాజ్గిరి హైదరాబాద్ నుండి, ఇంకా జిబ్లక్పల్లి నుంచి చిక్క చక్రపాణి చందన, వీరు చింత శ్రీనివాస్ షాపల్ నుండి, పానుగంటి రవి గౌడ్ అండ్ ఫ్యామిలీ బీహెచ్ఎల్ నల్గండ్ల శేరిలింగంపల్లి నుండి, బాలకృష్ణ నర్సంపేట నుంచి వరంగల్ జిల్లా నుండి, సతీష్ శాంతి రిషిత సత్య సుచిత్ర సర్కిల్ రామరాజనగర్ హైదరాబాద్ నుండి, అంకుషాపురం నుంచి దోర్నల సుదర్శన్, ఎంఎస్ఆర్సి సైనిక్పూర్ నుండి ఎంఎస్ఆర్సి మూర్తి ఫ్రమ్ సైనిక్పూర్ నుంచి, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, హర్షిణి వీరు హనుమకొండ వరంగల్ నుంచి, భిక్షపతి నిర్మల వైష్ణవి వారు, అనిత గజ్వేల్ నుండి, వీరు వినీత రాయ్ హైదరాబాద్ నుంచి, వీరంతా కూడా సరైన సమాధానం పంపించారు. సరైన సమాధానం ఇండియా. ఈ సందర్భంగా షోలో పార్టిసిపేట్ చేస్తూ ఇంకా మరికొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇలాగే ఉత్సాహాన్ని కంటిన్యూ చేయండి. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, మరి ఈ ప్రశ్న తర్వాత ఇంకా మరొక ప్రశ్న ఉండకపోవచ్చు సమయాభావం వల్ల. సరిగ్గా వినండి. భారతదేశం క్షయవ్యాధి రాకుండా వాడే బీసీజీ 13 టన్నుల వ్యాక్సిన్ను ఏ దేశానికి సరఫరా చేసింది? ప్రశ్న మరొకసారి. భారతదేశం క్షయవ్యాధి రాకుండా వాడే బీసీజీ 13 టన్నుల వ్యాక్సిన్ను ఏ దేశానికి సరఫరా చేసింది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 04023240852 నెంబర్కు వాట్సాప్ చేయండి. మీకు ఆన్సర్ తెలుస్తుందని ఆశిస్తున్నాను. మరి ఈ ఆన్సర్ తర్వాత, పాట విన్న తర్వాత ఇంకా ఉండకపోవచ్చు. సో ఇంతకుముందు రిపీటెడ్గా ఆన్సర్ చేసేవాళ్ళు కాస్త విరామం ఇచ్చి కొత్త వాళ్ళు ప్రయత్నం చేస్తే బాగుంటుందని చిన్న అభిప్రాయం. మీరు దాన్ని మన్నించి అనుసరిస్తారని కోరుకుంటున్నాను.

కుదమసింహం సినిమా కోసం రాజ్కోటి స్వరకల్పంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట విన్నారు. గీత రచన వేటూరి సుందరరామూర్తి. శ్రోతలకు ఒక గమనిక, ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్లో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి ఆహారం ద్వారా కలిగే ప్రమాదాలు, సురక్షిత ఆహారానికి మార్గాలు, ఈ అంశం గురించి ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్ ఎన్ఐఎన్ డాక్టర్ ఆర్ నవీన్ కుమార్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 040, ఇది ఎస్టిడి కోడ్, 2324-0853, ఇంకో నెంబర్ 040-2324-0854, మరొక నెంబర్ 040-2955-0923. ఈ నెంబర్లకు ఫోన్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. మరొక గమనిక, ఇది కూడా రేపు ఉదయం అనగా ఈ శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు, రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్, ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ, అలాగే ప్రదీప్ కుమార్ శెట్టి, ఐఎఫ్ఎస్ కన్జర్వేటర్, ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టిడి కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 నెంబర్లకు ఫోన్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం షూటింగ్ కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్న, భారతదేశం క్షయవ్యాధి రాకుండా వాడే

ఈసీజీ 13 టన్నుల వ్యాక్సిన్ను ఏ దేశానికి ఇటీవల సరఫరా చేసింది అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా ఎవరెవరు పంపారు ఇన్ టైంలో, వారందరి పేర్లు రిపీటెడ్గా మళ్ళీ వాళ్లే వస్తున్నారు. ఓల్డ్ సిటీ శివగంగ నగర్ నుంచి ధనరాజ్, సునీత, నందిపేట నుంచి వెంకటేష్, తర్వాత మంచిర్యాల నుంచి చంద్రమొగలి, పద్మారాణి, అక్షరకృప, వేముల నరసింహరావు, బి దివాకర్ ప్రమ్మెడ, కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయ, వీరు ఎలగందల మార్కండేయ, లక్ష్మీ, దివ్య, శ్రీను, చిన్ను, బుధన్ పోచంపల్లి నుంచి, వీరు పద్మజ, నాగకుమార్ ఫ్రమ్ మల్లాపూర్ హైదరాబాద్ నుంచి, ఎం రాధా చెంపపేట నుంచి, బుజ్జి హుడా కాలనీ నుండి వీరు హనుమంతరావు, వరంగల్ జిల్లా ఎల్బీనగర్ నుంచి ఊర్మిళ, సతీష్ రాజు, సరిత, శివశరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్, తర్వాత వీరు ఫిర్జాద్గూడ్ నుంచి శ్రీనివాస్, హైదరాబాద్ నుంచి బోరంపేట సంతోష్, సుప్రియ, సంతోష్, సుప్రియ, వీరు కనాజిగూడ, ఇంద్రనగర్ నుంచి శ్రీనివాస్, పద్మావతి, నిజాంపేట గణేష్, వేదవతి, ఆర్మూర్ నుంచి ప్రేమనాథ్, కళావతి, వీరు ఓ ప్రసాద్, శ్రీదేవి, నల్గొండ నుండి పంపిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ పంపు. నిర్మల్ జిల్లా ఎడ్ బిఎడ్ సాయిల్, వీరు పులిపాటి సత్యవతి, మహబూబ్నగర్ నుంచి, కౌకూరు నుండి ద్రోణం, సూర్యశ్రీ, మహాలక్ష్మి, తర్వాత ఇంకా చూస్తున్నా భోగ సాయి, విజయ్, హర్షిత, సాయి తేజ, వీరు బుధాన్ పోచంపల్లి నుండి, కాకతీయ, పాష, వరంగల్ నుండి, శ్రీనివాసరెడ్డి, పొద్దుటూరు వైఎస్ఆర్ జిల్లా నుండి పంపిన వాళ్ళని మళ్ళీ మళ్ళీ పంపుతున్నారు. వీరు కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం, తిరుమలయ్య, ఆండాలు, మిర్యాల, పుట్టపాక నుండి, నిర్మల్ జిల్లా నుండి సేరి బాలాజీ, సావిత్రి, కుబేర్ జిల్లా నుండి, ఇంకా పంపిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ పంపించారు చెప్పినా కూడా సరే మీ సంతోషం. అది నాగనాథ్ గుప్తా, నిజామాబాద్ జిల్లా నుండి, వీరు నంద్యాల జిల్లా పాలెం పోలయ్య, ఆళ్ళగడ్డ నుండి కూడా సరైన సమాధానం పంపించారు. హన్మకొండ, వరంగల్ జిల్లా నుంచి నిర్మల వైష్ణవి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా నుంచి వీరందరూ కూడా సరైన సమాధానం పంపించారు. సరైన సమాధానం పంపించిన వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతుంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. మరి ఇంతకీ సరైన సమాధానం ఆఫ్ఘనిస్తాన్. ఇది ఇవాళ షో టైం కార్యక్రమం సరిగ్గా ముగిసింది. మరి ఇలాగే ప్రతిరోజు షో టైం కార్యక్రమంలో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తూ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం చేయండి. విజ్ఞానాన్ని పెంచుకోండి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో మిడ్డే న్యూస్ ఇన్ ఇంగ్లీష్.

0: నమస్కారం. ఈనాటి హలో డాక్టర్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతి గురువారం మనం కలుసుకుంటున్నట్లుగానే ఈ గురువారం కూడా మీకోసం వచ్చేసాం. ఈ హలో డాక్టర్ కార్యక్రమంలో ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన మనకి రోజువారీ వచ్చేటువంటి సందేహాలు, అపోహలు అనండి ఏదైనా, మరి వాటి గురించి వివరంగా తెలుసుకోబోతూ ఉన్నాం. ఏమిటబ్బా మనకు సందేహాలు అపోహలు అనుకుంటున్నారా? మనం తీసుకునేటువంటి ఆహారం అనేది ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, అసలు మనం తీసుకునే ఆహారంలో అంటే సురక్షితమైన ఆహారమా కాదా ఎలా తెలుసుకుంటాం, అలాగే మనం తీసుకునే ఆహారం మన శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది, అది మంచి చేస్తుందా చెడు చేస్తుందా, ఒకవేళ చెడు చేస్తే కారణాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఈరోజు మాట్లాడుకుందాం. మరి ఈ మాటలు మాట్లాడుకునే ముందుగా మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ సందేహాలు, సమస్యలు లేదా ఏదైనా విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ మీకు చెప్తున్నాను. 0402324085, అలాగే ఇంకొక నెంబరు 2324085, ఇంకొకటి 2955092. ఈ 3 నెంబర్లకి కాల్ చేస్తే మీరు ఇక్కడ స్టూడియోస్లో మీ కొరకు సిద్ధంగా ఉన్నారు. మరి మేము అడిగే విషయాలు, మీరు అడిగే విషయాలు మరి మనకు సమాధానం ఇవ్వడానికి కాను డాక్టర్ నవీన్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వీరేంటంటే డాక్టర్ నవీన్ కుమార్ గారు ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్, మరి ICMR NIN అంటాం, అంటే ICMR వారి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మరి న్యూట్రిషన్, అంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒకటే ఒక సంస్థ, న్యూట్రిషన్ మీద రీసెర్చ్ చేస్తూ ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తున్నటువంటి సంస్థ, పరిశోధనలు జరుగుతున్నాయి, వాటి మీద అవగాహన కల్పిస్తున్నారు, ఇవన్నీ కూడా ఈ ICMR NIN ద్వారా జరుగుతూ ఉంటాయి. అయితే ఈరోజు ప్రత్యేకంగా మనం ఆహారం మీద ఎందుకు దృష్టి పెట్టామంటే మనకి ఎప్పటి నుండో ఈ రకరకాల సమస్యలు ఉంటాయి, అయితే కూడా ప్రత్యేకంగా మరి ఈ నెల 7వ తారీఖున, అంటే రాబోయేటువంటి 7వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా కూడా వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే అని జరుపుకోబోతూ ఉన్నాం. అయితే వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే అంటే ఏంటంటే సురక్షితమైన ఆహారం మనం తీసుకోవాలి అంటే అసలు సురక్షితం అంటే ఏంటో తెలియాలి కదా, అంటే ఎలాంటి ఆహారాన్ని మనం సురక్షితం అంటాం, లేదు సురక్షితం కాదని ఎలా చెప్తాము, ఇవన్నీ తెలియాలి కదా, ఆ విషయాలు ఈరోజు తెలుసుకుందాం. రండి ఈ కార్యక్రమంలో పాల్గొనండి. డాక్టర్ నవీన్ కుమార్ గారు నమస్కారం అండి.
1: నమస్తే మేడం.
0: సార్, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లుగా అలాగే ఈ వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే జరుపుకోబోతున్నాం ఈ 7వ తారీఖున, అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా, అంటే ఈ ఫుడ్ సేఫ్టీ అంటే అసలేంటి, మనం అలాగే సేఫ్ ఫుడ్ అంటుంటాం అంటే సురక్షితమైన ఆహారం, అసలు మనం తీసుకునే ఆహారం సురక్షితమా కాదా ఎలా తెలుస్తుంది, అసలు దాన్ని సురక్షితమైన ఆహారం అని ఎందుకు అనాలి, దేన్ని అంటాం?
1: ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్ మేడం. ఈ ఫుడ్ సేఫ్టీ అంటే ఏంటంటే ఈ మనం ఆహారం వండిన తర్వాత మన ఈ ఆహారం మన ఆరోగ్యానికి ఏ అనారోగ్యం కూడా అది కలిగించకూడదు, ఏ హాని కూడా అవ్వకూడదు. మళ్ళీ ఆ ఫుడ్లో ఏ మన క్రిమికీటలు అంట మన సూక్ష్మజీవులు, మన హానికారక సూక్ష్మజీవులు మరియు ఈ మన రాసాయనిక పదార్థాలు ఉండకూడదు. సో దానికి మేము సేఫ్ ఫుడ్ అంటాం. ఆ ఫుడ్ తింటే మన ఆరోగ్యం బాగుండాలి, అనారోగ్యం కలిగించకూడదు, దాని గురించి ఫుడ్ సేఫ్టీ అంటాము. ఎవ్రీ ఇయర్ మన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కలిసి వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే అని సెలబ్రేట్ చేస్తాం. 7th రోజు జూన్ 7th రోజు ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఒక థీమ్ ఇస్తారన్నమాట ఈ ఫుడ్ సేఫ్టీ డేకి. ఆ థీమ్ ఈ టైం ఏంటంటే ఫ్రమ్ బర్డన్ టు సొల్యూషన్స్ అండ్ ఫుడ్ సేఫ్టీ ఎవ్రీవేర్, సేఫ్టీ ఫుడ్ ఎవ్రీవేర్. ఈ బర్డన్ టు సొల్యూషన్స్ అంటే ఏంటంటే మనకు ఏం బర్డన్ ఉందో ఈ ఆహారం మనం తిని లైక్ ఫుడ్ బాన్ డిసీజ్ కానీ ఫుడ్ పాయిజనింగ్ కానీ ఆ బర్డన్ని తప్పించుకొని మేము ఆ సొల్యూషన్స్ ఈ ఎలా ఫుడ్ని పరిష్కారం ఆ సేఫ్ ఫుడ్ని ఎలా మేము మెయింటైన్ చేసుకోవాలి, ఆ ఫుడ్ సేఫ్టీ ఎవ్రీవర్. ఇప్పుడు ఏంటంటే ఫుడ్ సేఫ్టీ ఇన్వాల్వ్స్ ఎవ్రీ వన్ ఇన్ ద ఫుడ్ చైన్. అంటే ఈ ఫుడ్ సేఫ్టీ ఒక్కరి నుంచి కాదు మేడం, రైట్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్, ఇప్పుడు ఫార్మర్స్ రైతులు ఉంటారు, తర్వాత రీటైలర్స్ ఉంటారు, ఎవరు ఫుడ్ని హ్యాండిల్ చేస్తారో వాళ్ళు ఉంటారు, తర్వాత మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు, తర్వాత గవర్నమెంట్, ఇదన్నీ కలిపి ఫుడ్ సేఫ్టీ ఫుడ్ సేఫ్టీ చైన్ లాగా ఉంటుంది అన్నమాట.

0: సో ఎవ్రీ వన్ విల్ హ్యావ్ అ రోల్ ఇన్ అ ఫుడ్ సేఫ్టీ. సో అందరు కలిస్తే ఇది ఫుడ్ సేఫ్టీ మంచిగా ఉంటుంది.
1: అంటే ఈ సంవత్సరం మన వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే సందర్భంగా ఫ్రమ్ బర్డన్ టు సొల్యూషన్స్ సేఫ్ ఫుడ్ ఎవ్రీవేర్,
0: సేఫ్ ఫుడ్
1: అంటే ప్రతి చోట సేఫ్ ఫుడ్ అనేది ఉండాలి,
0: ఉండాలి,
1: అది మన టార్గెట్ అన్నమాట. అంటే మన భారం నుంచి పరిష్కారాల దాకా పోతుంది.
0: ఇప్పుడు చూడాలంటే ఎవ్రీ ఇయర్ మన ఇండియాలో 100 మిలియన్ ఫుడ్ బోర్న్ డిసీజెస్ అవుతూ ఉంటాయి, రిపోర్టెడ్ కేసెస్ 100 మిలియన్. ఇది 2030లో ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే ఇట్ మే క్రాస్ టు 150 to 170 మిలియన్ కేసెస్. సో ఈ ఫుడ్ బోర్న్ డిసీజ్ తగ్గించడానికి మేము ఈ ఏంటి మన సూత్రాలు ఏమున్నాయో, మన ఫుడ్ సేఫ్టీ సూత్రాలు ఏమన్నా ఇవంతా పాలించాలి మనం. సో అదంతా ఏమండి, ఇది ఈరోజు మేము డిస్కస్ చేద్దాం మేడం.
1: ఓకే సార్, తప్పకుండా సార్. అంటే ఇప్పుడు సేఫ్ ఫుడ్ లేదా ఫుడ్ సేఫ్టీ అంటే మనము తీసుకునే ఆహారం మనకు హానికరం కాకూడదు,
0: కాకూడదు,
1: మనకు ఎలాంటి ప్రమాదము కలిగించకూడదు, దాన్నే మరి సేఫ్ ఫుడ్ అంటాం. అయితే సార్, ఈ సేఫ్ ఫుడ్ అని చెప్పడానికి ఇదొక్కటే కారణమా, లేకపోతే దీనికి ప్రత్యేకించినటువంటి గైడ్ లైన్స్ లాంటివి ఏమన్నా ఉంటాయా?
0: ఎస్, ఇప్పుడు ఏంటంటే ఈ సేఫ్ ఫుడ్ గురించి ఫస్ట్ మన భారతదేశంలో ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అడల్ట్రేషన్ యాక్ట్ 1956లో ఇది చేయడం జరిగింది మేడం. తర్వాత ఏంటంటే మనం ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇదంతా పెరిగిన తర్వాత మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 అని స్టార్ట్ చేసింది. ఆ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ 2006లో మన ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ అయింది. ఆ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ సేఫ్ ఫుడ్ కి సెపరేట్ గైడ్ లైన్స్ ఇస్తుంది అన్నమాట. సో ఆ గైడ్ లైన్స్ మనం ఫాలో అవ్వాలి మేడం.
1: కాబట్టి దీనికి కూడా ఒక ప్రత్యేకమైన గైడ్ లైన్స్,
0: గైడ్ లైన్స్
1: అంటే కొన్ని సూత్రాలు అలా నిర్ణయించబడ్డాయి.
0: అవును,
1: కాబట్టి మనం ఈరోజు సురక్షితమైన ఆహారం ఏమిటి, అలాగే మనం తీసుకునే ఆహారం మరి ప్రమాదం కలిగించకుండా ఉండాలి అనే అంశం గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రమాదకరమైనటువంటివి ఏవైనా మన ఆహారం ద్వారా కలిగే అవకాశాలు ఉన్నాయా అనేటువంటి అంశాన్ని ఈరోజు మాట్లాడుతున్నాం. ఇప్పుడే మరి డాక్టర్ నవీన్ కుమార్ గారు చెప్పారు, మరి 100 మిలియన్ల మరి ఇబ్బందులు మనం తీసుకునే ఆహారం ద్వారా కలుగుతున్నాయని చెప్పేసి, అంటే అంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ అంశం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీకు కూడా తినే ఆహారం గురించి కానీ, మనం తీసుకునే ఆహారం గురించి, లేదా మనం వండే ఆహారాలు, లేదా మనం నిల్వ పెట్టే సమయాల్లో అనేక రకాలైనటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి. వీటి గురించి మీరు తెలుసుకోవాలి అంటే మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0402-324-0852, అలాగే 2-324-0853, ఇంకొక నెంబరు 2-955-09-23. ఈ 3 నెంబర్లో దేనికి కాల్ చేసినా కూడా మీరు డాక్టర్ నవీన్ కుమార్ గారు ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్ మరి ఐసీఎంఆర్ ఎన్ఐఎన్లో ఉన్నారు, మరి వారితో మీరు మాట్లాడవచ్చు. సార్, ఇప్పుడు ఈ గైడ్ లైన్స్ తప్పనిసరిగా ఉన్నాయన్నారు, మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ గైడ్ లైన్స్ పాటించాల్సిన అవసరం ఉందా, అసలు అవేంటి?
0: ఇప్పుడు ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంపార్టెంట్ 5 ఫుడ్ సేఫ్టీ కేస్ ఇచ్చింది ప్రతి వరల్డ్కి. ఇప్పుడు ఏంటంటే ఈ మన కుకింగ్ కండిషన్ను మన ఏషియాలో మన ఇండియన్లో వేరే కంట్రీ కంపేర్ చేస్తే కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. సో మేము రీసెర్చ్ చేసి మన రాష్ట్రీయ ఆహార పోషణ సంస్థ ద్వారా ఈ 5 ఆహార భద్రతా సూత్రాలను సిద్ధం చేయడం జరిగింది మేడం. ఆ 5 ఇంపార్టెంట్ ఫుడ్ సేఫ్టీ కీస్ ఏంటంటే, ఫస్ట్ వన్, క్లీన్ హ్యాండ్స్ ప్రాపర్లీ, అంటే పరిశుభ్రత పాటించడం,
1: అంటే చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
0: అది ఎలా ఉంచుకోవాలి అంటే ఈ మినిమం మనం హ్యాండ్స్ వాష్ చేసినప్పుడు మినిమం 20 సెకండ్స్ వాష్ చేయాలి. మన సబ్బు తీసుకుని ఇన్ బిట్వీన్ ద ఫింగర్స్, ఇన్ బిట్వీన్ ద పామ్స్ మంచిగా రుద్ది, సబ్బు ఫ్రాత్ రాలాగా మంచిగా రుద్ది 15 to 20 సెకండ్స్ వాష్ చేస్తే అది మంచిగా క్లీన్ అవుతుంది. అది ఎప్పుడు క్లీన్ చేసుకోవాలంటే మనము వంట చేయడానికి ముందు, ఆహారాన్ని ముట్టుకుని ముందు, మరియు భోజనానికి ముందు చేతులను శుభ్రతో శుభ్రతంగా కడుక్కోవాలి. ఇది ఒకటి, ఇది ఫస్ట్ ఫుడ్ సేఫ్టీ
1: భద్రతా సూత్రం,
0: భద్ర సూత్రం ఫస్ట్ వన్. అలాగే మేము సెకండ్ వన్ ఏంటంటే ప్రాక్టీస్ ప్రాపర్ ఫుడ్ హ్యాండ్లింగ్. ఈ ఫుడ్ హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు మనము ఏంటంటే మంచి ప్రాక్టీసెస్ చేసుకోవాలి. ఎలా అంటే, నేను ఒకటి హ్యాండ్ వాష్ చేసుకోవడం అయింది. ఇంకొకటి, ఈ పచ్చి ఆహారం ఉంటుంది, రా ఫుడ్స్ అంటాం, ఈ రా ఫుడ్స్ కుక్డ్ ఫుడ్స్ ఎప్పుడు కూడా సెపరేట్ పెట్టుకోవాలి మనం, ఎప్పుడు కూడా అది మిక్స్ చేయొద్దు. ఇప్పుడు కత్తులు కానీ, చాపింగ్ బోర్డు కానీ ఏమైనా

0: కూరగాయలు కట్ చేయడానికి యూజ్ చేస్తే ఆ సేమ్ చాపింగ్ బోర్డు కత్తులని కుకింగ్ ఫుడ్కు ఎప్పుడు కూడా యూజ్ చేయొద్దు. ఎందుకంటే అక్కడ క్రాస్ కంటామినేషన్ జరుగుతుంది. ఈ సూక్ష్మ జీవులు ఏమంటాయి, ఒక పదార్థం నుంచి ఇంకొక పదార్థానికి ట్రాన్స్ఫర్ అవుతుంది.
1: అంటే పచ్చివి కూరగాయలు కానీ ఏదైనా కానీ మనం కట్ చేసినటువంటి బోర్డు మీద ఉడికినటువంటి వాటిని
0: ఎప్పుడు కూడా యూజ్ చేయొద్దు,
1: ఎప్పుడు కూడా పెట్టకూడదు.
0: అవును.
1: ఓ,
0: ఇప్పుడు ఇంకోటి ఇంకొకటి నెక్స్ట్ అదే దాన్ని ఏమంటాం, సెపరేట్ రా అండ్ కుక్డ్ ఫుడ్స్ అంటాం మేము. ఆల్వేస్ వీ షుడ్ కీప్ వెన్ మీరు రెఫ్రిజరేటర్లో కూడా స్టోర్ చేసినప్పుడు ఆల్వేస్ అది సెపరేట్లు పెట్టుకోవాలి. సెపరేట్ షెల్ఫ్స్లో కుక్డ్ ఫుడ్ కానీ రా ఫుడ్ కానీ సెపరేట్లు పెట్టుకోవాలి.
1: ఓకే.
0: ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఆహారాన్ని బాగా ఉదికించడం, కుక్ థరోలీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ ఉంటుంది, మాంసం తీసుకుంటే మేము బాగా అది మంచి బాయిల్ అయిన వరకు మంచం ఉదికించాలి. ప్రాపర్ ఫుడ్లో అది కుక్ చేయాలి,
1: ఉడికించుకోవాలి.
0: అవును. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ ఫుడ్ని ఆహారాన్ని సురక్షితమైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం,
1: అంటే
0: కీప్ ఫుడ్ అట్ సేఫ్ టెంపరేచర్.
1: సేఫ్ టెంపరేచర్ అంటే సరిపడా దాని ఉష్ణోగ్రత ఉండాలంటారు.
0: అవును.
1: ఓకే.
0: ఇప్పుడు ఏంటంటే కొన్ని ఫుడ్స్ కూల్ ఫుడ్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్ తీసుకోండి, అది కూల్ టెంపరేచర్లో ఎప్పుడు కూడా ఉండాలి. అలాగే హాట్ ఫుడ్స్ హాట్ కండిషన్లో పెట్టాలి ఎప్పుడు కూడా. అలా సర్టైన్ మేము మెజర్స్ తీసుకోవాలమ్మా. ఇంకొకటి ఏంటంటే వాష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ విత్ పోర్టబుల్ వాటర్. అంటే మేము వంట చేయడానికి ముందు ఈ కూరగాయలని అన్నీ మంచిగా పోర్టబుల్ వాటర్తో మంచి వాటర్తో కడగాలి. సో అది చాలా ఇంపార్టెంట్.
1: అంటే కడగడం అంటే ఇంతసేపు కడగాలి అని ఏమన్నా ఉందంటే
0: ఇంతసేపు కడగాలని, న్యూట్రిషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చెప్తామంటే ఎప్పుడు కూడా వెజిటబుల్స్ కూరగాయలని కట్ చేసి వాష్ చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఫస్టే అది వాష్ చేసి రన్నింగ్ ట్యాప్ వాటర్లో వాష్ చేసి తర్వాతనే కట్ చేయాలి. మళ్ళీ కట్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా వాటర్లో మన నీళ్ళలో ఎక్కువసేపు ఉంచొద్దు. అది కూడా మళ్ళీ వంట చేసినప్పుడు ఎక్కువ వాటర్ కూడా వేయకూడదు ఫుడ్కి. మనం ప్రిపేర్ చేసినప్పుడు ఎంత వాటర్ కావాలో అంతనే వాటర్ వేయాలి. మళ్ళీ ఎప్పుడు కూడా ఇప్పుడు మనం రైస్ వండుతున్నాం అనుకోండి, ఈ సీరియల్స్ కానీ పల్సెస్ కానీ ఎక్కువ వాష్ చేయొద్దు, అన్ని న్యూట్రియంట్స్ పోతాయి అన్నమాట. సో మంచి కొంచెమే మంచిగా వాష్ చేసి తక్కువ నీళ్ళలో వాష్ చేసి దాన్ని కుకింగ్ చేయాలి మనం.
1: అంటే మనం ఎక్కువ నీటితోటి కడగాల్సిన వాటిని ఎక్కువ సార్లు చేయకూడదు. తర్వాత మనం కట్ చేసి కడగకూడదు, కట్ చేయడానికి ముందే వెజిటబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా ఏదైనా కానీ కడుక్కోవాలి. తర్వాత వండేటప్పుడు కూడా ఎక్కువ నీరు పోయకూడదు, అంటే సరిపడనంత నీటితోనే వండుకోవాలి.
0: ఇది దేనికంటే మేము కట్ చేసిన తర్వాత మేము నీళ్లు వాష్ చేస్తే దానిలో ఉన్న మన పోషకాంశాలు ఏమన్నా అంతా వాటర్లో పోతాయి. దాని గురించి మేము ఇలా చెప్తున్నాం అన్నమాట.
1: సార్ శ్రోత లైన్లో ఉన్నారు, మాట్లాడదాం.
0: సరే మేడం.
1: హలో
0: హలో
1: హలో, నమస్కారం సార్. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
2: నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా అమ్మ, పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. శుభ మధ్యాహ్నం డాక్టర్ నవీన్ గారికి, మీకు.
1: మంచిదండి, మాట్లాడండి. నవీన్ గారితో మాట్లాడండి.
2: హలో
1: గారు, మాట్లాడండి. డాక్టర్ నవీన్ కుమార్ గారు వింటున్నారు.
2: ఆహారం ఆరోగ్యం అని చాలా చక్కగా చెప్తున్నారు. హలో
0: సార్, సార్ చెప్పండి, వినబడుతుంది, మాట్లాడండి.
2: అదేండి ఇప్పుడు మరి ఎక్కువ తినకపోయినా స్వీట్ తిందామని చాలా మంది ఆశపడతారు. మరి స్వీట్ స్టాల్ అన్నింటిలో కూడా మైదా పంచదార వాడతారు. పంచదార ఏమో పంచదార విష పదార్థం అని మైదా విష పదార్థం అని చెప్పి చెప్తూ ఉంటారు. చాలా దగ్గర చదివాను, విన్నాను, తెలుసుకున్నాను. కానీ పంచదారకి ఆల్టర్నేట్ గా పాత బెల్లం తాటి బెల్లం వాడతారు. మరి మైదాకి కూడా అలాంటిది ఏదైనా వాడితే బాగుంటది కదా? స్వీట్ స్టాల్లో వాడిన మైదా ఆ పంచదార వల్ల చాలా ప్రమాదాలు వస్తాయండి, చాలా ప్రమాదాలు వస్తాయి కదా? దానికి మీరు ఏమంటారో దయచేసి వివరించండి.
0: ఇప్పుడు సార్ మీ క్వశ్చన్ అర్థమైంది ఏంటంటే మైదాకి ఆల్టర్నేటివ్ మీరు అడుగుతున్నారు. మేము యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే ఫుడ్ సేఫ్టీ గురించి ఈరోజు మాట్లాడుతున్నాము. ఈ ఫుడ్ సేఫ్టీ గురించి మాట్లాడుతున్నప్పుడు మేమేంటంటే ఈ HFSS అంటాము, హై ఫ్యాట్ సాల్ట్ షుగరీ ఫుడ్స్. ఇప్పుడు మీరు ఎక్కువ కొన్ని మంది అంటారు మేము షుగర్ లేకుండా మేము బెల్లం వాడొచ్చు అని. అలా ఏమి డిఫరెన్స్ ఉండదు, బెల్లము షుగర్లో షుగర్ గ్లూకోజ్ షుగర్ కంటెంట్ సేమ్ ఉంటుంది. సో ఈ ఏంటంటే ఈ హై ఫ్యాట్ సాల్ట్ షుగర్ ఏ ఫుడ్లో ఉందో ఆ ఫుడ్ మనము తీసుకూడదు. జనరలీ అదంతా అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఈ ఫుడ్ని రిస్ట్రిక్ట్ చేస్తే మనం చాలా మంచిది సార్.

0: అవును.
1: అంటే సార్, అదే ఇప్పుడు ఒకటి అదే అంటే షుగర్కి బదులుగా బెల్లం వాడుతున్నామని చాలామంది తృప్తి పడిపోతున్నాం, మేమందరం కూడా సాధారణంగా. అంటే సాధారణంగా ఇప్పుడు షుగర్కి ఎంత కంటెంట్ ఉంటుందో బెల్లంలో కూడా అంతేనా?
0: అవును.
1: రెండు
0: ఇప్పుడు
1: సమానమే అంటారా?
0: ఇప్పుడు పోషకాంశాలు కంపేర్ చేస్తే బెల్లంలో కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ మీరు షుగర్ కంపేర్ చేస్తే షుగర్లో మళ్ళీ బెల్లంలో సేమ్ అంశం ఉంటుంది. సో దానికి డిఫరెన్స్ లేదు. మీకు ఏంటంటే ఎక్స్ట్రా పోషకాంశాలు బెల్లం నుంచి దొరుకుతుంది, బట్ ఏంటంటే షుగర్ అంశం ఏముంది అది బెల్లంలో మళ్ళీ శక్కరలో సేమ్ ఉంటుందమ్మా. సేమ్
1: స్వీట్నెస్ అనేది సేమ్,
0: స్వీట్నెస్ అనేది సేమ్ ఉంటుంది.
1: ఓకే, తీపి అదే ఉంటుంది. కాకపోతే బెల్లంలో ఒక అంటే ఏది ఎక్కువ
0: ఐరన్
1: ఉంటుంది సార్?
0: ఐరన్ ఎక్కువ
1: ఐరన్
0: ఉంటుంది.
1: ఎక్కువ ఉంటుంది,
0: అవును
1: కాబట్టి కొంచెం అది మంచిది
0: మంచిది
1: అనేటువంటి
0: మంచిది.
1: అభిప్రాయం
0: అవును
1: ఉంది.
0: అవును
1: అంటే షుగర్ పరంగా చూసుకుంటే రెండు సేమే.
0: సేమే.
1: హలో,
0: హలో
1: హలో నమస్కారం అమ్మా.
0: హలో
1: హలో
0: చెప్పండి.
1: నమస్కారం మేడం.
0: నమస్తే సార్. నమస్తే అమ్మా చెప్పండి.
1: మంగాభారతం చికెన్ లవెన్ చాలా అద్భుతంగా చెప్తున్నారు సార్, చాలా థ్యాంక్ యూ సో మచ్. చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు అన్ని వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఈ మధ్య అన్ని ఒకసారి కొనుక్కొని ఫ్రిడ్జ్ లో పెడుతూ ఉంటాం.
0: అవును మేడం.
1: కొన్ని కొన్ని ఫ్రూట్స్ కానీ కాయగూరలు వెజిటబుల్స్ కానీ ఫ్రిడ్జ్ లో పెట్టనివి ఏంటి అనేది కొంచెం వివరించండి సార్.
0: మేడం చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఇప్పుడు ఏంటంటే మేము కూరగాయలు మార్కెట్లో కొన్న తర్వాత మేమేం చేయాలి,
1: అవును
0: ఫస్ట్ అంటే ఇమీడియట్లీ దాన్ని కడగాలి. ఫస్ట్ ఫస్ట్ కడుక్కొని ఇమీడియట్లీ మేము ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇప్పుడు ఏంటంటే ఎన్ని రోజులు పెట్టచ్చు? ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరలీ ఏమి మేము క్యారెట్ కానీ బీన్స్ కానీ టొమాటో కానీ వీళ్ళంతా పెట్టొచ్చమ్మా, ఎక్సెప్ట్ ఇది ఆనియన్ పెట్టకూడదు. మన ఉల్లిపాయలు ఉంటాం కదా, అది వెల్లుల్లి ఇదంతా పెట్టకూడదు. ఇప్పుడు ఇంకొకటి మేము ఇప్పుడు మేము ఆహారం వండుతాము, ఆహారం వండిన తర్వాత ఎంత టైము బయట సేఫ్ ఉంటుంది, అప్పుడు ఫ్రిడ్జ్లో ఎంతసేపు పెడితే సేఫ్ ఉంటుందని చాలామందికి డౌట్ ఉంటుంది, మీకు డౌట్ ఉండొచ్చు.
1: అవును సార్.
0: ఇప్పుడు దానికి సమాధానం ఏంటంటే, ఇప్పుడు మేము బయట మనం ఇంట్లో ఇంట్లో వండిన ఆహారం ఏముంది అది 4 to 6 అవర్స్ సేఫ్ ఉంటుందమ్మా ఇంట్లో, మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా. ఓకే, ఇప్పుడు సేమ్ ఫుడ్ ఫ్రిడ్జ్లో పెడితే మనం మినిమం 2 డేస్ 2 to 3 డేస్ పెట్టొచ్చు ఫ్రిడ్జ్లో. టూ డేస్ పెట్టొచ్చు, బట్ ఏంటంటే మీరు ఎప్పుడో ఎన్ని బయట తీసి మళ్ళీ పెట్టి అలా చేస్తే అదేంటంటే మళ్ళీ షెల్ఫ్ లైఫ్ దానికి తగ్గుతుందన్నమాట. ఇప్పుడు ఇప్పుడు రూమ్ టెంపరేచర్ అబౌవ్ 32 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉందనుకోండి, అప్పుడు నేనేం చెప్పాను, ఇప్పుడు మీకు 4 అవర్స్ అని చెప్పాను, అప్పుడు 2 అవర్స్ అయిపోతుంది. రూమ్ టెంపరేచర్ బట్టి ఈ షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజ్ అవుతుందమ్మా. ఇప్పుడు మనకి ఇప్పుడు హైదరాబాద్ టెంపరేచర్ చూడండి, ఇప్పుడు మినిమం 36, 34, 35 ఇలా ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఈ ఆహారం అనేది ఎక్కువసేపు బయట ఉండదు, మినిమం మినిమం 2 అవర్స్ మాత్రమే ఉంటుంది. అబౌవ్ 2 అవర్స్ బయట అస్సలు పెట్టకూడదు, ఫ్రిడ్జ్లో పెడితే మినిమం 1 to 2 డేస్ అంతే, అది దాని ముందు అది మనం యూజ్ చేసుకోవాలమ్మా.
1: అంటే సార్ అంటే
0: వెల్కమ్ అమ్మా వెల్కమ్.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇంకొకటి ఏంటంటే, అంటే మేడం అడిగిన విషయంలోనే అంటే ఫ్రిడ్జ్లో పెడతాము ఫ్రూట్స్, మీరు చెప్పారు తీసుకురాగానే ఫస్ట్ వాష్ చేయాలని. వాష్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో ఎన్ని రోజుల వరకు పెట్టొచ్చు? అలాగే ఈ ఫ్రూట్స్లో కూడా ఫ్రిడ్జ్లో పెట్టదగ్గవేంటి పెట్టకూడని ఏంటి అనేది ఒక డౌట్ ఉంది సార్.
0: ఇప్పుడు ఏంటంటే ఈ మన రెఫ్రిజిరేటర్ యూసేజ్ గురించి మేము ఒక టిప్స్ తయారు చేశామన్నమాట, మనం రాష్ట్రీయ ఆహార పోషణ సంస్థ తరపు నుంచి ఒక సూత్రాలు డెవలప్ చేశాం. అదేంటంటే ఫస్ట్ వచ్చేసి సెపరేట్ రా అండ్ కుక్డ్ ఫుడ్స్ వైల్ స్టోరింగ్, ఈ పచ్చి ఆహారం లేక కుక్డ్ ఫుడ్స్ ఎప్పుడు కూడా సెపరేట్ పెట్టాలి. ఇంకొకటి
1: అంటే
0: సెపరేట్ కంటైనర్ లో
1: గిన్నెలో
0: పెట్టాలి. అవును. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మెయింటైన్ సేఫ్ టెంపరేచర్. ఎప్పుడు కూడా మన వినియోగదారులకి ఎక్కువ మందికి మేము రీసెర్చ్ చేసింది తెలిసిపట్టిందంటే మనము వినియోగదారులకి ఏ టెంపరేచర్లో ఫ్రిడ్జ్ వర్క్ చేస్తుంది అన్నది తెలియదు. మా రీసెర్చ్ నుంచి తెలిసింది యాక్చువల్లీ 4 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎప్పుడు కూడా బిలో 4 డిగ్రీ సెంటిగ్రేడే రెఫ్రిజిరేటర్ ఉండాలి, అది మేము ఆ టెంపరేచర్ని మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మేము రెఫ్రిజిరేటర్ ఎందుకు యూజ్ చేస్తున్నాము అది మీరు చూస్తే, ఇప్పుడు సూక్ష్మజీవులు అంటాం మేము, వ్యాధికారక సూక్ష్మజీవులు అంటాం, ఆ సూక్ష్మజీవులు ఆమ్ని ప్రజెంట్ అంటాం, అది అన్ని చోట్ల ఉంటుంది. ఇప్పుడు మన ఎయిర్లో ఉంటుంది, మన చేతిలో ఉంటుంది, మన ఫుడ్లో ఉంటుంది, అన్ని చోట్ల ఈ సూక్ష్మజీవులు ఉంటాయి.
1: అంటే అది ఒక రకమైన
0: సూక్ష్మజీవులు ఉంటాయి. అది ఎందుకు మేము రెఫ్రిజిరేటర్ యూజ్ చేస్తామంటే ఎవరీ సూక్ష్మ

0: ప్రతి సూక్ష్మజీవి ఒక 20 మినిట్స్, అది డబుల్ నంబర్ అవడానికి 20 మినిట్స్ తీసుకుంటుంది. ఈ రెఫ్రిజిరేటర్లో ఈ ఫుడ్ని పెట్టిన తర్వాత ఆ గ్రోత్ అనేది మల్టిప్లై అవ్వదు, ఆ గ్రోత్ అనేది సేమ్ ఉంటుంది. అందుకోసమే మేము రెఫ్రిజిరేటర్ యూజ్ చేస్తామన్నమాట. సో ఇది ఒక టిప్. నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఈ లెఫ్ట్ ఓవర్ ఈ కుక్కర్ ఫుడ్స్ చాలామంది పెడతారన్నమాట. అది ఇమీడియట్లీ మేము రీహీట్ చేసుకోవచ్చా అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఎప్పుడు కూడా లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఫ్రిడ్జ్లో ఉన్నప్పుడు ఇమీడియట్లీ బయటకు తీసిన తర్వాత ఇమీడియట్లీ దాన్ని హీట్ చేయాలి, ఎక్కువసేపు బయట ఉంటుద్దు, వెంటనే వేడి చేసుకుని దాన్ని తినాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఈ ఎగ్స్, ఈ గుడ్లు అని చాలామందికి ఫేమస్. గుడ్ చాలా హై ఇన్ ప్రోటీన్, ఎవ్రీడే సండే పోయామండే రోజు కావు అండి అని మేము అంటాం. సో ఏంటంటే, ఈ గుడ్లని ఎక్కువ మంది డోర్లో డోర్లో పెట్టారన్నమాట.
1: అరేంజ్మెంట్
0: అలాగే ఉంటుంది, బట్ ఏంటంటే డోర్లో ఎప్పుడు పెట్టకూడదు, మెయిన్ షెల్ఫ్స్లో పెట్టాలి. ఎందుకంటే మేము డోర్ అప్పుడప్పుడు తీస్తూ ఉంటాము, క్లోజ్ చేస్తూ ఉంటాము, టెంపరేచర్ ఫ్లక్చుయేషన్ అవుతుందన్నమాట అక్కడ. సో ఎప్పుడు కూడా మెయిన్ షెల్ఫ్స్లో గుడ్డుని స్టోర్ చేయాలి, అదొకటి. మరి కొన్ని మంది ఏం చేస్తారు, మేము ఊరు వెళ్తున్నప్పుడు ఇమీడియట్లీ ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి వెళ్తారు, అది ఎప్పుడూ చేయకూడదు. ఎప్పుడు కూడా రెఫ్రిజిరేటర్లో ఆన్లో పెట్టాలి. మళ్ళీ ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ సజెషన్ ఏంటంటే, మన వినియోగదారులకి ఈ కూరగాయలు, ఇప్పుడు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటాం మనం, ఆకుకూరలు అంటాం, కోరియాండర్ తీసుకొని ఎప్పుడు కూడా రెఫ్రిజిరేటర్ పెట్టినప్పుడు ఆ రూట్స్ని కట్ చేయాలి. రూట్స్ని కట్ చేసే దాన్ని రెఫ్రిజిరేటర్లో స్టోర్ చేయాలన్నమాట. ఎందుకంటే ఈ రూట్స్లో మనం ఈ సాయిల్ మట్టిలో మిలియన్స్ ఆఫ్ సూక్ష్మజీవులు ఉంటాయన్నమాట. సో అదేంటంటే క్రాస్ కంటామినేషన్ అవుతుంది వేరే ఫుడ్కి. దాని గురించే ఎప్పుడు కూడా మేము స్టోర్ చేసినప్పుడు ఆ రూట్స్ని కట్ చేసి మనము స్టోర్ చేయాలన్నమాట రెఫ్రిజిరేటర్లో. సో ఇదంతా మనము రెఫ్రిజిరేటర్ ఎలా వాడాలి, ఎలా దాన్ని ఉపయోగించాలని దాని సలహా.
1: అంటే దానికి కూడా కొన్ని గైడ్ లైన్స్ అంటే రీసెర్చ్
0: బట్టి.
1: శ్రోత లైన్ లో ఉన్నారు. హలో
2: హలో సార్.
0: సార్ చెప్పండి సార్. వెరీ గుడ్ క్వశ్చన్ సార్. కల్తీ అన్నది ఏంటంటే, ఈ సాధారణంగా ఈ ఇన్కమ్ ఎక్కువ రావడానికి, ఇప్పుడు ఏంటంటే మా ఇండియాలో పాపులేషన్ చూడండి ఎంత పెరిగింది. ఇప్పుడు ఈ ఏంటంటే ఈ కొన్ని ఫుడ్లో ఏమంటే, ఈ డిమాండ్ మళ్ళీ సప్లై ఈ మధ్యలో గ్యాప్ వచ్చేసింది. ఈ పాపులేషన్, ఈ జనసంఖ్య ఎక్కువ అయింది కదా పెరిగిపోవడం వల్ల, ఈ డిమాండ్ మళ్ళీ సప్లై గ్యాప్ వచ్చేసింది. ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఈ జనాలు ఇలాంటి ప్రాసెస్ ఏంటంటే కల్తీ ఇదంతా చేస్తున్నమాట. లైక్ పదార్థాలకి ఎక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ టీ పౌడర్ గురించి కలర్ యాడ్ చేయడము, ఇదంతా ఇలాంటి ఇలాంటి పనులు చేస్తారన్నమాట. ఇది కల్తీ అని అంటాం సార్ మేము. పండ్లో ఇప్పుడు ఏంటంటే, మీరు రీసెంట్లీ విన్నొచ్చు, మనం వాటర్ మెలన్ మనం తిని కొన్ని మంది ఢిల్లీలో కొన్ని మంది చచ్చిపోయారని. ఇదంతా ఆపోహాలండి. ఇది యాక్చువల్లీ ఏంటంటే, వాటర్ మెలన్లో ఉండే కలరు న్యాచురల్ కలర్, మన దేవుడిచ్చిన వరం అది. ఏంటంటే అది న్యాచురల్గా కలర్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీరు అది ఎలా గుర్తించాలి, మన ఇంట్లో వాటర్ మెలన్ తెచ్చుకొని దాన్ని కోసి కొంచెం వైట్ కాటన్ తీసుకొని లేకపోతే టిష్యూ పేపర్ తీసుకొని దానికి జస్ట్ అంటించండి. మీ అంటించిన తర్వాత ఏంటంటే, మీకు ఏ కలర్ రాదు దాంతో, ఏ కలర్ రాకపోతే అది ఆ ఫ్రూట్ మంచిదని మేము అర్థం చేసుకోవచ్చని. సో ఇంకొకటి, ఇప్పుడు మ్యాంగోలు, మ్యాంగో సీజన్ ఇప్పుడు, చాలామందికి మ్యాంగో అనేది చాలా ఇష్టం అన్నమాట. ఈ కాల్షియం కార్బైడ్ ఇదంతా వాడతారు అదంతా సుద్ది. ఇప్పుడు ఏంటంటే ఎఫ్ఎస్ఎస్ఐ కాల్షియం కార్బైడ్ యూజ్ చేయడము బ్యాన్ చేసింది అన్నమాట. బ్యాన్ చేసింది. ఇప్పుడు ఇథిలిన్ అని అంశం ఉంటుంది, దాన్ని బట్టి మేము అది పండు చేసుకోవచ్చండి మ్యాంగోస్. ఇప్పుడు అది ఎలా మేము గుర్తించాలి అని మీరు అడగవచ్చు. అప్పుడు ఏంటంటే, మీరు మ్యాంగోలు ఏంటంటే, ఇప్పుడు మనం న్యాచురలీ ఏది పండు అవుతుందో అది యూనిఫార్మ్ కలర్ ఉండదు, ఒక్కొక్కసారి పచ్చ పచ్చ కలర్ ఉంటుంది మధ్య మధ్యలో. ఆ స్టెమ్ దగ్గర స్మెల్ చూస్తే మీకు మంచి వాసన వస్తుంది. ఏది న్యాచురలీ మేము పండు అవుతుందో అది మంచి ఫ్రూట్ స్మెల్ వస్తుంది. ఈ కాల్షియం కార్బైడ్ ఇదంతా కార్బైడ్ ఇదంతా యాడ్ చేసిన అది పండేస్తే ఏ మనకు స్మెల్ రాదు. ఈ పౌడర్ లాగా మన చేతికి అంటుకుంటుంది. ఏ ఫ్రూట్ తెచ్చినా మీరు ఇంటి తెచ్చిన తర్వాత ఒక 30 మినిట్స్

0: మినిట్స్ వాటర్లో పెట్టాలి,
1: అంటే
0: మామూలు వాటర్లో, మామూలు వాటర్లో పెట్టి మంచిగా కడిగి మంచిగా తినండి. ఇప్పుడు బ్రెడ్ బూజు కొట్టా అంటే ఇప్పుడు దేనికైనా యూజ్ బై డేట్ అని పెడతారన్నమాట. ఫుడ్ లేబులింగ్ మంచిగా చదవండి. ఫుడ్ లేబులింగ్లో ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ నెంబర్ ఉంటుంది, యూజ్ బై డేట్ ఉంటుంది. ఇప్పుడు డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు యూజ్ బై డేట్ ఉంటే బెస్ట్ బిఫోర్కి సంబంధం ఏంటి, ఏంటి డిఫరెన్స్ అని వినియోగదారులు చాలామంది అడుగుతారు. ఇప్పుడు బెస్ట్ బిఫోర్ ఇదేంటంటే మనకు క్వాలిటీ చెప్తుంది, క్వాలిటీ, దాని క్వాలిటీ గురించి. బట్ యూజ్ బై ఇది సేఫ్టీ. యూజ్ బై అంటే డెఫినెట్లీ ఆ డేట్ ముందు మనం వాడాలి, లేకపోతే అది సేఫ్టీ కాదు అని మేము అర్థం చేసుకోవాలండి. అవునమ్మా. బిస్కెట్లా మీరు అదే నేనేం చెప్పానంటే ఫుడ్ లేబులింగ్ చదవండి, దాన్ని యూజ్ బై డేట్, మ్యానుఫ్యాక్చర్ డేట్ అన్ని ఉంటాయి కదా, అది చదివి మీరు అది చూసి మీరు తీసుకోండి. వెల్కమ్ సార్, వెల్కమ్.
1: కాబట్టి ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మనము మీరు అన్నట్టు లేబుల్ చదివినప్పుడు కొన్నిటి మీద యూజ్ బై డేట్ ఉంటుంది, కొన్నిటికేమో బెస్ట్ బిఫోర్ అని ఉంటుంది సార్. అవును, అంటే యూజ్ బై అంటే కంపల్సరీ ఆ డేట్ లోపల అవి తినేయాలి, యూజ్ చేసేయాల్సింది.
0: బెస్ట్
1: బెస్ట్ బిఫోర్ అంటే
0: మేము తినొచ్చు, బట్ ఏంటంటే క్వాలిటీ కొంచెం తగ్గుతుంది, కలర్ కానీ, టెక్స్చర్ కానీ.
1: ఆ డేట్ తర్వాత వాడినా కూడా ఇబ్బంది లేదు,
0: ఇబ్బంది లేదు.
1: అంటే ఇబ్బంది అంటే కొంతవరకు త్వరగా, అంటే దానిలో ఉన్న న్యూట్రిషన్స్ అవి కొంచెం మారే అవకాశాలు ఉన్నాయి. బెస్ట్ బిఫోర్ అంటే రైట్. ఓకే సార్, ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరలా కలుసుకుందాం. మీరు మరలా ఈ హలో డాక్టర్ కార్యక్రమంలో పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0402324085252, అలాగే 2324085353, ఇంకొకటి 2955059023. ఈ మూడు నెంబర్లకు కాల్ చేస్తే మనతో ఉన్నారు డాక్టర్ నవీన్ కుమార్ గారు. వీరు ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్ ICMR NIN ఉన్నారు. మరి వారితో మాట్లాడొచ్చు ఈ చిన్న బ్రేక్ తర్వాత.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
3: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567457.
1: హలో డాక్టర్ కార్యక్రమానికి తిరిగి మీ అందరికీ స్వాగతం. మరి ఇప్పుడు మరలా డాక్టర్ నవీన్ కుమార్ గారితో మాట్లాడదాం. హలో హలో ఓకే సార్, ఇక్కడ మనకి ఈ సురక్షితమైన ఆహారం, ఆహారాన్ని ఎలా వాడుకోవాలి అనేది. ఇందాక సాధారణమైన సమస్యలు ఏంటంటే ఫ్రిజ్ సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే అందరూ ఈ మధ్య భార్యాభర్తలు ఇద్దరూ కూడా పనిచేయడం, మరి ఉదయాన్నే వంట చేసుకోవడం, సాయంత్రం మళ్ళీ అదే తినడమో లేదా వీలైతే వండుకోవడం. కానీ మీరు చెప్పిన దానిలో ఇందాక మరి బయట ఉంచినప్పుడు కనీసం 4 నుండి 6 గంటల వరకు పర్వాలేదన్నారు. మరి ఉదయం వండినది ఈవినింగ్ తినొచ్చా ఆఫీస్ నుండి వచ్చి?
0: తినొద్దు మేడం.
1: అసలు అంటే కూరలు కానీ అన్నాలు కానీ
0: ఏదైనా ఫుడ్ అబౌవ్ 4 to 6 hours అది రేంజ్ ఇచ్చాము. ఇప్పుడు ఇదంతా ఈ మీరు ఇది ఎందుకు చేస్తానంటే ఇదంతా మేము సంశోధన చేసాం మా ల్యాబొరేటరీలో. ఇదంతా సంశోధనం చేసి ఈ టైం ఫిక్స్ చేసామన్నమాట. ఈ టైం తర్వాత ఈ సూక్ష్మజీవులు పెరుగుతాయి, దాని నుండి పెరుగుతాయి, సో అది తింటే మంచిది కాదు.
1: అంటే ప్రమాదకరమైన సూక్ష్మజీవులు అండి అవి?
0: అవేంటంటే మేము హైజీన్ ఇండికేటర్స్ అంటాం. కొన్ని సూక్ష్మజీవులు ఉంటాయి. ఆ ఏంటంటే ఆ సూక్ష్మజీవులే హైజీన్ ఇండికేటర్స్. ఆ హైజీన్ ఇండికేటర్స్ ఏ బ్యాక్టీరియా, ఈ స్టాఫిలోకాకస్ ఉండొచ్చు, ఎచ్రిషియా కొలై ఉండొచ్చు, మీ సాల్మొనెల్లా ఉండొచ్చు, ఈ కొన్ని సూక్ష్మజీవులు దానిలో ఉంటే ఈ హైజీన్ ఇండికేటర్స్ అది ఆ ఏంటంటే హైజీన్ స్టేటస్ తెలుస్తుంది మనకు. మాకు పరిశోధనలు ఆ సూక్ష్మజీవి నంబర్స్ ఏముంటాయి దాన్ని బట్టి మేము చెప్పొచ్చు ఇది ఫుడ్ బాన్ డిసీజ్ కాజ్ చేస్తుందా లేదా అని. దాని గురించి దాన్ని టెస్ట్ చేసిన తర్వాతనే మాకు తెలుస్తుంది మేడం.
1: కాబట్టి మీకు ఇన్ని అవర్స్ తర్వాత ఇంత డెవలప్ అవుతుంది కాబట్టి మంచిది కాదు అని మీరు చెప్పగలుగుతున్నారు పరిశోధనల తర్వాత. అంటే ఆహారంలో సూక్ష్మజీవి డెవలప్ అవుతాయి 6 అవర్స్ తర్వాత. అంటే ఏ ఫుడ్ అయినా 6 అవర్స్ తర్వాత తినడం.
0: ఇప్పుడు ఏంటంటే ఇది మేము ఇంట్లో చేసిన ఫుడ్కి బయట చేసిన ఫుడ్కి దాన్ని కూడా రెండు కంపేర్

0: చేసి చెక్ చేసామన్నమాట.
1: ఓ
0: ఇంట్లో చేసిన ఫుడ్ 4 అవర్స్ ఉంటే మంచిగా ఉంటే, బయట తీసుకున్న ఫుడ్ 2 అవర్స్ మాత్రమే మంచిగా ఉంటుంది.
1: ఓ
0: అవును, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు స్విగ్గీ జొమాటో కానీ చాలా మంది బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చాలా మంది ఆన్లైన్ ఫుడ్ చాలా మంది కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈ ఆన్లైన్ ఫుడ్ మేము ఏమైనా ఆర్డర్ చేస్తే ఇమీడియట్లీ అది వచ్చిన తర్వాత వేడిగా తీసుకొని ఇమీడియట్లీ తినాలి, ఎక్కువసేపు మనము ఇంట్లో పెట్టొద్దు. అవును, మినిమం 2 అవర్స్, ఆఫ్టర్ 2 అవర్స్ అది కంటామినేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది.
1: శ్రోత లైన్లో ఉన్నారు సార్, మాట్లాడు. హలో హలో సార్, ఇప్పుడు అంటే ఇదే విషయం అన్నమాట. మనకు 4 గంటల తర్వాత లేదా మ్యాక్సిమం 6 గంటల తర్వాత అసలు మనం ఇంట్లో వండుకున్న ఫుడ్ తినొద్దు. అంటే ప్రమాదకరమైనటువంటి
0: టెంపరేచర్, ఎందుకంటే రూమ్ టెంపరేచర్ లో ఉంటది ఆ ఫుడ్. అదే ఫుడ్ మీరు ఫ్రిడ్జ్ లో పెట్టారనుకోండి, మళ్ళీ టైం పెరుగుతుంది.
1: ఓకే, అంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన టైం ఎప్పుడు అంటారు? ఇప్పుడు ఉదయాన్నే వంట చేస్తారు, అందరూ డబ్బాలు సర్దుకుంటారు,
0: కరెక్ట్? ఇప్పుడు మీరు ఇంట్లో ఎవరైనా ఉంటారనుకో, ఇంట్లో ఇప్పుడు ఫుడ్ చేస్తారు, ఇమీడియట్లీ ఆ ఫుడ్ మీరు బాక్స్ పెట్టిన తర్వాత కొన్ని ఫుడ్ మిగిలితే ఇమీడియట్లీ దాన్ని రిఫ్రిజిరేటర్ లో పెట్టాలి.
1: ఓకే,
0: అది మినిమం 2 to 3 డేస్ ఫ్రిడ్జ్ లో పెట్టే 4 డిగ్రీ సెంటీగ్రేడ్ లో 2 to 3 డేస్ ఏమి ప్రాబ్లం ఉండదు.
1: ఓ
0: అవును,
1: ఫ్రీజర్
0: కాదు, ఫ్రీజర్ 10 డిగ్రీ, ఇది మన చాలా మైనస్ ఉంటది అమ్మా, -5 డిగ్రీ 10 డిగ్రీ ఇలా ఉంటది. ఇదేంటంటే 4 డిగ్రీలో చెప్తున్నాను నేను. అదే ఫుడ్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టోరేజ్ కండిషన్. మేము ఫుడ్ లో ఏ కండిషన్ లో స్టోరేజ్ చేస్తున్నాము దాన్ని బట్టి దీని షెల్ఫ్ లైఫ్ డిపెండ్ అవుతుంది.
1: ఓకే సార్, అయితే ఇక్కడ ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు కూడా మరి వేడిగా ఉన్నది పెట్టొచ్చా? అంటే ఒకవేళ మనం ఫుడ్ వండిన తర్వాత బాక్స్ సర్దుకున్నాక ఇంకా ఆహార పదార్థాలు వేడిగున్నాయి అనుకో,
0: అప్పుడు ఏంటంటే, ఇది చాలా మంచి క్వశ్చన్, వేడిగున్న పదార్థాన్ని ఫ్రిడ్జ్లో పెట్టొచ్చు. ఓన్లీ మేమేం కేర్ తీసుకోవాలి, ఆ వెజల్స్ ఏం పెట్టామో కొంచెం షాలో ఉండాలి, కొంచెం చుట్టూ ప్లేస్ ఉండాలి. అలాంటి వెజల్స్ తీసుకొని మేము వేడి పదార్థాలు పెట్టొచ్చు.
1: ఓకే,
0: పెట్టొచ్చు,
1: వేడి పదార్థాలు పెట్టొచ్చు. కాకపోతే కొంచెం ఖాళీగా ఉన్నటువంటి
0: ప్లేస్ ఉండాలి దానికి.
1: ఓకే, అంటే వస్తువుల్ని వాడాలి, గిన్నెలు కానివ్వండి, డిష్లు కానివ్వండి. బాగుంది సార్. అయితే సార్ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఫ్రిడ్జ్లో కొన్ని ఫ్రూట్స్ ఫ్రిడ్జ్లో పెడుతుంటాం, అవి ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంటాయి? వాటిని తినడానికి మనం ఇమ్మీడియట్గా అంటే పోషక విలువల యొక్క పరిమితి ఎలా ఉంటుందంట?
0: యాక్చువల్లీ మేమేంటంటే, యాజ్ పర్ డైటరీ గైడ్లైన్స్ ఫర్ ఇండియన్స్, మేము ఎప్పుడూ చెప్తాము కన్జ్యూమ్ ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఓకే, అది మనం డైటరీ గైడ్లైన్స్లో చెప్పాము. ఇప్పుడు ఏంటంటే, ఈ ఎప్పుడు కూడా పండ్లు కానీ కూరగాయలు కానీ ఫ్రెష్ ఉన్నప్పుడు తింటే మంచిది.
1: రైట్,
0: ఫ్రెష్ ఉన్నప్పుడు తింటే అది ఆరోగ్యానికి చాలా మంచిది,
1: మంచిది
0: అది మేము చెప్తాము.
1: శ్రోత లైన్లో ఉన్నారు సార్, మాట్లాడదాం.
2: హలో
0: హలో
2: సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
0: గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి.
2: యా, మీరు ఇందాక రవిచంద్రన్ సార్, హైదరాబాద్.
0: ఓకే సార్.
2: మీరు ఇందాక అన్నారు 4 to 6 అవర్స్ ఇప్పుడు ఫుడ్ లోపల తినేయాలంటే, సపోజ్ ఎంప్లాయీస్ ఆరోజు పొద్దున్న లేచి అవన్నీ తీసుకొని జర్నీ 2 అవర్స్, దెన్ 1 o'clock 2 o'clock తింటారు కదా, హౌ ఇట్ ఇస్ ఫీల్? అది ఒకటి. సెకండ్, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, నార్మల్గా చికెన్ బిర్యానీ ఇవన్నీ కుక్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ వేడి చేసి తినకూడదు, పాయిజన్ అయిపోతుంది అంటారు కదా, ఎంతవరకు అది కూడా కరెక్ట్? ఈ రెండు క్వశ్చన్.
0: ఓకే సార్, అదే మీ ఫస్ట్ క్వశ్చన్, ఫుడ్ కుక్డ్ ఫుడ్ ఎంప్లాయీస్ 2 to 6 ట్రావెల్ చేస్తూ ఉంటారు దాని గురించి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఆ ఏ ఫుడ్ వండుతున్నారు దాన్ని బట్టి డిపెండ్ ఇది. ఇప్పుడు ఆ ఫుడ్ నాన్ వెజిటేరియన్ అయితే చికెన్ కానీ దాన్ని ఉంటే దాని షెల్ఫ్ లైఫ్ మళ్ళీ ఇంకా తగ్గుతుంది. ఇప్పుడు ఇప్పుడు దాన్ని ఆ ఫుడ్ని ఏమంటారు మేము, హై రిస్క్ ఫుడ్ అంటాము. ద ఫుడ్ విచ్ ఈస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ మిల్క్ కానీ ఈ నాన్ వెజిటేరియన్ కానీ ఎగ్ కానీ ఇవన్నీ హై రిస్క్ ఫుడ్స్, చాలా ఎక్కువసేపు ఉంటే ఉంచడానికి ఉండదు. ఇప్పుడు మీరేంటంటే, అప్పుడు ఏం చేయాలి, తక్కువ టెంపరేచర్లో ఫుడ్ని పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ఏంటంటే కొంచెం ఎక్కువసేపు పెట్టవచ్చు. మీరు ఆఫీస్లో ఏమైనా రిఫ్రిజిరేటర్ ఫెసిలిటీ ఉంటే అది ఇమీడియట్ పెట్టుకోవాలి.

0: కాకపోతే ఇప్పుడు భోజనాన్ని సమయంలో కొంచెం ఎక్కువసేపు అయింది, మంచిగా వేడి చేసుకోండి. మంచిగా వేడి చేసుకొని తింటే అది సేఫ్. ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. సెకండ్ క్వశ్చన్కి మీరు బిర్యానీ గురించి అడిగారు. ఇప్పుడు బిర్యానీ బయట నుంచి తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ అది తినాలని, ఇప్పుడు అదంతా ఏంటంటే ఆ బిర్యానీ ఎప్పుడు వండారు దాని మీద డిపెండ్ అది. ఎప్పుడు వండారు, ఎప్పుడు తెచ్చారు, ఎన్ని ఎప్పుడు తెచ్చారు, మళ్ళీ ఏ టైంకో మీరు ఫ్రిడ్జ్లో పెట్టారు, ఏ టైంకి బయటకు తీశారు, దాని మీద డిపెండ్. బట్ మేము వినియోగదారులకు ఏం చెప్తున్నాము, ఆల్వేజ్ ఈట్ ఫ్రెష్ ఫుడ్, ఫ్రెష్ కుక్ చేసుకుని ఫ్రెష్గా తినండి అని మేము వినియోగదారులకి చెప్తామండి.
1: ఏదైనా ఫ్రెష్
0: అంటే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
1: రైట్, హలో.
2: హలో,
0: మేడం చెప్పండి. మేడం,
2: సార్ చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఫ్రిడ్జ్ గురించి చెప్పారు, బాగుంది. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఎలా, ఇప్పుడంటే అందరి ఇంట్లో ఉంటుంది, అప్పుడు ఉండేది కాదు.

0: హలో,
1: హలో
2: మేడం చెప్పండి. మేడం
1: సార్, చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఫ్రిడ్జ్ గురించి చెప్పారు, బాగుంది. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఎలా, ఇప్పుడంటే అందరి ఇంట్లో ఉంటుంది, అప్పుడు ఉండేది కాదు కదా. కాబట్టి మార్నింగ్ కుక్ చేశాక మళ్ళీ ఆఫ్టర్నూన్ 3 o'clock 4 o'clock టీ టైంలో ఆ ఉన్న కర్రీస్ కానీ సాంబార్ కానీ వేడి చేస్తాం. అది ఎంత వరకు మరి ఫ్రిడ్జ్ లేని వాళ్ళు?
2: చాలా మంచి క్వశ్చన్ అడిగారమ్మా. ఇప్పుడు ఏంటంటే, మేము ఇంకా ముందు స్టార్టింగ్ ఎప్పుడు రెఫ్రిజిరేటర్ ఎవరు ఇంట్లో లేదు. ఎప్పుడు యాక్చువల్లీ మేము అలాగే పెరగామన్నమాట. ఇప్పుడు ఏంటంటే, అప్పుడు ఏమిటంటే, ఇప్పుడు పొద్దున్న మీరు కుక్ చేస్తారనుకోని, దాల్ కుక్ చేస్తారు, మధ్యాహ్నం తినాలి, అప్పుడు ఏంటంటే మధ్యలో దాన్ని చాలా వేడిగా చేయాలి. కుక్ థరోలి అని మేము ఒక సలహా చెప్పానన్నమాట ఈ ఫుడ్ సేఫ్టీ కీస్లో. కుక్ థరోలి అట్ సేఫ్ టెంపరేచర్, ఆ మంచిగా అది దాన్ని ఉదికించాలి, కుక్ చేయాలి. అప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ సేఫ్ టు ఈట్, సేఫ్ టు కన్స్యూమ్. మళ్ళీ ఇంకొకటి, ఎప్పుడు మేము ఇంట్లో వండుతామో దానికి షెల్ఫ్ లైఫ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. బయట ఫుడ్ కన్నా మేము ఇంట్లో వండుకున్న ఫుడ్కి షెల్ఫ్ లైఫ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇది ఆన్సర్ అమ్మా.
0: అంటే మనం తినడానికి సమయం ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు వండిన సమయానికి తినే సమయానికి మధ్య ఒకసారి ఆహార పదార్థాలను వేడి చేయమంటారా?
2: ఎస్ మేడం.
0: ఎన్ని అవర్స్ తర్వాత వేడి చేయొచ్చు అంటారు వండిన తర్వాత?
2: ఇప్పుడు మీరు పొద్దున వండితే, మీరు సాయంత్రం తిననుకోండి, ఒక 2 సార్లు మంచిగా దాన్ని ఉదకాలి, మంచిగా బాయిల్ చేయాలి.
0: అంటే వేడి చేసి పెట్టుకోవాలి. లేట్ అవుతుంది అనుకున్నప్పుడు
2: తినడం.
0: ఓకే. అలాగే కొంతసార్లు ఏమవుతాయంటే సార్, ఇప్పుడు డబ్బాల పరిస్థితి ఆఫీసుల వాళ్ళదే. ఎందుకంటే ఇందాక మరి ఒక శ్రోత కూడా అడిగారు ఆయన, మరి ఎప్పుడో ఉదయాన్నే లేచి 5 గంటలకు లేచి వండి 9 గంటల డబ్బా పెట్టుకుని వెళ్ళి 1 గంట తింటుంటాం కదా. అలాంటప్పుడు మరి మీరు అన్నారు ఫ్రిడ్జ్ అవకాశం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, వేడి చేసే అవకాశం ఉంటే వేడి చేసుకోండి అని. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ డబ్బాలో మిగిలింది కొన్నిసార్లు ఈవినింగ్ కూడా కొంతమంది తినడానికి ప్రయత్నం చేస్తారు, అది కరెక్టేనా?
2: అది తప్పది. ఎప్పుడు కూడా అలాంటి ఫుడ్ని మేము తినొద్దు. ఇంకొకటి, ఈ ఫుడ్ బోన్ డిసీజ్ అంటాం కదా, ఎవరికి ఎప్పుడు అవుతుంది, ఎలా అవుతుంది అని మేము తెలుసుకోవాలి.
0: ఓకే.
2: ఫస్ట్ ఏంటంటే ఏజ్ ఆఫ్ ఎ పర్సన్. మన ఏజ్ పర్సన్ ఇప్పుడు ఏంటంటే, చిన్న పిల్లలు అవ్వండి, చిన్న పిల్లలకి మన ఏజ్ అయిన వాళ్ళకి త్వరగా ఈ ఫుడ్ బోర్న్ డిసీజ్ అని కాజ్ అవుతుంది. ప్రెగ్నెంట్ ఉమెన్స్కి, వీళ్ళకి ఏంటంటే ఇమ్యునో కాంప్రమైజ్డ్ పీపుల్ అంటాం మేము, వాళ్ళ దగ్గర ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది. సో వీలాంటి వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళు చాలా ఫ్రెష్ ఫుడ్ తింటేనే చాలా మంచిది.
0: చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు,
2: అవును,
0: ఏజ్డ్ వాళ్ళు,
2: ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా.
0: ఓ, ప్రెగ్నెంట్ ఉమెన్, రైట్. శ్రోత లైన్లో ఉన్నారు సార్, హలో.
2: చెప్పండి. హలో
3: హలో
2: చెప్పండి
3: సార్, మీకు ముఖ్యంగా ఈ కార్యక్రమం పెట్టినందుకు ఆకాశవాణికి మీకు కృతజ్ఞతలు సార్.
2: సార్, థ్యాంక్యూ
0: సార్.
3: ఏంటంటే ఈ పండ్లు కల్తీ అవుతున్నాయి కదా సార్, దానిమ్మ పండ్లు తీసుకుంటే దానిలో కోసిన తర్వాత అంతా రెడ్ కలర్ బయటకు వస్తున్నది. మీరు ఇప్పుడు పుచ్చపండు కోసినా కూడా వాటర్ మిలన్ మీరు అన్నారు, కోసిన తర్వాత ఏదన్నా పేపర్ తోని చేసి చూడమని అంటున్నారు. కోసిన తర్వాతనే తెలుస్తుంది కదా సార్, వాటిని మనం కొనే ముందు ఎట్లా గుర్తుపట్టగలుగుతాం?
2: ఇప్పుడు ఏంటంటే, మేము వినియోగదారులు ఇది కల్తీ గురించి ఏం చెప్తామంటే, జనరలీ ఎప్పుడు కూడా ఈ ఏ ఫుడ్ కానీ షైనింగ్ ఎక్కడ షైనింగ్ ఎక్కువ ఉంటుంది దానికి అట్రాక్ట్ అవ్వద్దు, అదొకటి చెప్తాము. ఇంకొకటి, ఈ పండ్లు కొన్ని పండ్లు ఏంటంటే కట్ చేసిన తర్వాతనే తెలిసేది, బయట నుంచి తెలియదు. మీకేమైనా సందేహాలు అలా ఏమైనా ఉంటే, దానిలో కల్తీ జరిగింది సందేహాలు ఉంటే, ఎవ్రీ డిస్ట్రిక్ట్ హ్యాస్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్. ఆ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్కి టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్లో ఈ కల్తీ అన్ని ఇదంతా చేయడానికి హెచ్ ఫాస్ట్ అనే టీం కూడా ఇప్పుడు తయారైంది. హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వేలెన్స్ టీమ్ అని తయారు చేశారు. సో ఈ టీము ఏంటంటే ఇలాంటి ఎక్కడ ఉన్నాయో వాళ్ళంతా సీజ్ చేస్తారన్నమాట వెళ్ళి. సో మీకేమైనా ఎక్కడైనా డౌట్ వస్తే ఇమీడియట్లీ ఆ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేస్తే వాళ్ళు సరియైన యాక్షన్ తీసుకుంటారండి.
3: కానీ చాలా పెద్ద మొత్తంలో జరుగుతున్నది సార్ ఇది. ఇప్పుడు వాటర్ మిలన్ కూడా ఇంజెక్షన్ చేస్తున్నారు, దానిమ్మ పండ్లు ఇంజెక్షన్ చేస్తున్నారు, మనం యాపిల్స్ తీసుకున్నా అవి కూడా కల్తీయే ఉంటున్నాయి.
2: సార్, ఇదేంటంటే ఇంకొకటి, ఈ సోషల్ మీడియాలో చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ అందరికీ ఇది చేరుతుంది సార్. ఇదంతా సోషల్ మీడియాలో ఏం ఇలాంటిది అపోహలు వస్తాయో ఇదంతా నమ్మకండి, ఇదంతా అపోహలు. ఇప్పుడు కొన్ని మంది అంటారు యాపిల్లో ఇది పౌడర్, ఇది మన వైట్ పౌడర్ ఉంటుంది, ప్లాస్టిక్ వ్యాక్స్.

0: కలిపారు ఇదంతా అంటారు. బట్ ఇదేంటంటే ఈ ప్లాస్టిక్ వ్యాక్స్ ఆన్ యాపిల్ ఈజ్ కంప్లీట్లీ సేఫ్, ఎందుకంటే ఇది ఫుడ్ గ్రేడ్ అన్నమాట. అది ఎందుకు అప్లై చేస్తారు ఆ వ్యాక్స్ అంటే, ఈ ఫుడ్ పాడవకుండా ఏది ఇన్సెక్ట్ రాకుండా దానికి యాపిల్కి వ్యాక్స్ అని పెడతారు. బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్ అండి, అది మంచిగా తినొచ్చు. ఇప్పుడు వాటర్మెలన్ కానీ దాళింబ కానీ ఎక్కువ ప్రొడక్షన్ ఉంది, ఎక్కువ చేస్తారు. ఇప్పుడు వాటర్మెలన్ ఒకటి కలర్ ఇస్తే అన్ని వాటర్మెలన్కి కలర్ వేయడం అది ఇంపాసిబుల్ అండి. అండ్ మోర్ ఓవర్ ఒకసారి కలర్ ఇస్తే అన్ని చోట్ల అది యూనిఫామ్గా ఉండాలి, అని యూనిఫామ్గా ఉండదు. మీరు కట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ మీరే వినియోగదారులే జడ్జెస్. చూసి చూడంగానే మనకు తెలిసిపోతుంది ఏది ఎందులో కల్తీ ఉంది ఎందులో కల్తీ లేదని, మేమే అర్థం చేసుకుంటాం.
1: తింటుంటే కూడా టేస్ట్ లో మార్పు వస్తున్నది సార్, తింటుంటే టేస్ట్ లో మార్పు కనబడుతున్నది.
2: అంటే సార్ ఒకటి ఇక్కడ ఏమైందంటే, మనకి ఇంతకు ముందు ప్రతి పండుగ కూడా సీజనల్ గా కనిపించేది, ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి సీజన్ లో ప్రతి పండు మీకు దొరుకుతుంది. అందువల్ల అది ఏమవుతుందంటే అలవాటు పడిపోయారు వినియోగదారులు కూడా దానికి. కరెక్టే సార్ అన్నట్లు ఏంటంటే, ఇట్లాంటి అపోహ, ఇప్పుడు కొన్ని వందల కాయలు ఉంటున్నాయి అన్నిటికీ రంగు వేయడం అనేది అసాధ్యము అని సార్ చెప్పినట్లుగా, అది నిజమే కదా. సాధారణంగా ఆలోచిస్తే కూడా వందల కాయలకు, మరి లారీల కొద్ది కాయలకు మనం రంగులు వేయలేరు కదా. ఒక చోట జరిగి ఉండొచ్చు, అది జాగ్రత్తగా మనం తెలుసుకున్నప్పుడు సార్ అన్నట్లు డిస్ట్రిక్ట్ వైజ్గా ఉన్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మనం తెలియజేస్తే వాళ్ళు చర్యలు తీసుకుంటారు. హలో,
3: హలో, హలో,
0: హలో, చెప్పండి.
3: నమస్కారం అండి.
0: నమస్కారం సార్. సార్,
3: వైట్ రైస్ ఏమైనా మిగిలితే నైట్ లో పెట్టి మార్నింగ్ తినొచ్చునా?
0: ఇప్పుడు ఏంటంటే వైట్ రైస్ మీరు అది ఎప్పుడు
3: బగారన్నం కూడా వండుతాం కదా బిర్యానీ, సండే లో మిగిలితే మనం ఫ్రిడ్జ్ లో పెట్టి నెక్స్ట్ డే వేడి చేసుకొని తినొచ్చునా అని.
0: అది తినొద్దమ్మా, తినొద్దు. ఎప్పుడు ఫ్రెష్ వండి మనం 4 గంటల నుంచి 6 గంటలు మాత్రం ఉంటే అప్పుడు తినొచ్చు. అది పొద్దునే వండి మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే అది తినొద్దు అని మేమంటామండి.
3: మార్నింగ్ నైట్ తినొచ్చునా సార్?
0: మార్నింగ్ ది నైట్ అంటే మీరేంటంటే జనరల్లీ మేమేమిటంటే ఈ 6 అవర్స్ తర్వాత ఈ సూక్ష్మజీవి నంబర్స్ పెరుగుతూ ఉంటాయండి ఫుడ్లో. ఈ టైం ఎక్కువ ఎక్కువ అయిన తర్వాత అదేంటంటే అది సూక్ష్మజీవిలు మల్టిప్లై అవుతూ ఉంటాయి. అది ఆల్వేస్ అది రిస్క్ అండి. మేము రిస్క్ అది
3: వైట్ రైస్ అయినా
0: వైట్ రైసే చెప్తున్నానండి.
2: కాబట్టి శ్రోతలు, మరి ఈరోజు మనం మాట్లాడుకున్నాము ఫుడ్ సేఫ్టీ గురించి, అలాగే సేఫ్ ఫుడ్ అంటే ఏంటి అంటే రెండు ఒకటేనండి. కాకపోతే ఫుడ్ సేఫ్టీ అంటే మనం తీసుకోవాల్సింది, సేఫ్ ఫుడ్ అంటే మనం తినాల్సినటువంటి ఫుడ్. కాబట్టి ఏ విధంగా మనం చేయాలి అనేటువంటిది. అయితే సార్, ఇప్పుడు చివరిగా శ్రోతలకు మీరేమన్నా ఒక మాట చెప్తే బాగుంటుంది.
0: ఎస్ మేడం, మేము వినియోగదారులకు ఏం చెప్తామంటే ఎప్పుడు కూడా లూజ్ ఫుడ్ బయట కొనొద్దు.
2: ఓ,
0: ఇంకొకటి ఎప్పుడు కూడా ఫుడ్ లేబులింగ్ మంచిగా చదవండి. అండ్ ఎప్పుడు ఎక్కడ హైజీన్ ఉంది అక్కడే హైజీన్, అదంతా శుభ్రత ఎక్కడ ఉందో ఆ శుభ్రత అదని చూసి మీరు ఫుడ్ని కొనండి అని చెప్తామండి.
2: తప్పకుండా సార్, మంచి విషయాలు తెలియజేశారు మా శ్రోతలకి. ధన్యవాదాలండి. నమస్కారం అండి, డాక్టర్ నవీన్ కుమార్ గారు.
4: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
5: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
6: మీరింతవరకు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 3:01 దాటి 16 సెకండ్లు. మొబైల్ నుంచి రిలే ఇప్పుడు తిరిగి మళ్ళీ సాయంత్రం 5 గంటలకు న్యూస్ హెడ్లైన్స్, అనంతరం చాయ్తో హాయ్ కబుర్లు కార్యక్రమంతో తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ మిమ్మల్ని పలకరిస్తుంది స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సవాళ్లను అవకాశాలుగా, కష్టాలను తమ బలంగా మార్చుకుని విజయాలు సాధిస్తున్న దివ్యాంగ క్రీడాకారులు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్లోని రసూల్పురాలో ఈరోజు నిర్వహించిన ఆదిత్య మెహతా ఫౌండేషన్ 14వ ప్రజెంటేషన్ అండ్ ఫెలిసిటేషన్ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. న్యూఢిల్లీలో ఈరోజు భారత్ యూకే క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ శాటిలైట్ కేంద్రాన్ని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, యూకే విదేశాంగ మంత్రి ఇవెట్ కుపర్లు సంయుక్తంగా ప్రారంభించారు. 2025లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ద్వైపాక్షిక సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు దీనిని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మతి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. మక్తల్లో మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. అనంతరం మక్తల్ నుంచి ఏరియల్ వ్యూ పరిశీలన చేశారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, కర్ణాటక మాజీ మంత్రి బోసరాజు ఏరియల్ వ్యూ పరిశీలన చేశారు. కోయిల్ సాగర్ ప్రాజెక్టు, కృష్ణా భీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజీలు, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు డ్యాం ప్రాంతాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. తెలంగాణ సాధనలో బీజేపీ పాత్ర చారిత్రాత్మకమైనదని ఆ పార్టీ రాష్ట అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ఈరోజు మీట్ ది ప్రెస్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ బిల్లుకు బీజేపీ పార్లమెంట్లో బేషరతుగా మద్దతు ఇచ్చిందని, ఆ కీలక సమయంలో టీఆర్ఎస్ ఎంపీలు సభలో లేరని రామచంద్రరావు గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈరోజు 2వ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించిందని కమిటీ చైర్మన్ కె కేశవరావు తెలిపారు. ఉద్యమంతో సంబంధం ఉన్న పార్టీలు, విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు, వైద్యులు అందరి అభిప్రాయాలు స్వీకరించామని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్తో చర్చలు జరిపారు. ఇద్దరు నాయకులు ద్వైపాక్షిక సంబంధాల పూర్తి పరిధిని సమీక్షించి ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్య సంరక్షణ, ఆటోమొబైల్స్ తదితర రంగాలలో సహకారానికి కొత్త మార్గాలను అన్వేషించారు. చర్చల అనంతరం నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడుతూ, వెనిజులా ఇంధన రంగం ప్రాథమిక పరివర్తనకు లోనవుతున్నందున ఇరు దేశాల మధ్య ఇంధన భాగస్వామ్యాన్ని పెంపొందారు.

అందించడంపై నేటి చర్చలు దృష్టి సారించాయని చెప్పారు. పరిపాలనను మెరుగుపరచడంలో, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అందించడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. సంస్కరణల 12 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన సంస్కరణల ఉత్సవంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: హలో, గుడ్ ఈవినింగ్ లిజనర్స్. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియోస్ లో సమయం 5:04 దాటి 40 సెకండ్లు. అసలేం జరుగుతోందండి, సుర్రుమనే ఎండాకాలంలో కొన్ని వర్షపు చినుకులు పడితే ఆహాయే వేరబ్బా. ఇందాక నేను ఇంటి నుంచి వచ్చే దారిలో కొన్ని చోట్ల వర్షం, కొన్ని చోట్ల అస్సలు లేదు. బట్ పడిన చోటైతే మట్టి వాసన, చల్లటి బ్రీజ్, ఆహా సూపర్గా ఉంది. వర్షం పడగానే మన గుర్తొచ్చేదేంటి? చాయ్ చాయ్ చాయ్ అండ్ వేడి వేడి మిరపకాయ బజ్జీలు, పొనుగులు, సమోసాలు, పకోడీ, ఇలా చెప్తూ ఉంటేనే నాకైతే నోరు ఊరింగ్. నేను స్టూడియోలో ఉన్నా, సో ఐ కెన్ నాట్ ఈట్. బట్ మీరు తినేయండి. ఎక్కడ వర్షం పడితే అక్కడ ఎంజాయ్ ద రెయిన్ అండ్ ఫుడ్. వర్షం లేని చోట హాట్ హాట్గా చాయ్ తాగేయండి. ఇప్పుడు ఈ పాట విందాం, ఆ తర్వాత చాయ్తో హాయ్ కబుర్లు అంటూ బోల్డ్ ఎన్ని కబుర్లున్నాయి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: पता है मैं कौन हूँ? शंकर, उस्ताद इस्मार्ट शंकर.

0: స్మార్ట్ శంకర్ చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి పాడిన పాట విన్నారు. భాస్కర్ భట్ల గీతానికి మణి శర్మ సంగీతం అందించారు.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివిధ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: Yes, welcome back to చాయ్తో హాయ్ కబుర్లు. 5 గంటల 10 నిమిషాలు దాటి 52 సెకండ్లు స్టూడియోస్ లో ఎలా గడిచిందండి మీ ఈరోజు? అనుకున్నవి, సెట్ చేసుకున్న టార్గెట్స్ అన్ని రీచ్ అయ్యారా? వెరీ గుడ్. అడ్డంకులు ఎదురయ్యాయా? నో ప్రాబ్లం. రిమెంబర్, ప్రతిరోజు మనకు ఏదో ఒక కొత్త పాఠం నేర్పుతుంది. సో ఆల్వేస్ రెడీగా ఉండండి నేర్చుకోవడానికి. ఈవినింగ్ మీ మనసులో ఏవైనా ఆందోళనలు ఉన్నట్టయితే పక్కన పెట్టేసి ఆల్ ఈజ్ వెల్ అనుకుంటూ ఆ మీ అందమైన ముఖం మీద చిన్న చిరునవ్వు నవ్వండి. అద్దో, మీ కళ్ళలో మెరుపు వచ్చేసింది. యుఆర్ గ్లోయింగ్ మై ఫ్రెండ్. ఈ సాయంకాలం మంచి మంచి పాటలు, మంచి మంచి మాటల కోసం స్టే ట్యూన్డ్ విత్ మీ ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మాటైనా
4: పాటైనా
5: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
3: ఏ చోటైనా
4: శ్రోతల ఆనందాల గని,
3: మధుర గానాల మనోరంజని,
4: మన జనరంజని,
5: మనసుని మీటకే నేస్తవా.
4: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజని.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 5:17 దాటి 11 సెకండ్లు అవుతోంది. స్టూడియోస్ లో చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి పిల్లలకి వాళ్ల చైల్డ్హుడ్ ని కంప్లీట్ గా ఎంజాయ్ చేసేటటువంటి హక్కు ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల వారు బాధపడే సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. అవి కొందరు పిల్లల పట్ల చేసేటటువంటి టార్చర్ అవ్వచ్చు, లేదంటే దేశాల మధ్య జరిగే యుద్ధాలు కావచ్చు. ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్, విక్టిమ్స్ ఆఫ్ అగ్రెషన్. ప్రతి సంవత్సరం జూన్ 4వ తేదీన ఈ రోజును సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది కేవలం క్యాలెండర్లో ఒక డేట్ మాత్రమే కాదు, ప్రపంచం ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యల్లో ఇది కూడా ఒకటి. కొన్ని లక్షల మిలియన్ల పిల్లలు కలలు కనడానికి కూడా ఆలోచిస్తున్నారు. పెరగాల్సిన వాతావరణంలో పెరగరు, వారిపై శ్రద్ధ వహించే వారూ ఉండరు. ఇంతకీ ఈరోజు ఎప్పుడు ఎలా ఎందుకు మొదలైందో తెలుసుకుందాం. డే స్పెషల్.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. డే ఆఫ్ ఇన్నసెంట్ చిల్డ్రన్, విక్టిమ్స్ ఆఫ్ అగ్రెషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎప్పటి నుంచి ప్రారంభమైంది ఈ రోజు అంటే 1982 లెబనాన్ యుద్ధ బాధితులతో. ఆ యుద్ధంలో వేల సంఖ్యలో పిల్లలు శారీరకంగా, మానసికంగా దెబ్బతిన్నారు. ఆనాటి యుద్ధం అయితే ముగిసింది, కానీ ఈనాటికి కూడా ఆ పిల్లలు తమ ఆనందమైన జీవితం కోసం పోరాడుతూనే ఉన్నారు. ఇలాంటి పిల్లల్ని ప్రొటెక్ట్ చేయడానికి డిసైడ్ చేసినటువంటి రోజుది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం యునైటెడ్ నేషన్స్ అండ్ ఎంటైర్ వరల్డ్ కూడా పిల్లలు ఏ రకమైన అగ్రెషన్, వయలెన్స్ కి గురైనా వారిని సంరక్షించేటటువంటి బాధ్యత, వారిని కాపాడతామని ప్రతి ఒక్కరు కూడా ప్రతిజ్ఞ చేయాల్సిన రోజు, లేదంటే గుర్తు చేసుకోవాల్సిన రోజు. అయితే వరల్డ్ వైడ్ గా అవేర్నెస్ ను పెంచడానికి ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. పిల్లలపై ఎలాంటి వయలెన్స్ ఉంటుంది అని అనుకోవచ్చు. అది గృహహింస అవ్వచ్చు, స్కూల్లో పిల్లల్ని డిస్క్రిమినేట్ చేయడం కావచ్చు, అమ్మాయిలకు సెక్యూరిటీ లేకపోవడం, ఫిజికల్ అండ్ మెంటల్ టార్చర్, ఇవన్నీ కూడా మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. డెవలప్డ్ కంట్రీస్ లో కూడా ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు నిజంగా చాలా బాధాకరం, ఇది ఒక సమస్య అని అనిపిస్తుంది. ఈ సమస్యను డెఫినెట్ గా రూపుమాపాలి అందరం కలిసి. అలాంటి సిచ్యువేషన్లో మీకు గనక అలాంటి పిల్లలు, అంటే అసహాయంగా ఉన్నటువంటి పిల్లలు, ఏదైనా హెల్ప్ కావాలని ఎదురు చూసేటటువంటి పిల్లలకు వారి పూర్తి బాధ్యత మీరు తీసుకోలేకపోయినా సరే, జస్ట్ వాళ్లను ఆ సిచ్యువేషన్ నుండి బయటకు పడేస్తే చాలు, అదే చాలా పెద్ద హెల్ప్ అవుతోంది. తెలుసుకుందాం మరిన్ని విషయాలు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: వి చిత్రం కోసం అమిత్ త్రివేది, సాషా తిరుపతి పాడిన పాట అది. సిరివెన్నెల సాహిత్యం, ఎస్ఎస్ థామన్ సంగీతం.
1: जिनके पास कोई गारंटी नहीं है, सरकार खुद उनकी गारंटर बन रही है.
2: గత ఆరేళ్లలో పీఎం స్వనిధి పథకం కింద 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు 17,800 కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందజేశారు. అదనంగా వడ్డీ రాయితీ, డిజిటల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ రూపంలో సుమారు 800 కోట్ల రూపాయల సహాయం కూడా అందించబడింది. నేడు దేశ వ్యాప్తంగా వీధి వ్యాపారులు, వీరిలో సుమారు 46% మంది మహిళలు, తమ వ్యాపారాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. పీఎం స్వనిధి 6 ఏళ్లు. ఉత్సాహం, గౌరవం, ఆత్మగౌరవం.
0: స్టూడియోస్ లో సమయం 5:30 దాటి 20 సెకండ్లు. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ప్రపంచానికి నిజాల్ని తెలియజేసేవారెవరు? జర్నలిస్టులు. తమ గొప్ప గొప్ప రచనలతో మన మనసుల్ని కదిలించే వారే రచయితలు. కళనే నమ్ముకుని తరతరాలకు ఆ కళను అందించాలని తాపత్రయపడేవారే కళాకారులు. వీరందరినీ గౌరవించడం మన బాధ్యత. నాణ్యమైన జర్నలిస్టులను, క్రియేటివ్ రైటర్స్ని సొసైటీకి తమ ఆర్ట్తో మార్చగలిగేటటువంటి ఆర్టిస్టులను ప్రపంచ వ్యాప్తంగా గుర్తించి గౌరవించే ప్రెస్టీజియస్ అవార్డ్ పులిట్జర్ అవార్డ్. న్యూస్ పేపర్ పబ్లిషర్ జోసెఫ్ పులిట్జర్ పేరు మీద ఈ బహుమతిని జూన్ 4వ తేదీ 1917 నుండి ప్రారంభించారు. సో ఈరోజు పులిట్జర్ అవార్డ్స్ ఇవ్వడం ప్రారంభించిన రోజు. మరిన్ని కబుర్లున్నాయి, వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

వైకుంఠపురంలో చిత్రం కోసం సాయి కృష్ణ, ప్రియా సిస్టర్స్ పాడిన పాట విన్నారు. కళ్యాణ్ చక్రవర్తి రచన, ఎస్ఎస్ థామన్ సంగీతం. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జే శ్రవంతి. సైంటిస్ట్ లో మనకి ఎన్నో రీసెర్చ్లు చేస్తూ ఉంటారు. సైన్స్ ఫీల్డ్లో రీసెర్చ్లు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతాయి. పోలియో, డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా, టీబీ ఇలాంటి వ్యాధుల్ని పూర్తిగా నిర్మూలించాలి అన్న ధ్యేయంతో సైంటిస్టులు కానీ, వైద్య నిపుణులు కానీ, ప్రభుత్వం కానీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. అలాంటి ఒక ప్రాణాంతక వ్యాధి కాలా అజార్. కాలా అజార్ అంటే వెజరల్ లీష్మానియాసిస్ అన్నమాట. అయితే ఇది ఒక పరాన్న జీవ వ్యాధి. ఇది ఇండియాలో, ముఖ్యంగా బీహార్, తూర్పు భారతదేశ ప్రాంతాల్లో వేలాది మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే డాక్టర్ శ్యామ్ సుందర్ గారు ఎన్నో సంవత్సరాలు ఎంతో రీసెర్చ్ చేసి సింగిల్ డోస్ లిపోసోమల్ ఆంఫోటెరిసిన్ బి అనే ట్రీట్మెంట్ ని డెవలప్ చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో యాడ్ చేసిందన్నమాట. అంటే ఈ ట్రీట్మెంట్ WHO ఆధ్వర్యంలో ఈ వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో ఈ ట్రీట్మెంట్ ని కూడా యాడ్ చేసింది. అంతేకాదు వీరు ఈ వ్యాధి నిర్ధారణ పరీక్ష అయినటువంటి RK39 టెస్ట్ ను కూడా డెవలప్ చేశారు. అలాగే మిల్టిఫోసిస్ వంటి మెడిసిన్స్ పై కూడా రీసెర్చ్ చేయడం జరిగింది. అండ్ రోగులపై మెరుగైన చికిత్స రావడం కూడా జరిగింది. కాబట్టి దీన్ని ప్రభుత్వం ఆమోదించింది. భారత ప్రభుత్వం వైద్య రంగంలో వీరి సేవల్ని గుర్తించి 2026 సంవత్సరానికి గాను డాక్టర్ శ్యామ్ సుందర్ గారిని పద్మశ్రీతో సత్కరించింది. ఇలాంటి మొండి వ్యాధుల్ని నిర్మూలించడానికి వైద్యులు, శాస్త్రవేత్తలు చేస్తున్నటువంటి వీరి సేవల్ని మనం కూడా గుర్తించాలి, గౌరవించాలి, అభినందించాలి. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం చాయ్తో హాయ్ కబుర్లలో. వింటూనే ఉండండి. 5:36 దాటి 45 సెకండ్లు.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. 5:42 దాటి 20 సెకండ్లు. భగవద్గీతకు ఘంటసాల, శివసత్తులకు మన బాలసుబ్రహ్మణ్య అంటారు. శంకర నాద శరీరాపరా అంటూ తనువెల్లా శివమయం చేసిన, శివుని పాదమే పరమ పావనమని తెలియచేసిన తనకే చెల్లింది. శివరంజని అంటూ మగువను వలచిన, అభినవతారవో అంటూ వనితను కొలిచిన బాలుగారికే చెల్లింది. మహామహా నటులెవ్వరైనా సరే వారే పాడుతున్నారా అన్నట్టు తన గళాన్ని సవరించి వారి గళాన తన గళాన్ని వినిపించగలగడం కూడా బాలుగారికే చెల్లింది. ఏ సంగీత స్వరజతులు ఒడిసిపట్టలేదు, ఏ సంగీత గురువు నీడను నేర్వలేదు, అయినా తనకు తెలియదు.

ని రాగాలు, స్వరలయలు లేవు. బాల్ లేకపోయినా క్రికెట్ వంటి ఆటలుండొచ్చేమో గాని బాలుగారు లేకపోతే తెలుగు చలన చిత్రసీమే లేదు. లేదుగాక లేదు. ముత్యాలు వస్తావా అంటూ కిర్రెక్కించడం, రగిలింది విప్లవాగ్ని అంటూ దేశభక్తిని రగిలించడం, స్నేహమేరా జీవితం అంటూ జీవిత సత్యాలను ఒలికించినా పాడుతా తీయగా అంటూ పాడుకోమని కొత్త గొంతుకులని నవతరానికి అందించడం తనకే సాధ్యమైంది. పాటలన్నీ బారులు తీరుతాయట. తన గళాన పండాలని, మొరవాలని, పదాలు తడిసి ముద్దై తరించాలని, రసమేదైనా అమృతత్వాన్ని అందించిన బాలుగారు ఒక అపురూపమైన అద్భుతం.

వాసు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట విన్నారు. హారిస్ జయరాజ్ సంగీతం అందించారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. చాయ్తో హాయి కబుర్లు విన్నారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 5:50 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: గద్దలకొండ గణేష్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. వేటూరి సుందరరామమూర్తి సాహిత్యానికి మిక్కి జే మేయర్ సంగీతం అందించారు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. న్యూఢిల్లీలో ఈరోజు భారత్ యూకే క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ శాటిలైట్ కేంద్రాన్ని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, యూకే విదేశాంగ మంత్రి ఇవెట్ కూపర్తో కలిసి ప్రారంభించారు. సవాళ్లను అవకాశాలుగా, కష్టాలను తమ బలంగా మార్చుకుని విజయాలు సాధిస్తున్న దివ్యాంగ క్రీడాకారులు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ఉద్యమంతో సంబంధం ఉన్న పార్టీలు, విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు, వైద్యుల అభిప్రాయాలు స్వీకరిస్తున్నట్లు కమిటీ చైర్మన్ కె కేశవరావు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. తొలుత మక్తల్లో మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. అంతకుముందు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం, భీమా కృష్ణా నదులపై ప్రతిపాదిత బ్యారేజీ పనుల పురోగతికి సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్, ప్లాన్ మ్యాప్స్ ద్వారా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం కోయిల్ సాగర్ ప్రాజెక్టు, కృష్ణా భీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజీలు, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు డ్యాం ప్రాంతాన్ని ముఖ్యమంత్రి ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, కర్ణాటక మాజీ మంత్రి బోసురాజు ఉన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు భారత్ యూకే క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ శాటిలైట్ కేంద్రాన్ని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, యూకే విదేశాంగ మంత్రి ఇవెట్ కూపర్లు సంయుక్తంగా ప్రారంభించారు. 2025లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ద్వైపాక్షిక సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు దీనిని ఏర్పాటు చేశారు. ఈ అబ్జర్వేటరీ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ మెటీరియల్ ఫ్లో మ్యాప్ రూపకల్పన కేంద్రంగా నిలవనుంది. క్లీన్ ఎనర్జీ, డిజిటల్ రంగాలకు అత్యవసరమైన ఖనిజాల సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం దీని లక్ష్యం. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం $4 బిలియన్ జాతీయ క్రిటికల్ మినరల్స్ మిషన్ చేపట్టిందని కిషన్ రెడ్డి తెలిపారు. సవాళ్లను అవకాశాలుగా, కష్టాలను తమ బలంగా మార్చుకుని విజయాలు సాధిస్తున్న దివ్యాంగ క్రీడాకారులు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్లోని రసూల్పురాలో ఈరోజు నిర్వహించిన ఆదిత్య మెహతా ఫౌండేషన్ 14వ ప్రజెంటేషన్

అండ్ ఫెలిసిటేషన్ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దివ్యాంగ క్రీడాకారులతో స్వయంగా మాట్లాడారు. వారికిస్తున్న తర్ఫీదును పరిశీలించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, క్రీడలు, శిక్షణ, పునరావాసం ద్వారా దివ్యాంగుల సాధికారత కోసం ఆదిత్య మెహతా ఫౌండేషన్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈరోజు 2వ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించిందని కమిటీ చైర్మన్ కె కేశవరావు తెలిపారు. ఉద్యమంతో సంబంధం ఉన్న పార్టీలు, విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు, వైద్యులు అందరి అభిప్రాయాలు స్వీకరిస్తున్నామని వెల్లడించారు. 1969 నాటి తొలితరం ఉద్యమకారులతో సహా చనిపోయిన వారి కుటుంబ సభ్యులు, గాయపడినవారు, జైలుకు వెళ్లినవారు, కవులు, కళాకారులు అందర్నీ గుర్తించి గౌరవించడం ఈ సమావేశ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తెలంగాణ సాధనలో బీజేపీ పాత్ర చారిత్రాత్మకమైనదని ఆ పార్టీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు అన్నారు. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ఈరోజు మీట్ ది ప్రెస్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ బిల్లుకు బీజేపీ పార్లమెంట్లో బేషరతుగా మద్దతు ఇచ్చిందని, ఆ కీలక సమయంలో టీఆర్ఎస్ ఎంపీలు సభలోనే లేరని రామచంద్రరావు గుర్తు చేశారు. కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబించగా బీజేపీ మాత్రం మాట మార్చకుండా నిలబడిందని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే ఉద్యమం జరిగింది కానీ ఈ మూడు అంశాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశాయని రామచంద్రరావు విమర్శించారు. తెలంగాణ ఈగల్ పోలీసులు డ్రగ్స్ కేసులో కీలక ఆపరేషన్ నిర్వహించారు. దాదాపు నెల రోజుల పాటు నిఘా పెట్టి అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. కీలక నిందితుడు సహా 10 మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేసిన ఈగల్ ఫోర్స్ నిందితుల నుంచి 12 కోట్ల రూపాయల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్ అమీర్పేట్లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్లో ఈ మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ షాపింగ్ కాంప్లెక్స్ 2వ అంతస్తులో ఉన్న ఒక దుకాణంలో మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లు, 8 వాటర్ ట్యాంకర్లతో మంటలు అదుపుచేశారు. కరీంనగర్ గ్లోబల్ సిటీగా మారుతుండడం తెలంగాణకే గర్వకారణమని నగర మేయర్ కొలగని శ్రీనివాస్ అన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఋషికేశ్లో జరిగిన ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ మేయర్స్ 117వ సమావేశంలో మేయర్ మాట్లాడుతూ, స్మార్ట్ సిటీ అంటే కేవలం సాంకేతికత మాత్రమే కాదని, ప్రజల జీవితాలను సులభతరం చేయడమని అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఫసల్వాది గ్రామ పంచాయతీ ఉమెన్ ఫ్రెండ్లీ థీమ్ కేటగిరీలో జాతీయ స్థాయిలో అవార్డు దక్కించుకుంది. మహిళా సాధికారత, మహిళలకు అనుకూలమైన సేవలు, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రతిభ కనపరిచి ఫసల్వాది పంచాయతీ జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించింది. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో నిర్వహించిన జాతీయ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, కేంద్ర సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ అవార్డును ప్రదానం చేశారు. అదనపు వాహనాలను కేటాయించి కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని రవాణా చేయడంలో వేగం పెంచాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ రోజు నిర్వహించిన సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అధికారులు పర్యవేక్షణ పెంచాలని అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా చండ్రుగుండ మండలం తిప్పనపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామసభకు జిల్లా కలెక్టర్ అంకిత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామసభల ద్వారా విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ, వర్షాకాలంలో అంటువ్యాధుల నివారణ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మైనారిటీ విద్యార్థులకు సంబంధించి చీఫ్ మినిస్టర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఆయేషా తలత్ ఒక ప్రకటనలో తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్లో ఎల్లుండి మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి కిరణ్ కుమార్ ప్రకటించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఖరీఫ్ సీజన్ పొలం పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఆచారం ప్రకారం విత్తనాల పండుగ పూజలు నిర్వహిస్తున్నారు. లింగాపూర్ మండలం జముల్ధార గ్రామంలో కన్నెపల్లి పోచమ్మ తల్లి దేవస్థానంలో నిర్వహించిన విత్తనాల పండుగలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, జైనూర్ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు విశ్వనాథ్ పాల్గొన్నారు. పంట అవశేషాలను కాల్చవద్దని రైతులకు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు.

వ్యర్థాల దహనంతో వాయు కాలుష్యం పెరిగి పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందన్నారు. ధాన్యం సేకరణ, లోడింగ్ ప్రక్రియలో వేగం పెంచాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. మల్యాల గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. దేశాభివృద్దికి కీలకమైన జనగణన ప్రక్రియకు ప్రజలందరూ సహకరించి తమ వివరాలను పూర్తి స్థాయిలో నమోదు చేయించుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పిలుపునిచ్చారు. ఇంటింటికి వచ్చే సర్వే సిబ్బందికి సరైన సమాచారం అందించి జనగణన విజయవంతం కావడానికి తోడ్పడాలని సూచించారు. డబ్బు ఆశతో తమ బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డులు, చెక్ బుక్కులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలను సైబర్ నేరగాళ్లకు అప్పగించి ఆన్లైన్ మోసాలకు సహకరించిన 5 అరెస్టు చేసినట్లు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడలో గ్రామసభ జరిగింది. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామస్తులతో మాట్లాడుతూ ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. న్యూఢిల్లీలో ఈరోజు భారత్ యూకే క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ శాటిలైట్ కేంద్రాన్ని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, యూకే విదేశాంగ మంత్రి ఇవెట్ కూపర్తో కలిసి ప్రారంభించారు. సవాళ్లను అవకాశాలుగా, కష్టాలను తమ బలంగా మార్చుకుని విజయాలు సాధిస్తున్న దివ్యాంగ క్రీడాకారులు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం 6:21 కావస్తోంది స్టూడియోస్ లో. లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ లో ముందుగా మీరు వినబోయే పాట

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. ఖైదీ నెంబర్ 786 చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, వేటూరి సాహిత్యం, రాజ్కోటి సంగీతం.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: వకీల్ సాబ్ చిత్రం కోసం అర్మాన్ మాలిక్ దీపు పడిన పాట విన్నారు. రామజోగేశ్ శాస్త్రి రచనకు అసిస్తామన్ సంగీతం.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6:40 ఇప్పుడు వినండి వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం.

Hi dear friends, welcome to Vanilla Program with your RJ Chetan. Today I am making you all rich. Ela antara vinandi program. Warren Buffett aa peru vinagane andarilo o rakamaina udvignata perukuntundi. Mukhyanga stock market investorlu aa peru vinagane sambhramaascharyalaku loonavutaru. ప్రపంచంలోని రెండవ సంపన్న స్థానంలో ఉన్న ఆయన కేవలం స్టాక్ మార్కెట్ ద్వారానే అన్ని బిలియన్ డాలర్లు సంపాదించారంటే అది ఆషామాషి విషయం కాదు. ఒక రకంగా చెప్పాలంటే స్టాక్ మార్కెట్ అంటే విముఖత, అపనమ్మకం. పెదవి విరుపులు నెలకొని ఉన్న సందర్భంలో ఆయన స్టాక్ మార్కెట్లో సైతం కుబేరులైపోవచ్చన్న నిజం నిరూపించారు. అడ్డు అదుపులేని స్పెక్యులేషన్తో, బడా బ్రోకర్ల ఆకృత్యాలతో నిండి ఉన్న స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు మోసగించకుండా ఆర్థిక సూత్రాలను పాటిస్తూ అపార కుబేరులు కావడం సంభవమేనంటూ చేసి చూపించారు వారెన్ బఫెట్. కలలు కనడం వేరు, కలలు నిజం చేసుకోవడం వేరు. చాలామంది స్టాక్ మార్కెట్లో కోట్లు సంపాదించినట్లుగా కలలు కంటారు, కానీ అందుకు తగిన పరిశ్రమ చేయరు. అలాంటిది వారెన్ బఫెట్ తనదైన శైలితో, సామర్థ్యంతో స్టాక్ మార్కెట్ని లొంగదీసుకొని వేల కోట్లు సంపాదించి ప్రపంచ ఐశ్వర్యవంతుల లిస్టులో రెండవ స్థానాన్ని అధిష్ఠించారు. అలాంటి వారెన్ బఫెట్ చరిత్ర ఏమిటి? అసలు ఆయన స్టాక్ మార్కెట్లో అనుసరించిన వ్యూహాలేమిటి? అసలు ఆయన ఎలాంటి షేర్లను ఎన్నుకునేవాడు? లాంటి ప్రశ్నలు చాలామంది మదిని తొలుస్తాయి. ఆ వ్యూహాలు, టెక్నిక్ల గురించి ఇప్పుడు చేతన్ ఈ వెన్నెల ప్రోగ్రాంలో మీతో షేర్ చేసుకుంటాడు. వారెన్ బఫెట్కి స్టాక్ మార్కెట్లో గురువు బెంజమిన్ గ్రహం. ఈ బెంజమిన్ గ్రహం రాసిన సెక్యూరిటీ అనాలిసిస్, ఇంకా ది ఇంటెలిజెన్స్ అనే బుక్స్ షేర్ వ్యాపారం చేసేవారికి పరిశుద్ధ గ్రంథాలాంటివి. ఈ నేపథ్యంలో వారెన్ బఫెట్ ఈ పుస్తకాల్లోని సిద్ధాంతాలు అండ్ తన సొంత సిద్ధాంతాలు కలిపి షేర్ వ్యాపారం చేసి కొన్ని వేల కోట్లు సంపాదించాడు. అందుకే ఈ పుస్తకంలో ముందుగా బెంజమిన్ గ్రహం ప్రతిపాదించిన స్టాక్ మార్కెట్ సిద్ధాంతాలు, ఆ తర్వాత వారెన్ బఫెట్ సిద్ధాంతాలు వివరించారు. నిజానికి బెంజమిన్ గ్రహం, వారెన్ బఫెట్ సూత్రాలు ఇంచుమించుగా ఒకటిగానే ఉంటాయి. పాశ్చాత్య స్టాక్ మార్కెట్కు మన మార్కెట్లకు కొద్దిపాటి వైవిధ్యం ఉన్నప్పటికీ వారెన్ బఫెట్ సూత్ర

సూత్రాలు విశ్వజననీయంగా పాటించదగ్గవే. కాబట్టి వారెన్ బఫెట్ సూత్రాలు చాలా వరకు ఇన్వెస్టర్లకు మేలు చేసేవిగా ఉంటాయి. పొట్ట గడవడానికే ఆ 11 ఏళ్ల చిన్నారే అమెరికా రోడ్ల మీద న్యూస్ పేపర్లు అమ్ముకునేవాడు. రోజులు గడవటానికి కోకో కోలాలు స్టాంపులు అమ్ముకున్నాడు. అయితే ఎవరూ ఊహించలేదు అతడు షేర్ మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తాడని, లక్షల కోట్లకు అధిపతి అవుతాడని. కాలానికి ఎదురెళ్ళి మరి తన ఆత్మవిశ్వాసంతో ఒక మహాశిఖరంగా ఎదిగాడు. చిన్న వయసులోనే వ్యాపార సామ్రాజ్యంలో సాహసమే పెట్టుబడిగా పెట్టి ఆకాశమంతా ఎదిగిన ఎడ్వర్డ్ వారెన్ బఫెట్ గురించే ఇవాల్టి వెన్నెలా ప్రోగ్రాంలో ఈ విశ్వ విజేతతో మీకు పరిచయం. వ్యాపార సూత్రాలను చిన్నప్పుడు ఒడిసి పట్టుకున్నాడు వారెన్ బఫెట్. వాషింగ్టన్ డీసీలో వారెన్ ప్రాథమిక విద్య చేశాడు. తన తోటి పిల్లలు సరదాగా గడుపుతుంటే బఫెట్ మాత్రం తాత కిరాణా దుకాణంలోని సరుకులు బయట అమ్మి రోజు ఖర్చులకు సంపాదించుకునేవాడు. అంతేకాదు, ఆ వయసులోనే $25 పిన్బాల్ యంత్రాన్ని కొని దానిని జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అమ్మి డబ్బులు సంపాదించుకునేవాడు. 11 ఏళ్ల వయసులోనే తన దగ్గరున్న డబ్బుతో తన కోసం, తన సోదరి కోసం $38 కొన్ని కంపెనీ షేర్లు కొన్నాడు. కానీ కొన్న వెంటనే ధర $20 పడిపోవటంతో గాబరా పడ్డాడు. కానీ వాటిని నష్టానికి అమ్మకుండా వాటి విలువ $40 పెరిగాకే అమ్మేశాడు. బఫెట్ ఆ షేర్లను అమ్మిన తర్వాత వాటి విలువ అనూహ్యంగా $200 పెరిగాయి. ఈ అనుభవమే బఫెట్కు తొలి పెట్టుబడి పాఠమయ్యింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. కాలేజ్ డేస్లోనే బఫెట్ డైలీ $150 పైగా సంపాదించేవాడు. అతనికి చదువు చెప్పే ప్రొఫెసర్లు కూడా అంత సంపాదించేవారు కాదు. ప్రఖ్యాత షేర్ మార్కెట్ నిపుణులు బెన్ గ్రామ్, డేవిడ్ డాడ్లు కొలంబియా యూనివర్సిటీలో పనిచేస్తున్నారని తెలుసుకుని అందులోనే చేరాలని నిర్ణయించుకున్నాడు. అక్కడే బఫెట్ జీవితం కొత్త మలుపు తిరిగింది. వారు చెప్పిన పాఠాలు బఫెట్కి కొత్త ఆలోచనకు, ఉత్సాహానికి నాంది పలికాయి. షేర్ మార్కెట్ గురించి ఎన్నో విషయాలను నేర్చుకున్నాడు బఫెట్. అదే సమయంలో తన సోదరి డోరిస్తో పాటు మరికొంతమంది మిత్రులతో కలిసి $105,000 నిధులను సేకరించి 1956 బఫెట్ అసోసియేషన్ లిమిటెడ్ స్థాపించి తనకున్న బిజినెస్ ఎక్స్పర్టీస్తో 3 ఏళ్లు తిరిగేలోగానే $300,000 సంపాదించుకోగలిగాడు. అదే సమయంలో నష్టాలలో కూరుకుపోయిన బర్క్షైర్ హ్యాత్వే అనే వస్త్ర పరిశ్రమ సొంతం చేసుకుని దానిని లాభాల బాటలో పట్టించాడు. బర్క్షైర్ హ్యాత్వే సంస్థను హస్తగతం చేసుకున్న తర్వాత తన జోరును మరింత పెంచాడు. వ్యాపార రంగాల్లో రాటుదేలాడు. బర్క్షైర్ హ్యాత్వే సంస్థ కంపెనీ ఒక షేర్ విలువకున్నప్పుడు $7 మరి ఇప్పుడు ఏకంగా 1,65,00,000 రూపాయలు. అదే ఉత్సాహంతో అనేక కంపెనీలలో పెట్టుబడులు పెడుతూ షేర్లు కొంటూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. బఫెట్ కోకోకోలా, ద వాషింగ్టన్ పోస్ట్, ఐబిఎం, జెట్ నెట్, అమెరికన్ ఎక్స్ప్రెస్, ఫిలిప్స్ వంటి ఎన్నో పెద్ద కంపెనీలలో భారీ మొత్తంలో వాటాలను సొంతం చేసుకున్నాడు. తన బిజినెస్ టాలెంట్తో నష్టాల్లో ఉన్న ఎన్నో కంపెనీలను లాభాల బాట పట్టించాడు బఫెట్. ఈ బిజినెస్ మెన్ తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. 60 సంవత్సరాల క్రితం తాను కొన్న ప్రహరీ గోడ కూడా లేని ఇంట్లోని ఇప్పటికీ నివసిస్తున్నాడు. ఒక పెద్ద విమానయాన కంపెనీకి అధిపతి అయిన ఇంతవరకు ఏనాడు సొంత పనులకు వాడింది లేదు. ఇప్పటి వరకు తాను సంపాదించిన 99% ఆస్తుల్లో తన వయసు 55 సంవత్సరాలు దాటిన తర్వాత సంపాదించిందే అని తన ఆలోచనలకు ఒక రూపమిచ్చి బఫెట్ ఫౌండేషన్ ఏర్పాటు చేశాడు. ఆస్తిలో అధిక భాగం ఆ ఫౌండేషన్కు చెందేలా వీల్నామా రాశాడు. అంతేకాదు, 2006 తన ఆస్తిలో 99% స్వచ్ఛంద సంస్థలకు విరాళం ఇచ్చేశాడు. 18 సంవత్సరాలుగా ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానాన్ని ఆక్రమించిన బిల్గేట్స్ను వెనక నెట్టి 2008 సారిగా ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 2018 లెక్కల ప్రకారం బఫెట్ ఆస్తి $8,250 కోట్లతో ప్రపంచంలో 3వ స్థానంలో నిలిచారు. తనకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని ఆ రంగంలో అత్యున్నత శిఖరంగా ఎదిగి ఎందరో నిర్భాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపి ఎందరికో ఆదర్శమయ్యాడు బఫెట్. జీవితంలో ఓడిపోయిన ప్రతిసారి గెలుపు రుచి కోసం ప్రయత్నించి విజయ శిఖరాలను చేరుకున్నాడు. తాను సంపాదించిన ఆస్తినంతా సమాజానికే డొనేట్ చేసిన ఒక గొప్ప నవయుగ దానశీలి బఫెట్.

అమెరికా రోడ్ల మీద న్యూస్ పేపర్లు అమ్ముకునే స్థాయి నుంచి అదే అమెరికాలో లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించే రేంజ్కి ఎదిగాడు. ఆర్థికంగా కుంగిపోతున్న బిజినెస్ మెన్లకు గొప్ప పాఠంగా మారాడు. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ ఇన్స్పిరేషనల్ మెసేజ్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్, బై.

0: మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు ఫోన్ లేదా కాల్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. నంబర్ మరోసారి 9515227039. మా మెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.
1: మీరింతవరకు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం అనగా 5వ తేదీ జూన్ నెల 2026 ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం, ఈ అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ శ్రీ వినయ్ కుమార్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085252 నెంబర్కి, మరొక నెంబర్ 2324085353, మరొక నెంబర్ 2955092323 ఈ నెంబర్లకు కాల్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

షహనాద్ భగత్ సింగ్ చిత్రం కోసం విశాల్ దద్లాని హరిప్రియ పాడిన పాట విన్నారు. భాస్కర్ భట్ల రవికుమార్ రచనకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ న్యూఢిల్లీలో ఈరోజు ఇరు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో తమ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాలలో హింసకు ముగింపు పలికిందని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. కార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఫీల్డ్ కమాండర్ల ఆర్థిక పరిమితిని 2 రెట్లు పెంచుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ను అభివృద్ది చేసిందని చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ న్యూఢిల్లీలో ఈరోజు చర్చలు జరిపారు. ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్య సంరక్షణ, ఆటోమొబైల్స్ వంటి పలు రంగాలలో కొత్త సహకార అవకాశాలను గురించి చర్చించారు. ఈ చర్చల అనంతరం విదేశాంగ మంత్రిత్వ శాఖ సెక్రటరీ రుద్రేంద్ర టాండన్ మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్న దేశాలలో వెనిజులా ఒకటని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఇంధన భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడంపైనే చర్చలు ప్రధానంగా సాగాయని అన్నారు. భారతదేశాన్ని ఒక స్థిరమైన కొనుగోలుదారుగా వెనిజులా భావిస్తోందని అన్నారు. ఇంధన భాగస్వామ్యంతో పాటు ఇతర రంగాలలో కూడా ఆర్థిక బంధాన్ని విస్తరించడంపై చర్చలు జరిగాయని టాండన్ తెలిపారు. పశుసంవర్ధకం, రవాణా, వ్యవసాయ పరికరాలు, ఆటోమోటివ్ రంగం, ఫార్మాసూటికల్స్తో పాటు మైనింగ్ వంటి రంగాలలో సహకారంపై ఇరు పక్షాలు చర్చలు జరిపాయని పేర్కొన్నారు.
1: Economic partnership to other areas, not just in the energy sector, but also in areas like mining, animal husbandry, transportation, agriculture equipment, automotive sector, and pharmaceuticals, to try and work out ways in which Indian commercial entities can enter the Venezuelan market successfully.
0: Shillonglo ee roju jarigina North Eastern Council ఎన్ఈసీ 73వ ప్లీనరీ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో తమ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాలలో హింసకు ముగింపు పలికిందని అన్నారు. ఒకప్పుడు వివాదాలకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం అభివృద్ది అవకాశాలకు కేంద్రంగా మారిందని అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ స్థానిక సంస్కృతిని ప్రోత్సహించడంలో ఎన్ఈసీ కీలకమైన వ్యూహాత్మక సంస్థగా పనిచేస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ, ఈశాన్య ప్రాంతాలను అభివృద్ది చేయడానికి నాయకులందరూ కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఫీల్డ్ కమాండర్ల ఆర్థిక పరిమితిని 2 రెట్లు పెంచుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో ఆమోదం తెలిపారు. వైద్య, నిర్మాణ ప్రాజెక్టులతో కూడిన రక్షణ సేవల సవరించిన ఆర్థిక అధికారాల బదలాయింపు మార్గదర్శకాలను కూడా ఆయన విడుదల చేశారు. ఈ సవరించిన ఆర్థిక అధికారాల బదలాయింపు ద్వారా ప్రస్తుత సంవత్సర బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా 1,25,000 కోట్ల రూపాయలకు పైగా కొనుగోళ్లు సులభతరం అవుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్ ప్యానెళ్ల ఏర్పాటు పురోగతిని సమీక్షించడానికి కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు పలు మంత్రిత్వ శాఖలు, సంస్థల అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ విషయమై వివిధ విభాగాలు, మంత్రిత్వ శాఖల పనితీరును తాను సమీక్షించినట్లు మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. సౌర ఫలకాల ఏర్పాటులో నిర్దేశించుకున్న లక్ష్యంలో దాదాపు 80% ఇప్పటికే పూర్తయినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 53,000కు పైగా ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానెళ్లను అమర్చినట్లు, వీటి ద్వారా మొత్తం

0: 855 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించినట్లు ఆయన తెలియజేశారు. కేంద్ర పెట్రోలియం సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు న్యూఢిల్లీలో దేశంలోనే మొట్టమొదటి మారుతి సుజుకీ ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్యాసింజర్ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, ప్రయాణికుల వాహన రంగంలో ఫ్లెక్స్ ఫ్యూయల్ సాంకేతికత ప్రవేశించడం అనేది కేవలం ఒక ఉత్పత్తి లాంచ్ మాత్రమే కాదని, దేశ ఇంధన పరివర్తనలో ఒక కొత్త అధ్యాయానికి ఆరంభమని అన్నారు. ఈ సాంకేతికతను పెద్ద ఎత్తున అవలంబించడం వల్ల ఇథనాల్ ఆధారిత రవాణా ప్రభావం గణనీయంగా పెరుగుతుందని చెప్పారు.
1: India's flex fuel journey expands from two wheelers to four wheelers, and this transition is significant. Today India has over 30 crore two wheelers on the road, but we also have 37 lakh passenger vehicles representing family mobility and the future of personal transportation. When flex fuel technology enters this segment at scale, the impact multiplies dramatically. This is the beginning of a new chapter in India's energy transition.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ధరల స్థిరీకరణ కోసం 10,000 కోట్ల రూపాయల ఒకేసారి బడ్జెట్ మద్దతును అందించాలనే కేంద్ర మంత్రివర్గ నిర్ణయం విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్నదని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డైరెక్టర్ రోహిత్ రాజ్ తెలిపారు. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన అసాధారణ ప్రపంచ ఇంధన ధరల హెచ్చుతగ్గుల ప్రభావం నుండి ప్రయాణికులను రక్షించడానికి, విమాన సర్వీసుల స్థిరత్వాన్ని కాపాడటానికి ఈ నిర్ణయం తోడ్పడుతుందని అన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సహజవాయువు తగినంత నిల్వలు ఉన్నాయని పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. ఎక్కడా ఎల్పీజీ పంపిణీలో కొరత లేదని ఆమె స్పష్టం చేశారు. ఆన్లైన్ ఎల్పీజీ సిలిండర్ బుకింగ్లు 99% పెరిగాయని, ఓటీపీ ఆధారిత డెలివరీలు 96% పైగా నమోదవుతున్నాయని చెప్పారు.
2: Despite the ongoing situation in West Asia, supplies of crude oil, LPG, natural gas remain stable, and adequate stocks of petrol, diesel, LPG are available in the country. Our refineries are operating at optimum level. As far as domestic cooking LPG gas is concerned, no dry out has been reported on the LPG distributorships. Around 99% of the bookings are now online, and 96% of the deliveries are through delivery authentication code.
0: పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడానికి, ఒకరి స్థానంలో మరొకరు పరీక్ష రాసే అక్రమాలను నిరోధించడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ను అభివృద్ది చేసింది. ఇటీవల జరిగిన సివిల్ సర్వీసెస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు 2026లో కమిషన్ ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేసింది. అభ్యర్థులు దరఖాస్తు ఫారం నింపే సమయంలో అప్లోడ్ చేసిన ఫోటో, అడ్మిట్ కార్డుతో పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థి ఫోటో ఒక్కటేనని నిర్ధారించడానికి ఈ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ సహాయపడుతుంది. ఈ ఏర్పాటు గురించి యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ, అక్రమాలకు తావులేని విధంగా పరీక్షలు నిర్వహించేందుకు కమిషన్ తీసుకున్న సరికొత్త అడుగని చెప్పారు. పాలనను మెరుగుపరచడంలో, సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేర్చడంలో సాంకేతికత కీలక పాత్ర పోషించిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన 12 ఏళ్ల సంస్కరణల వేడుక రిఫార్మ్స్ ఉత్సవ్లో ఆయన ప్రసంగించారు. సాంకేతికతను ఉపయోగించడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న లబ్దిదారుల జీవితాల్లో స్పష్టమైన మార్పులు తీసుకురావడానికి మంత్రిత్వ శాఖలకు సాధ్యపడిందని మంత్రి పేర్కొన్నారు. విమాన ఇంధన ధరల స్థిరీకరణ కోసం 10,000 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ విమానయాన సంస్థలు స్వాగతించాయి. ఈ నిర్ణయం భారత విమానయాన రంగానికి ఎంతో అవసరమైన మద్దతును అందిస్తుందని ఆ సంస్థలు పేర్కొన్నాయి. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రస్తుతం విమాన ఇంధన ధరల్లో విపరీతమైన అస్థిరత నెలకొన్న నేపథ్యంలో విమానయాన సంస్థల దేశీయ, అంతర్జాతీయ సర్వీసులకు స్థిరమైన ధరల్లో ఇంధనాన్ని అందించేందుకు వీలుగా చమురు మార్కెటింగ్ కంపెనీలకు 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ మద్దతును ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం నిన్న ఆమోదం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తూ విమానయాన సంస్థలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపాయి. కేరళలో ఈరోజు నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ తెలియజేసింది. సాధారణంగా కేరళలో ఈ నెల 1వ తేదీనే ఋతుపవనాలు ప్రారంభం కావాల్సి ఉండగా, ఈసారి 3 రోజులు ఆలస్యంగా వచ్చినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 9వ తేదీ వరకు కేరళ, మాహే ప్రాంతాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ

0: అంచనా వేసింది. న్యూఢిల్లీలో ఈరోజు భారత్ యూకే క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ శాటిలైట్ కేంద్రాన్ని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, యూకే విదేశాంగ మంత్రి ఇవెట్ కూపర్లు సంయుక్తంగా ప్రారంభించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ న్యూఢిల్లీలో ఈరోజు ఇరు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో తమ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాలలో హింసకు ముగింపు పలికిందని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. కార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఫీల్డ్ కమాండర్ల ఆర్థిక పరిమితిని 2 రెట్లు పెంచుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ను అభివృద్ది చేసిందని చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15 దాటి 32 సెకండ్లు. ఇప్పుడు వినండి ఆరోగ్య జీవనం, మానసిక వ్యాధులు, అపోహలు. ఈ అంశం గురించి ప్రముఖ మానసిక వ్యాధి నిపుణులు డాక్టర్ కె అశోక్ రెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేశ్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన మానసిక వ్యాధులు, ప్రజల్లో అపోహలు, ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ మానసిక వైద్య నిపుణులు కె అశోక్ రెడ్డి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి అశోక్ రెడ్డి.
1: నమస్కారం అండి.
0: ముఖ్యంగా మానసిక వ్యాధి అనగానే పిచ్చోడు సమాజంలో ఎందుకు పనికిరానన్న భావన ఉంటుంది. అయితే శరీరానికి సంబంధించిన రకరకాల వ్యాధులు ఉన్నట్టుగానే మానసికంగా కూడా కొన్ని కొన్ని పరిస్థితుల్లో వ్యాధిగ్రస్తులు అయ్యే అవకాశం ఉందంటారా? ఉంటే అది చికిత్సకి వీలు అయ్యే అవకాశం ఉందంటారా?
1: మన శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. అవయవం ఉన్నప్పుడు అది చెడిపోయే ఛాన్సెస్ తప్పక ఉంటాయి. అదేవిధంగా మన మెదడులో మనసు అనేది ఉంటుంది. సో మనసు ఉన్నప్పుడు మనసు కూడా చెడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రతి మనిషికి కూడా మానసిక వ్యాధి రావచ్చు, రాకూడదని లేదు. ఎప్పుడో ఒకసారి చిన్న మోతాదులో కానీ పెద్ద మోతాదులో కానీ రావచ్చు. ఈ మనసు అనేది మన శక్తి లాంటిది, ఎనర్జీ లాంటిది, కంటికి కనిపించదు. మ్యాటర్ అండ్ ఎనర్జీ అని వాడతాం ఫిజిక్స్లో. మ్యాటర్ ఏమో మనం చూడగలుగుతాము, కొలగలుగుతాము, ఫీల్ చేయగలుగుతాము. అది మనం ఆరోగ్య దీంట్లో చూస్తే బ్రెయిన్ అన్నమాట. మనం చూడగలుగుతాము, కొలగలుగుతాము, దాని లోపలనే మనసు ఉంటుంది. అది శక్తి లాంటిది, అది కంటికి కనిపించదు, దాని ప్రభావం మాత్రం మనం అర్థం చేసుకోగలుగుతాము. మనసు అనేది కొద్ది రకాల పనులు చేస్తుంది. భావనలు, ఆలోచనలు, ప్రవర్తనలు, ఇలాంటివన్నీ కూడా మనసు చేసే పనులు. ఈ ఏ దాంట్లో కూడా లోపాలు వచ్చినా కూడా మానసిక వ్యాధి కింద మనం అనుకోవచ్చు అన్నమాట. అయితే మానసిక వ్యాధుల్లో కూడా మనం రెండు కోణాలు చూడవలసిన అవసరం ఉంటుంది. మానసిక సమస్యలు, మానసిక వ్యాధులు. మానసిక సమస్యలు అనేటివి చిన్నపాటివి, తక్కువ మోతాదులో ఉంటాయి. వాతావరణ ప్రభావం వలన, ఇబ్బందుల వలన జరుగుతూ ఉంటాయి. ఎక్కువ ప్రభావం ఉండదు మనిషి మీద. వీటిది మనం సూచనల ద్వారా, కౌన్సిలింగ్ ద్వారా సొల్యూషన్ ఇవ్వచ్చు. మానసిక వ్యాధులు అనేటివి మెదడు లోపల రసాయనిక మార్పులు ఏర్పడతాయి. ఇప్పుడు మెదడులో ఇది కంప్యూటర్ లాంటిది. మెదడు ఎన్ని భాగాలు ఉన్నాయో భాగాల మధ్యన ఇంటరాక్షన్స్ నడుస్తూ ఉంటాయి కంటిన్యూస్గా. ఆ ఇంటరాక్షన్స్ వల్లనే మనకు ఆలోచనలు కానీ, భావనలు కానీ, ప్రవర్తన కానీ అవుతుంటాయి. ఇవి న్యూరోకెమిస్ట్రీ అంటాం మనం. ఆ కెమికల్ ఇంట్రాక్షన్స్ ద్వారానే ఈ కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది. వాటి లోపల లోపాలు వచ్చినప్పుడు ఆలోచనల భేదం వస్తుంది, ప్రవర్తనల భేదం వస్తుంది. దానివల్లనే మనకు మానసిక వ్యాధి లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే మానసిక వ్యాధులు కొంచెం తీవ్రంగా సమస్యలకు పోల్చుకుంటే తీవ్రతరంగా ఉంటాయి. మనిషి లోపల లోపాలు కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు ఎప్పటిలాగా పని చేయలేరు. పని లోపల కూడా లోపం కనిపిస్తుంది. మానసిక సమస్యల్లో పని లోపల అంత లోపం కనిపి

0: మానసిక వ్యాధిగ్రస్తుల్లో పని కూడా చేయలేకపోతారు ముందటిలాగా. మనము ఈవెన్ బ్రెయిన్ స్టడీ చేస్తే కూడా మనకు లోపాలు కనిపిస్తాయి దీంట్లో, అదే మానసిక సమస్యలు లోపాలు కనిపించవు అన్నమాట. అందుకే మానసిక వ్యాధులు ఉన్నప్పుడు దానికి వైద్య చికిత్స చేయడం జరుగుతుంది. మానసిక సమస్యలు ఏమో సలహాలతోటి సొల్యూషన్ చూపించడం జరుగుతుంది అన్నమాట. అయితే మానసిక వ్యాధులతో పాటు మానసిక సమస్యలు రావచ్చు. మానసిక వ్యాధి వలన మానసిక సమస్యలు కూడా వస్తుంటాయి. అప్పుడు రెండు రకాల వైద్యం జరుగుతుంది అక్కడ. మానసిక వైద్యం చేయబడుతుంది, కౌన్సిలింగ్ కూడా చేయబడుతుంది వాళ్ళకు.
1: డాక్టర్ గారు, సామాన్యంగా మనోవ్యాధికి మందు లేదు అని వింటుంటాం, అది ఎంతవరకు కరెక్టు? అలాగే ఇలా మానసిక వ్యాధి బారిన పడి తనను ప్రవర్తనలో తేడా రాగానే వీడికి ఏదో చేతబడి జరిగిందనో, ఆత్మలు ఆవహించాయనో, చెడు దృష్టి వలన ఇలా జరుగుతుందనో, ఇలా రకరకాలుగా అంటూ ఉంటారు, అది ఎంతవరకు నిజం?
0: ఒక 100 సంవత్సరాల కింద చూసుకుంటే నిజంగా మానసిక వ్యాధులకు మందులు లేవు అప్పుడు. అప్పుడు మనం ఫిలాసఫీ బేస్డ్ థింకింగ్ అనమాట అది. అయితే సైంటిఫిక్ డెవలప్మెంట్ వచ్చిన తర్వాత ఈ మానసిక వ్యాధులు అనేటివి మెదడు లోపల రసాయన క్రియల లోపాల వల్లనే వస్తుంది, అవి సరిచేస్తే మానసిక వ్యాధి నయం చేయవచ్చు అనేది సైంటిఫిక్గా రీసెర్చ్ ద్వారా, అనుభవం ద్వారా ఏర్పడింది. దాని ద్వారా వైద్యం అనేది సైకియాట్రీ స్పెషలైజేషన్ డెవలప్ అయింది. గత 100 సంవత్సరాల్లో ఇది చాలా అభివృద్ధి చెందింది. ఒకప్పుడు ఈ మానసిక వైద్యం 5 రకాల మందులు మాత్రమే ఉండేది మొదట్లో. ఇప్పుడు 150 రకాల మందులు వచ్చినాయి మానసిక వైద్యంలో కూడా. చాలా రిఫైన్డ్ మెడిసిన్స్ వచ్చినాయి, చాలా అందుబాటులో ఉన్నాయి, కన్వీనియంట్గా యూజ్ చేసే మెడిసిన్స్ వచ్చాయి ఇప్పుడు. సో చాలా మంచి వైద్యం వచ్చింది, మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి, పూర్తిగా నయమవుతూ ఉన్నారు పేషెంట్లు. అయితే మీరు ఇంకో ప్రశ్న అడిగారు, ఈ మానసిక వ్యాధులకు ఆత్మలు కానీ చేతబడులు కానీ ఇవేమన్నా కారణమా అని, అవి ఎలాంటి కారణం కాదనమాట. మంత్రాలతో ఏ వ్యాధులు తగ్గవు, వైద్యం చేస్తేనే తగ్గుతాయి అనమాట.
1: డాక్టర్ గారు, మామూలుగా బలహీనమైన పరిస్థితుల్లో ఎవరు ఏ చెప్పినా నమ్మడం లాంటిది జరుగుతుంటుంది, దాన్ని ఆసరాగా తీసుకుని ఈ చేతబడేనేమో ఇంకేదనో ఆత్మనో చెప్పేసి వాళ్ళ చేత డబ్బులు వసూలు చేయించుకొని వాళ్ళ మానసిక పరిస్థితి మరింత జటిలం చేసే ప్రమాదం ఉందంటారు.
0: తప్పకండి, ఎందుకంటే మానసికంగా బలహీన మనిషికి చెప్తేనే వింటాడు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న మనిషికి పోయిన చేతబడి చేసింటే నమ్మడు కూడా. ఆ బలహీన పరిస్థితిని వాడుకొని వాళ్ళ జీవనాధారం చేసుకునే వాళ్ళే ఈ చేతబడులు చేసేట వాళ్ళు. వాళ్ళు పుట్ట గడుపుకుంటున్నారు, నిజంగా అవి పనిచేస్తే వాళ్ళు కోట్లు సంపాదించవచ్చు. అవి పనిచేయవు కాబట్టి ఫలితం ఉండదు కాబట్టి, అది కూడా కొంతమంది మానసిక బలహీనులు సమాజంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని వాడుకోవడం జరుగుతుంది.
1: ఒక్కసారి మానసిక వ్యాధికి డాక్టర్ దగ్గర మందులు తీసుకుంటే జీవితాంతం వాడాల్సిన అగత్యం ఏర్పడుతుంది, కాబట్టి దానికి సాధ్యమైనంత దూరంగా ఉండడం మంచిది అంటారు, ఇది ఎంతవరకు కరెక్ట్?
0: ఇప్పుడు మానసిక వ్యాధి అనేది ఒకటి కాదండి, 150 రకాల మానసిక వ్యాధులు ఉన్నాయి. సింపుల్గా జ్ఞాపక శక్తి పోవడం కూడా మానసిక వ్యాధే, గుర్తుపట్టలేకపోవడం కూడా ఒక మానసిక వ్యాధే. ఈ చిన్న చిన్న దిగులు, చాలా రోజులు దిగులుగా ఉండి పని చేయలేకపోవడము, దుఃఖంగా ఉండడం, అదొక మానసిక వ్యాధి. ఆందోళన ఎక్కువ ఉండడం ఒక మానసిక వ్యాధి. కొంతమంది చేసిన పని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు, చేతులు 10 సార్లు కడుగుతూ ఉంటారు, తాళం వేస్తే 10 సార్లు చెక్ చేస్తూ ఉంటారు, ఇదొక రకమైన మానసిక వ్యాధి. ఇలా 150 రకాల మానసిక వ్యాధులు ఉన్నాయి. చిన్న వ్యాధులు ఉన్నాయి, తీవ్రమైన వ్యాధులు ఉన్నాయి. ఆ తీవ్రమైన వ్యాధులు కొన్ని ఉన్నాయి, స్కిజోఫ్రేనియా అని, బైపోలార్ డిజార్డర్ అని, అవి తీవ్రమైన మానసిక వ్యాధులు. సామాన్య మానసిక వ్యాధులు ఏమో ఆందోళన, దిగులు, ఓసీడీ, ఇవన్నీ సాధారణ మానసిక వ్యాధులు అంటాం. సో అన్నిటిని ఒక కుప్పలాగా పెట్టి మనము డిస్కస్ చేయలేమన్నమాట. కొన్నిటికి ఉట్టి కౌన్సిలింగ్ ఇచ్చి నయం చేయొచ్చు, కొన్నిటికి కొద్ది రోజులు మాత్రమే మందులు ఇస్తాము, నెల 2 నెలలు 3 నెలలు సరిపోతుంది కొన్నిటికి, కొన్నిటికి మాత్రమే చాలా రోజులు ఉంటుంది. అయితే ఏ వ్యాధి కూడా దీర్ఘకాలం లైఫ్ లాంగ్ కాదండి.
1: అశోక్ రెడ్డి గారు, మానసిక వ్యాధులకి మందులు తీసుకుంటే ఎప్పుడు పడుకుండా ఉంటారు, వాళ్ళు యాక్చువల్గా నిద్ర మాత్రలు ఇస్తారు శాంతంగా ఉండడానికి, ఇది ఎంతవరకు నిజం అంటారు?
0: ఇప్పుడు ఒకప్పుడు ఈ సైకియాట్రీ అనేది మొట్టమొదటి మొదలైనప్పుడు కొన్ని రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉండేటివి. నిజంగా ఆ మందులు కొంచెం నిద్ర ఎక్కువ కలిగించేటివి. కానీ క్రమేణా ఇప్పుడు 5 మందులు కాదు, 150 రకాల మందులు ఉన్నాయి. ఒక మనిషికి 2 గంటలు నిద్ర ఇవ్వాలంటే వేరే ట్యాబ్లెట్ ఉంది, 4 గంటలు నిద్ర కావాలంటే ఇంకో ట్యాబ్లెట్ ఉంది, 6 గంటలు నిద్ర కావాలంటే ఇంకో ట్యాబ్లెట్ ఉంది. ఇట్లా చాలా రకాల మందులు ఉన్నాయి. ఇంకొకటి, వైద్యం చేసేటప్పుడు ఉద్దేశం ఉంటుంది నిద్రపుచ్చడం కాదు, ఒకటి వ్యాధి తగ్గించడం, రోగ లక్షణాలు కంట్రోల్ చేయడం, డిస్ట్రెస్ తగ్గించడం, తర్వాత మళ్ళీ పని చేసుకుంటట్టు చేయడం, డిస్ఫంక్షన్ కూడా తగ్గించాలి. ఎలా పని చేయలేకపోతున్నాడు మళ్ళీ ఇప్పటిలాగా పని చేసేటట్టు చూడాలి. ఈ 4 లక్షణాలు పెట్టుకొని వైద్యం చేయడం జరుగుతుంది. కాబట్టి నిద్రపోయినంత మాత్రం వ్యాధి పోదు, అన్ని నిద్ర మాత్రలు కావు. మందులు చాలా రకాలు ఉన్నాయి, నిద్ర తగ్గించేటివి ఉన్నాయి, నిద్ర పెంచేటివి ఉన్నాయి, ఆలోచన కంట్రోల్ చేసేటివి ఉన్నాయి, ప్రవర్తన కంట్రోల్ చేసేటివి ఉన్నాయి, మూడ్ కంట్రోల్ చేసేటివి ఉన్నాయి. ఆ మనిషికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో

0: దాంతో వేరే వేరే మందులు ఉన్నాయి, 150 రకాల మందులు ఉన్నాయి. పేషెంట్ ఒక్కొక్క పేషెంట్కి ఒక విధంగా వాడతాము. ఒకటే వ్యాధి కూడా వేరే వేరే పేషెంట్ లోపల వేరే విధంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అప్పుడు మందులు కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. డయాగ్నోస్ ఒకటే ఉండొచ్చు, మందుల మోతాదు మారొచ్చు, తీవ్రతలను బట్టి మారుతుంది, ఆ ప్రెజెంటేషన్ బట్టి కూడా మారుతూ ఉంది.
1: డాక్టర్ గారు, కొన్ని తాత్కాలికమైన సమస్యలుగా మారే కొన్ని సందర్భాలు ఉంటాయి. చాలా ఆత్మీయంగా అభిమానంగా చూసుకునే దగ్గర వాళ్ళు చనిపోవడం కానీ, లేదంటే యాక్సిడెంట్లో షాక్ గురి కావడం కానీ, ఉన్న పరంగా వ్యాపారంలో నష్టం రావడం కానీ, ఏదో అనుకోని తీవ్రమైన బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు కూడా మనిషి ఒక రకమైన డిప్రెషన్లోకో లేదంటే యాంగ్జైటీలోకో గురి అయ్యి సమస్యగా మారుతాయి. అలాంటప్పుడు చికిత్స ఎలా తీసుకోవాల్సి ఉంటుంది?
0: ఇప్పుడు మామూలుగా మనం ఏది పొడగొట్టుకున్నా, పొడగొట్టుకోవడం అంటే మనిషి కావచ్చు, పరువు కావచ్చు, డబ్బులు కావచ్చు, ఏదన్నా పొడగొట్టుకున్నా కూడా లోపించినప్పుడు మనకు డిప్రెషన్కు లోన్ అవుతాం. డిప్రెషన్ అనేది మామూలు ఎమోషన్ కూడా, అది డిప్రెషన్ ఎప్పటికీ వ్యాధిని కాదు. ఏదన్నా పొడగొట్టినప్పుడు మనం నిదానించడము, కొంచెం దిగులు లోనవ్వడం అనేది నార్మల్ ఎమోషన్. అది లేకపోవడం కూడా అబ్నార్మలే. అయితే ఈ దిగులు అనేది ఎక్కువ రోజులుండి ఆ మనిషి పనిచేయలేకపోతున్నాడు, వాళ్ళకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు మాత్రమే అది వ్యాధి కింద వస్తుంటుంది. అయితే ఈ దిగులు అనేది కనీసం 2 వారాలు దాటినప్పుడు, తర్వాత దానివల్ల మనిషి ఏ పని చేసుకోలేకపోతున్నాడు, అవస్థ పడుతున్నాడు, ఇతరులకు కూడా అవస్థ అవుతుంది అన్నప్పుడు అది డిప్రెషన్ వ్యాధి కింద ఇచ్చేసి దానికి అప్పుడు వైద్యం చేయడం జరుగుతుంది.
1: డాక్టర్ గారు, ఇంకొక మాట, ఈ మానసిక రోగాలన్నీ కూడా పౌర్ణమికి అమావాస్యకి పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి, సముద్రంలో ఆటుపోట్లతో సంబంధంగా అని అంటుంటారు, ఇది ఎంతవరకు నిజం?
0: సో ఇది ఫిలాసఫీ బేస్డ్ రీజనింగ్ అన్నమాట. ఇది అంటే ఈ సమయంలో ఇది వచ్చింది కాబట్టి రెండింటి మధ్యన సంబంధం ఉంది అనే ఆలోచనతోటి ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది వచ్చింది అన్నమాట. ఆ బేసిస్ మీద ఇంతకుముందు లునాటిక్ అనే పదం కూడా వాడారు మానసిక రోగులకు. లునాటిక్స్ అనేది
1: లూనార్
0: సంబంధం ఉంది కాబట్టి,
1: అదేవిధంగా సంబంధం ఉంది కాబట్టి.
0: అవును, కానీ ఇంకొకటి ఏంటంటే మనకు అమావాస్యకు పూర్ణకు మధ్యన 14 రోజులు మాత్రమే టైం ఉంటుంది. మనం నిజంగా మనసులు పెట్టుకొని ఇది అమావాస్యకు వస్తుందని చెప్పేసి 4 రోజులు ముందు వచ్చిన అమావాస్య లెక్క వేసేస్తాము, 4 రోజులు లేట్ అయితే పూర్ణమి లెక్క వేసేస్తాము. ఆ విధంగా మనం ఈ ఫీలింగ్ అనేది స్ట్రాంగ్ ఎవిడెన్స్ బేస్ అయింది. కానీ సైంటిఫిక్గా చదివినప్పుడు అలాంటి సంబంధాలు లేవు. కాకపోతే కొన్ని రకముల మానసిక వ్యాధులు, డిప్రెషన్ కానీ, బైపోలార్ డిజార్డర్ కానీ ఎపిసోడిక్గా ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ వాటి బేసిస్ మీదనే ఈ ఆలోచన అనేది మొదలైంది. కానీ సైంటిఫిక్గా దానికి బేసిస్ లేదు.
1: డాక్టర్ గారు, చాలా విషయాల్లో ఈ మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళకి ఒక నానుడి ఉంది, ఒక అలవాటు కూడా ఉంది, పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుందని. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే,
0: సో ఇప్పుడు మానసిక వ్యాధుల కారణాలు అటు జెనెటిక్ కారణాలు ఉంటాయి, మెదడు లోపాలు ఉంటాయి, సాంఘికపరమైన సమస్యలతో వస్తూ ఉంటాయి. మరి ఇన్ని కారణాలు ఉన్నదానికి పెళ్లి సొల్యూషన్ ఎట్లా అవుతుంది? కాదు. ఎందుకంటే పెళ్లి చేయనందుకు వ్యాధి వస్తే అప్పుడు పెళ్లి చేస్తే దానికి నయమవుతుంది. మానసిక వ్యాధికి సంబంధం లేదు. పెళ్లి చేసేంత మాత్రాన వ్యాధి పోదు, సమస్యలు పెరుగుతాయి. ఇంకా
1: జటిలమయ్యే
0: రెండు కుటుంబాల మధ్యన గొడవలు పెరుగుతూ ఉంటాయి. అందుకే మానసిక వ్యాధిగ్రస్తులు ఉన్నప్పుడు పెళ్లి చేయడం మంచిది కాదు. అది పూర్తిగా నయమయ్యి వాళ్ళు కనీసం ఒక 2 సంవత్సరాలు ఏ లక్షణాలు లే అన్నప్పుడే పెళ్లి గురించి ఆలోచిస్తే చాలా మంచిదండి. ఇంకొక విషయం అండి, ఇక్కడ వైద్యం చేసేటప్పుడు కూడా పెళ్లి కన్నా ముందు వైద్యం మానేస్తారు. ఎందుకంటే చెప్తే ఎదుటి వాళ్ళు ట్యాబ్లెట్లు వేసుకుంటా ఉంటే అడుగుతారు, ఇవి దేనికి వేసుకుంటున్నావు అని అప్పుడు చెప్పవలసి వస్తుంది అని చెప్పి ఏం చేస్తారు, పెళ్లి అయిన తర్వాత మందులు మానేస్తారు. పెళ్లి అప్పుడు ఎదుటి వాళ్ళకు చెప్పరు, ఇట్లా మానసిక వ్యాధి ఉంది, మందులు వాడుతున్నామని చెప్పరు. అయితే ఏమవుతుంది, వాళ్ళు మానేసిన తర్వాత ఒక 2 నెలల లోపల మళ్ళీ వ్యాధి బయటకు వస్తుంది.
1: తిరగబడే అవకాశం ఉంది?
0: తప్పక తిరగబడుతుంది. వెంబడే తిరగబడదు, 1 నెల 2 నెలలు కావచ్చు. అప్పుడు ఏమవుతుంది, 2 కుటుంబాల మధ్యన గొడవలు, అది డైవర్స్ వరకు పోతుంది. పోయిన తర్వాత వాళ్ళకు 2 మ్యారేజ్ చేయాలంటే ఇంకా కష్టం అవుతుంది. ఎక్కడ పోయి సంబంధం చూద్దామన్నా కూడా ఫస్ట్ మ్యారేజ్ ఏమైంది ఈ బాధ వాళ్ళకి ఇంకెక్కువ అవుతుంది. అందుకే మందులు మానేయకూడదు, ఎదుటి వాళ్ళకి చెప్పాలి, చిన్న ఆందోళన ఉంది, మందులు వాడుతున్నాము, ఈ 1 టాబ్లెట్తో 2 టాబ్లెట్ నయం ఉంది, మేము పెళ్లి చేసుకుంటున్నాం, ఆ విధంగా చెప్పి పెళ్లి చేయడం మంచిది.
1: సోషల్ స్టిగ్మా ఈ మానసిక వ్యాధుల పట్ల చాలా తప్పు భావనతో చూస్తారనే భావన ప్రజల్లో ఉంది, వ్యాధిగ్రస్తుల్లో కూడా ఉంది. ఇలాంటి పరిస్థితిని అధిగమించడానికి ఏం చేస్తే బాగుంటుంది అంటారు, ఏ రకమైన అవేర్నెస్ తీసుకురావాల్సి వస్తుంది అంటారు?
0: అయితే ఒకప్పుడు మానసిక వ్యాధులకు ఎప్పుడైతే వైద్యం లేదో ఈ చెడు ఆలోచన అనేటివి సంఘంలో ఉన్నాయి.

0: ఎప్పుడైతే వైద్యం మెరుగుపడ్డదో, ఎప్పుడైతే మందులు తీసుకుంటున్నారో మంచిగా అయిపోతున్నారు. ఊర్లో ఒక పేషెంట్ వైద్యం చేసుకున్నాడు, మంచిగా అయిపోయినాడు. వాళ్ళు ఇంకోరు చెప్తారు, నేను పలానా డాక్టర్ దగ్గర పోయాను, మంచిగా వెళ్తాను. ఈ విధంగా యాక్చువల్గా ఇప్పుడు యూటిలైజేషన్ చాలా పెరిగింది, మానసిక వైద్యం వాడుకోవడం అనేది చాలా పెరిగింది. ఈ స్టిగ్మా కూడా చాలా మంది తగ్గిపోయింది, పూర్తిగా పోలేదు కానీ ముందున్నంత లేదు, చాలా తగ్గిపోయింది. ఇప్పుడు చాలామంది గూగుల్ సెర్చ్ చేసుకొని సైకాట్రిస్ట్ దగ్గర వస్తున్నారు, ఆందోళన ఉంది, దిగులు ఉంది, సైకాట్రిస్ట్ ఎక్కడ ఉన్నాడు, సెర్చ్ చేసుకొని వస్తున్నారు. ఆ ఫియర్ స్టిగ్మా అనేది చాలా మంది తగ్గిపోయింది.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ అశోక్ రెడ్డి గారు, ధన్యవాదాలండి.
0: నమస్కారం అండి.

మీరింతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన మానసిక వ్యాధులు అపోహలు ఈ అంశం గురించి డాక్టర్ కె అశోక్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 7:31 దాటి 10 సెకండ్లు. పాటతో ప్రయాణం. భారతావనిలో జన్మించిన గానగంధర్వుడు లెక్కలేనన్ని భాషలలో లెక్కకు మించిన పాటలు పాడిన సుమధుర గాయకుడు మన బాలసుబ్రహ్మణ్యం గారు. ఎందరో నటులలోకి తన గాత్రంతో పరకాయ ప్రవేశం చేసిన స్వరమాంత్రికుడాయన. సరదా పాటలతో సామాన్యులను, శాస్త్రీయ సంగీతంతో పండితులను అలరించిన సంగీత సవ్యసాచి. ఎన్నో చిత్రాలకు సంగీతమందించిన సంగీతజ్ఞుడు. దేశ ప్రతిష్టాత్మక పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచే కాక ప్రభుత్వేతర సంస్థల నుంచి కూడా ఉత్తమ గాయకునిగా సన్మానాలందిన ప్రజ్ఞాశీలి. తెలుగు భాష తీయదనాన్ని పాడుతా తీయగా వంటి కార్యక్రమాల ద్వారా ప్రతి తెలుగింటా వినిపించిన భాషాభిమాని. ఇన్ని ఘనతలు సాధించిన భారత తేజం ప్రతి తెలుగింటా నిత్యం వినిపించే సుస్వరం. ఈరోజు శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా వారు పాడిన కొన్ని పాటలు విందాం.

0: తెలుగువారి పుణ్యం మా బాలసుబ్రహ్మణ్యం. వారి గాత్రం మా అందరి మాన్యం. వారి పాట వినుకుంటే మా బతుకంతా శూన్యం. వారి పాటే పంచమ వేదం, వారి మాటే మంజీరనాదం. వారి సరిగమల పాఠశాల, అది ఘుమఘుమల వంటశాల. గంగానది ఓ అద్భుత జలప్రవాహం, బాలుగారి పాట ఓ మహాద్భుత గళ ప్రవాహం. ఆయన పాట వింటే సెలయేరు పాడినట్టుంటుంది, గోదారిలో ఈదినట్టుంటుంది, కోకిలమ్మ కూసినట్టుంటుంది, కన్నెపిల్ల గీటినట్టుంటుంది. అన్నింటా మీరే. వేవేల భావాలకు వేదికయ్యే మీ పాట వినడం మా అదృష్టం. బాలుగారిని గుర్తు చేసుకుంటూ మరిన్ని పాటలు విందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: జిన్కే పాస్ కోయి గారంటీ నహీ హై, సర్కార్ ఖుద్ ఉన్కీ గారంటర్ బన్ రహీ హై.
5: గత 6 ఏళ్లలో పీఎం స్వనిధి పథకం కింద 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు 17,800 కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందజేశారు. అదనంగా వడ్డీ రాయితీ, డిజిటల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్

రూపంలో సుమారు 800 కోట్ల రూపాయల సహాయం కూడా అందించబడింది. నేడు దేశ వ్యాప్తంగా వీధి వ్యాపారులు, వీరిలో సుమారు 46% మంది మహిళలు తమ వ్యాపారాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. పీఎం స్వనిధి 6 ఏళ్లు. ఉత్సాహం, గౌరవం, ఆత్మగౌరవం.

నా మీద ఒక పాట కట్టవా అని ఓ బాపు బొమ్మ అడిగితే తన పాటను చీరగా చుట్టేస్తాడు కథానాయకుడు. కానీ స్వరకర్తగా ఈ సోలో పాటను కట్టి పాడింది మాత్రం శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు.

పాటంతా రకరకాల చీరల్లో ఆమె సొగసుల్ని పోయిటిగ్గా వర్ణించడంతో సాగిపోతుంది. బాలుగారి చేత ఈ పాట దగ్గరుండి కట్టించుకున్నారట బాపుగారు. ఆ పాట ఇప్పుడు విందాం.

ఒక్క గాయకుడిగానే కాదు, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, డాన్సర్గా, వ్యాఖ్యాతగా, అన్నింట్లో 100% పర్ఫెక్షన్ ఉన్న మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ మన బాలసుబ్రహ్మణ్యం గారు. తాను చేసిన సినిమాలు తక్కువే అయినా సంగీత దర్శకునిగా కూడా మంచి పేరుంది. వారు స్వరపరిచిన పాటలు ఆణిముత్యాలు. వారు పాడిన పాటలు వినడం మనకు ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అని చెప్పొచ్చు. బాలుగారి పాటలు సెలబ్రేట్ చేసుకోవాల్సిన పాటలే కదండీ.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి

0: పథం సకల జనహితం మన ప్రజాప్రభుత్వం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.

0: లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా వారు పాడిన పాటలు వింటున్నాం.
2: రాయి.
3: ఏం రాయాలి?
2: లెటర్.
3: ఎవరికి?
2: నీకు.
3: నాకా?
2: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్ట నేర్చుకున్నా.
3: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
2: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
3: ఐ లైక్ ఇట్. చెప్పు.
2: నా ప్రియా, ప్రేమతో నీకు.
3: నీకు
2: నే
3: రాసే.
2: నేను రాసే
3: ఉత్తరం.
2: ఉత్తరం లెటర్ చె లెక్క కాదు, ఉత్తరమే అనరా. చదువు.
4: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
2: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రీతమ అని మార్చుకో. ప్రీతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
4: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.
2: ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
4: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
2: అదే
4: తొలి కలల కవితలే మాట మాటలో.
2: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇంకా చూడు, నాకు ఏ గాయమైనప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.
2: సంగీతం అంటేనే మధుర భావం, బాలుగారి గానం అంటే మనకానందం. పాటతో పరిమళించిన తన గళ పరిమళం ఇలాగే తరతరాలుగా వెదజల్లబడుతూనే ఉంటుంది. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో వార్తల్లోని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా 100,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కృష్ణా, భీమా నదులపై నిర్మించనున్న బ్యారేజీలు ఎత్తిపోతల పథకం పనుల పురోగతిని పరిశీలించేందుకు ఈరోజు, రేపు ముఖ్యమంత్రి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తొలిరోజు పలు ప్రాజెక్టులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం సోమశిలలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. న్యూఢిల్లీలో ఈరోజు భారత్, యుకే క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ శాటిలైట్ కేంద్రాన్ని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, యుకే విదేశాంగ మంత్రి ఇవెట్ కూపర్తో కలిసి ప్రారంభించారు. 2025లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యుకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ద్వైపాక్షిక సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు దీన్ని ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్ డామన్లలో పర్యటిస్తారు. సూరత్లో రోడ్డు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించి 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. కార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు ఫీల్డ్ కమాండర్ల ఆర్థిక పరిమితిని 2 రెట్లు పెంచడానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆమోదం తెలిపారు. వేగవంతంగా, పారదర్శకంగా అత్యుత్తమ సేవలు అందించాలనే లక్ష్యంతో రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు చేస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న అభివృద్ది పనులను వేగవంతం చేసి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. క్యూర్ ఏరియా పరిధిలో ఇందిరమ్మ ఇళ్లు, ఎల్ఐజీ హౌసింగ్ పథకాన్ని అమలు చేసేందుకు అనువైన స్థలాలను గుర్తించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లోనూ భూములను హౌసింగ్ బోర్డు, రెవెన్యూ అధికారులు గుర్తించగా ఈరోజు ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి వీపీ గౌతమ్ పర్యటించారు. ఉద్యోగాలకు నిర్దేశించిన విద్యార్హతల కన్నా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నవారిని అనుమతించడం అర్హులైన అభ్యర్థులకు నష్టం కలిగిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఓ బ్యాంక్ అటెండెంట్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశిస్తూ మద్రాస్ హైకోర్టు గతంలో జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. రేపు ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: హాయ్ హలో, గుడ్ ఈవినింగ్ లిజనర్స్. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సోషల్ మీడియాలో బోల్డ్ అని వైరల్ న్యూస్లు ఉంటాయి. మార్నింగ్ నుంచి రాత్రి పడుకునే వరకు కూడా మనం ఎన్నో వార్తల్ని చూస్తూ ఉంటాం, స్క్రోల్ చేస్తూనే ఉంటాం. మనకు నచ్చినవి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం, నచ్చినవి అలా మర్చిపోతూ ఉంటాం. నచ్చిన వాటిలోకి వెళ్ళా నేను కొన్ని ఏరి కోరి మీకోసం వినిపించే ఈ ప్రోగ్రామే
1: కొంచెం మస్తీ బోలెడంత మజా. మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: ఎస్, ఇవాల్టి మస్తీ మజాలో కూడా బోల్డ్ అని వైరల్ న్యూస్లున్నాయి. అయితే ముందుగా మనం తెలుసుకుందాం ఒక మంచి వార్త. మంచి వార్త అని ఎందుకంటున్నానంటే

మనల్ని మార్చేది మంచి ఎక్కడున్నా మనం తీసుకోవాలి అన్నది నా అభిప్రాయం. మన దేశానికి చాలా మంది విదేశీయులు వస్తూ ఉంటారు. మన సంస్కృతి సాంప్రదాయాలు నచ్చి, కట్టుబొట్టి ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా నచ్చి వస్తుంటారు, వెళ్తూ ఉంటారు. ఒక్కోసారి దైవ సంబంధిత కార్యక్రమాలు కూడా వాళ్ళకి బాగా నచ్చుతాయి. ప్రకృతి సోయగాల్ని చూడాలంటే వాటి కోసం కూడా వస్తూ ఉంటారు. మొత్తానికి అలా టూర్ ఒక ట్రిప్లా వచ్చి వెళ్తూ ఉంటారు. కానీ కేవలం అందుకే వస్తారా అనుకుంటే పొరపాటే. కొందరు ప్రకృతి అందాలను చూస్తూనే ప్రకృతికి ఏదైనా ముప్పు వాటిల్లుతుందంటే మాత్రం అక్కడే ఆగిపోయి ఆ ముప్పును తరిమేయడానికి కూడా ఆలోచించరు. ఇదంతా నేను ఫారినర్స్ గురించి చెప్తున్నాను. ఇంతకీ ఇలా ప్రకృతికి ముప్పు వాటిల్లుతున్నప్పుడు తనేం చేశాడు, ఎవరింతకా విదేశీయుడు, ఏంటా ముప్పు, దీనికి తను తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడతాను ఈ పాట తర్వాత. ఇప్పుడైతే మస్తి మజాలో ఒక మంచి పాట శ్రీరామ్ పాడింది మీకోసం.

తెలుసు కదా, ఎస్ మాకు తెలుసు, ఇది సిద్ శ్రీరామ్ పాడిన పాట అంటారా? లేదండి, సినిమా పేరు తెలుసు కదా. కృష్ణకాంత్ రచనకి ఎస్ ఇస్తాం మ్యూజిక్ అందించారు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీరు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 8:11 దాటి 20 సెకండ్ల స్టూడియోస్ లో మస్తి మజా వింటున్నారు. పచ్చని అడవులు, అందమైన కొండలతో ఉత్తరాఖండ్ స్వర్గాన్ని తలపిస్తుంది. అందుకే ఉత్తరాఖండ్ని దేవ్ భూమి అంటారు. ఆ అడవుల్లో పర్యాటకులు వెళ్లి బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ ప్లాస్టిక్ ని, చెత్తని ఎక్కడ పడితే అక్కడ పడేయడం మామూలైపోయింది. మామూలుగా ఇప్పుడు టూరిస్టులందరూ ఇలాగే చేస్తూ ఉన్నారు. కానీ యునైటెడ్ కింగ్డమ్ కి చెందినటువంటి ఒక అతను తన పర్యటనలో భాగంగా ఉత్తరాఖండ్ అడవుల్లో పర్యటిస్తూ ఉన్నాడు. ఇదంతా చూస్తున్నాడు. ఇంత అందమైన ప్లేస్ని ఇలా ఎలా చేయగలరు అని అనుకున్నాడు. వెంటనే తన చేతులకి గ్లౌజులు వేసుకున్నాడు, భుజాన పెద్ద సంచి వేసుకున్నాడు. అడవుల్లో కాలిబాటను నడుస్తూ టూరిస్టులు పడేసినటువంటి ఆ ప్లాస్టిక్ వ్యర్థాల్ని స్వయంగా తానే ఏరి శుభ్రం చేస్తున్నాడు. ఒక దేశ పౌరుడిగా మన ఇంటిని మనం ఎంత అందంగా శుభ్రంగా పెట్టుకుంటాము కదా, మరి భూమిని కూడా అంతే శుభ్రంగా ఉంచాలని అతడు తన ఆచరణ ద్వారా నిరూపిస్తున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. మన సరౌండింగ్ క్లీన్గా ఉంచుకోవడం మన బాధ్యత. ఒక్కడి చైతన్యం లక్షల మందికి ఎలా పాఠం అవుతుందో ఈ సంఘటన స్పష్టం చేస్తుంది. ఈ ఫారినర్ చేసినటువంటి ఈ చిన్న పని నిజమైన లీడర్షిప్ లక్షణాన్ని ప్రతిబింబిస్తుంది. ఎటువంటి స్వార్థం లేకుండా కేవలం ప్రకృతి మీద ఉన్నటువంటి ప్రేమతో అతను చేస్తున్నటువంటి ఈ శ్రమ నిజమైన పబ్లిక్ సర్వీస్కి నిలువెత్తు నిదర్శనం అంటున్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడమే మనం ముందు తరాలకు ఇచ్చేటటువంటి ద బిగ్గెస్ట్ గిఫ్ట్ అంటున్నారు నెటిజన్లు. మరిన్ని కబుర్లు ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: సంబంధిత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మస్తి మజా వింటున్నారు. నేను మీ ఆర్జే శ్రవంతి. ముగ్గురు ఇండియన్ టీనేజర్లు ద బిగ్గెస్ట్ సైన్స్ కాంపిటీషన్స్ ఇన్ ద వరల్డ్, అందులో అవార్డు గెలుచుకున్నారు. చింతపిక్కలతో తాగునీటిలో ఉన్నటువంటి మైక్రో ప్లాస్టిక్ ని వేరు చేసే సాంకేతికతను కనుగొన్న ఈ భారత యువ కెరటాలు అంతర్జాతీయ ఎర్త్ ప్రైజ్ 2026 ను గెలుచుకున్నారు. ఇంతకీ ఈ కాంపిటీషన్లో వారేం కనిపెట్టారు? దానికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా? మన ఇంట్లో మన కిచెన్లో లభించే చింతపండులో ఉండే గింజలు. ఎస్, చింతపిక్కలే. వివాన్, అరియానా, అవ్యానా 16 ఏళ్ల పిల్లలు. పల్లెటూర్లలో వాళ్ళు ఫిల్టర్ చేయకుండా నీళ్లు తాగడం గమనించారు. అయితే వారు గమనించింది ఏంటంటే, మనకు కనిపించినటువంటి చిన్న చిన్న ప్లాస్టిక్ పార్టికల్స్ దుమ్ము అందులో ఉంటాయి, కానీ అవి ఫిల్టర్ చేయకుండా వారు తాగడం వారు గమనించారు. ఎలా దీన్ని ఫిల్టర్ చేయడం అని ఆలోచించి ఈ కనిపించని ప్లాస్టిక్ని తీసేయాలని చింత గింజల్ని పొడి చేసి ఆ నీళ్లలో వేస్తే ఆ పౌడర్ ఆ ప్లాస్టిక్ పార్టికల్స్ని మొత్తం లాగేస్తుందట. అండ్ వాటిని గడ్డలు కట్టేలా చేస్తుంది. ఇక ఆ గడ్డల్ని అయస్కాంతం ద్వారా వేరు చేస్తే ప్యూర్ వాటర్ రెడీ. ఎలక్ట్రిసిటీ, ఎక్స్పెన్సివ్ మెషిన్స్ ఏవీ లేవండి. జస్ట్ చింతగింజలు అండ్ అయస్కాంతం. 169 దేశాలు పాల్గొన్న ఈ సైన్స్ కాంపిటీషన్లో ఏషియాస్ రీజనల్ ఎర్త్ ప్రైజ్ 2026 వీరిప్పుడు ఐఐటి గువాహటీలో ఈ రీసెర్చ్ని ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మనం ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా వివాన్, అరియానా, అవ్యానాకి? మస్తి మజాలో మరిన్ని మాటలు ఈ పాట తర్వాత. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

మగధీర చిత్రం కోసం ఎంఎం కీరవాణి నిఖిత నిగం పాడిన పాట విన్నారు. సముద్రం చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. మనలో చాలామంది అలా సముద్రం ఒడ్డున గంటల తరబడి కూర్చొని సేద తీరాలని, జ్ఞాపకాల్ని నెమరు వేసుకోవాలని ఇష్టపడుతూ ఉంటారు. కాని సముద్రంలో ఓ 4-5 రోజుల ప్రయాణం అంటే హమ్మబాబోయ్, సీ సిక్నెస్ వచ్చేస్తోందని భయపడతారు. మరి సముద్రంలో నెలల తరబడి షిప్స్లో పనిచేసే నేవీ వాళ్ళు, షిప్పింగ్ ఇండస్ట్రీ వాళ్ళు ఎలా చేస్తారో కదా. అందుకేనేమో నేవీలో సముద్రంలో నడిపేటటువంటి భారీ భారీ ఆయిల్ ట్యాంకర్లలో మగవాళ్లే ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆడవారు సెన్సిటివ్ కాబట్టి అని అనుకుంటే పొరపాటే. ఎస్, ఇదంతా ఒకప్పుడు, బట్ నౌ ఎవ్రీథింగ్ చేంజ్డ్. మహిళలు కూడా ఇలాంటి టఫెస్ట్ జాబ్స్ని ఎంచుకుని ఎంతో నైపుణ్యంతో ఈ పనుల్ని చేస్తూ ధైర్యానికి మారు పేరుగా నిలుస్తున్నారు. అలాంటి ఒక మహిళ గురించి చెప్తాను, స్టే ట్యూన్డ్.

అమరం చిత్రం కోసం సూర్యశ్యామ్ గోపాల్, శ్వేత పాడిన పాట విన్నారు. సముద్రంలో వచ్చే ఆటుపోట్లను తట్టుకుంటూ భారీ ఆయిల్ ట్యాంకర్ ని సేఫ్గా నడపడం అంటే కత్తి మీద సామె. అది ఆషామాషి విషయం అస్సలు కానే కాదు. ఇంటికెళ్ళిపో, ఈ పని నీకు రాదు కాదు అన్నవారికి నా కలలు పెద్దవే కానీ ఈ అడ్డుకట్టల్లాంటి మాటల్ని కట్టిపెట్టి సముద్రం మధ్యలో భారీ ఆయిల్ ట్యాంకర్ నడిపే భారతదేశపు మొదటి మహిళా ఎలక్ట్రో టెక్నికల్ అధికారిగా చరిత్రలో తనకో పేజీ రాసుకున్న మహిళే రోమిత బుండేలా. సాధారణ ఉద్యోగం కానే కాదు, ప్రపంచాన్ని చుట్టే ఓడల్లో పనిచేయాలని కలలు కన్నది. మెరైన్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. సిచ్యువేషన్ ఏంటంటే, నెలల తరబడి సముద్రంలో ఉండాలి. ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి దూరంగా మెంటలీ ఫిక్స్ అయింది. వెనక్కి తగ్గనే లేదు. ఇంజన్ రూమ్ ఆపరేషన్స్, ఎలక్ట్రికల్ సిస్టమ్స్, టెక్నికల్ మెయింటెనెన్స్ వంటి కీలక బాధ్యతల్ని డెడికేటెడ్ గా చేస్తూ తన ప్రతిభను నిరూపించుకుంది. రోమిత బుండేలా స్టోరీ నాయకత్వానికి, దేశానికి సేవ చేయాలన్న తన ఆలోచనకి ఒక గొప్ప ఉదాహరణ. పాలిటిక్స్, గవర్నెన్స్, అకౌంటబిలిటీ గురించి మాట్లాడేటటువంటి ఈ సొసైటీలో మహిళలకు అవకాశాలు ఇస్తే వారు ఏ రంగంలోనైనా గెలవగలరు అని నిరూపిస్తోంది తన స్టోరీ. ఈరోజు రోమిత గురించి విని ఎంతో మంది యువతులు మర్చెంట్ నేవీలో కెరియర్ గురించి ఆలోచిస్తున్నారు. అందుకే అంటారు, కొన్ని విజయాలు వ్యక్తిగతం కాదు, ఒక తరం ఆలోచనల్ని మార్చేస్తాయని. ఇదండి ఇవాల్టి మస్తీ మజా. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. 8:30 దాటి 20 సెకండ్లు. ఏకచిత్రగానం శీర్షిక. ఈరోజు ఏ సినిమా వినబోతున్నావు, ఏ సినిమా పాటలు వినబోతున్నావు చెప్తాను. ఈ సినిమాలోని పాటలు వింటే ఫిదా అయిపోవాలి, డైలాగ్స్ వింటే ఫిదా అయిపోవాలి, హీరో హీరోయిన్ల యాక్టింగ్కి ఫిదా అవ్వాల్సిందే, క్యారెక్టరైజేషన్కి ఫిదా అవ్వాలి, సెంటిమెంట్స్, లవ్ స్టోరీ, మూవీ స్టార్టింగ్ స్టోరీ, ఎండింగ్ స్టోరీ వీటన్నింటికి కూడా ఫిదా అవ్వాలి, పిక్చరైజేషన్కి డైరెక్షన్కి ఫిదా అవ్వాలి, టోటల్గా ఈ సినిమాకి ఫిదా అయిపోవాల్సిందే. అప్పుడు ఆ సినిమా అవుతుంది సాయి పల్లవి అండ్ వరుణ్ తేజ్ నటించిన ఫిదా చిత్రం. 2017 జులై 21 వచ్చినటువంటి ఈ బ్లాక్ బస్టర్ సినిమా నుండి పాటల్ని విందాం ఇవాళ ఏకచిత్రగానంలో. ముందుగా దీపక్ పాడిన పాట.
1: Good morning.
2: Good morning.
1: Well, it's a mess.

మధుప్రియ రామ్కి పాడిన పాట అది. సుద్దాల అశోక్ తేజ రచనకు శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించారు. ఏకచిత్ర గానంలో ఇవాళ ఫిదా గురించి మాట్లాడుకుంటూ ఆ సినిమాలోని పాటలు వింటూ ఉన్నాం. ఈ వండర్ఫుల్ లవ్ స్టోరీలో అలకలున్నాయి, కోపాలున్నాయి, ఈగోలున్నాయి, బాధ్యతలు ఉన్నాయి, చక్కటి సాహిత్యం సంగీతంతో కలబోసిన పాటలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో భానుమతి అల్లరి మామూలుగా ఉండదండి. సాయి పల్లవి కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. ఈ పాత్ర ప్రేక్షకులకు బాగా నచ్చింది, తను కూడా బాగా ఆకట్టుకుంది. ఇండియాలో ఆడపిల్లలు ఇలా అయిపోయారంట్రా అన్న మాటకి అమ్మాయిలు కాదు, అమ్మాయి భానుమతి ఒక్కటే పీస్, రెండు కులాలు రెండు మతాలు, హైబ్రిడ్ పిల్ల అనే ఈ డైలాగ్ ఇప్పటికీ కూడా అమ్మాయిలు వాడుతూ ఉంటారు. సినిమాకి హైలైటే సాయి పల్లవి యాక్టింగ్. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించినటువంటి ఈ చిత్రంలో ప్రేమను చాలా సహజంగా, మనసుకు దగ్గరగా చూపించారు. సాయి పల్లవి ఆత్మవిశ్వాసం, తెలంగాణ యాస, ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకునేటటువంటి విధానం ఈ పాత్రను ప్రత్యేకంగా నిలబెట్టాయనే చెప్పాలి. అలాగే వరుణ్ తేజ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ సాయి పల్లవి వరుణ్ తేజ్ కాంబినేషన్ని యూత్ కూడా బాగా ఆదరించారు. ఇప్పుడు ఈ చిత్రంలోని మరో పాట

అరవింద్ శ్రీనివాస్ రేణుకా పాడిన పాట విన్నారు. శక్తికాంత్ కార్తీక్ మ్యూజికల్ మ్యాజిక్ ఫిదా చిత్రంలోని పాటలు వింటున్నారు. ఇవాల్టి ఏక చిత్రగానం శీర్షికలో

పరస్పర గౌరవం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం అని చెప్పిన సినిమానే ఇది. అందుకే ఈ సినిమా విడుదలైన ఇన్ని సంవత్సరాలైనా ఇంకా ప్రేక్షకుల్ని ఫిదా చేస్తూనే ఉంది.

0: మేం కూడా పదే పదే ఒకే మాట ఫిదా ఫిదా ఫిదా. మేం మ్యూజిక్ కి శక్తికాంత్ కార్తిక్ గారు. శక్తికాంత్ కార్తిక్ మ్యూజికల్ మ్యాజిక్ ఫిదా చిత్రంలోని పాటలు విన్నారు ఇవాల్టి ఏక చిత్రగానంలో.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
4: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కోసం సాగర్ మేఘ పాడిన పాట అది. అనంత శ్రీరామ్ సాహిత్యానికి దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించారు.
1: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం,

0: ఊరు పేరు భైరవ కోన చిత్రం కోసం రామ్ మిర్యాల పాడిన పాట విన్నారు.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

శివం చిత్రం కోసం సాగర్ హరిప్రియ పాడిన పాట విన్నారు. భాస్కర్ భట్ల రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 9:15 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఉర్దూలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఆ తర్వాత 9:30 ఆకాశవాణి వివిధ భారతి ముంబై ప్రసారాలు, 10:00 నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ

0: शोर।
1: पवन कर शोर।
0: अरे बाबा शोर नहीं, शोर शोर शोर।

0: వాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ
1: మధురిమల కార్యక్రమానికి స్వాగతం. 1946 జూన్ నెల 4వ తేదీని జన్మించిన పద్మభూషణ్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అందించినటువంటి శ్రావ్య గీతాలను నేటి కార్యక్రమంలో ఆస్వాదిద్దాం. బాలు గారి తండ్రి సామమూర్తి గారు హరికథలు చెప్పేవారు. ఆ విధంగా బాలు గారికి చిన్నప్పటి నుంచి సంగీతం అంటే అభిమానం. మద్రాసులో జరిగినటువంటి ఆంధ్ర సోషల్ కల్చరల్ క్లబ్ వారి పాటల పోటీల్లో పాల్గొని ప్రథమ బహుమతిని అందుకున్నారు. సంగీత దర్శకుడు ఎస్పి కోదండపాణి, నటుడు నిర్మాత పద్మనాభం వారిద్దరి ప్రోత్సాహంతో 1966 శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న కథలో నటుడు శోభన్ బాబుకు పాడటంతో ఆయన సినీ జీవితానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత సినిమా 1967 విడుదలైంది. నాటి నుంచి 2020 ఆయన కన్ను మూసేదాకా పలు భారతీయ భాషల్లో వేలాది గీతాలు ఆలపించారు. ఎన్నెన్నో పురస్కారాలు అందుకున్నారు. వారు పాడిన తొలి గీతం రచయిత వీటూరి, సహగాయని పి సుశీల. ఆ గీతాన్ని విన్నాను.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10 గంటలు దాటి 25 సెకండ్లు. ఇప్పుడు వినండి నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ. రచన వ్యాఖ్యానం శ్రీ ఎస్వి రామారావు, పర్యవేక్షణ శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

ట్రాజడీ కింగ్, అక్కినేని నాగేశ్వరరావు నట జీవితంలో రెండు అద్భుత విషాదాంత చిత్రాలు దేవదాసు, ప్రేమాభిషేకం. దేవదాసుకు సముద్రాల రచన, సుబ్బరామన్ మ్యూజిక్కు, ఘంటసాల గానం ప్రాణం పోశాయి. ప్రేమాభిషేకం చిత్రానికి దాసరి నారాయణరావు రచన, చక్రవర్తి స్వరరచన, బాలు గానం ప్రాణం పోశాయి. అయితే అక్కడా ఇక్కడా కూడా కథానాయకుడు అక్కినేనే. బాలుగారి నోట విలువడ్డ విషాద గీతం ఆలకిద్దాం.

జ్ఞాన్పీఠ్ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారి నవల ఏకవీరను అదే పేరుతో సినిమాగా తీశారు. మరో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సి నారాయణ రెడ్డి రాసినటువంటి మధురాతి మధురమైనటువంటి పద్యాన్ని కెవి మహాదేవన్ స్వరాలు సమకూర్చగా బాలు అద్భుతంగా గానం చేశాడు. వీరభూపతి పాత్రధారి కాంతారావు చిత్రీకరించారు. ఆ పద్యం

సినీ సంగీత గగనాన ఘంటసాల బాలు ఇద్దరు ధృవతారలే. ఇద్దరూ కలిసి బహుకొద్ది పాటలు పాడారు. ఇక్కడ విశేషం ఏంటో చిన్న విషయం చెప్పుకోవాలి. 2020 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఘంటసాల గారి జయంతి విజయనగరంలో చేస్తే దానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు బాలు గారు. నిర్వహించింది కిన్నర ఆర్ట్ థియేటర్స్. అదే బాలుగారు పాల్గొన్నటువంటి చివరి పబ్లిక్ ఫంక్షన్. ఈ అసలు విషయానికి వస్తే బాలు ఘంటసాల కలిపి పాడినటువంటి పాటల్లో ఎన్నదగినది మంచి మిత్రుల చిత్రంలోని ఎన్నాళ్ళలో వేచిన ఉదయం. కృష్ణ ఒక దొంగ, పోలీస్ ఆఫీసర్ శోభన్ బాబు, వారిద్దరి మధ్య వైరుధ్యం ఉంది. వారిద్దరూ చిన్ననాటి మిత్రులు. వారు రేపు పొద్దున కలుసుకోబోతున్నారు. ఆ సందర్భంగా ఆ ఇద్దరి పాత్రల ఔచిత్యాన్ని విశ్లేషిస్తూ నారాయణ రెడ్డి గారు రాసిన పాట ఎన్నాళ్ళలో వేచిన ఉదయం. ఎస్పి కోదండపాణి స్వరాలు సమకూర్చగా బాలు ఘంటసాల వారు ఇద్దరూ కూడా ఆ పాటకి గానంతో ప్రాణం పోశారు.

దుర్యోధనుడు యుగళ గీతం పాడితే ఎలా ఉంటుంది? ఇది మహానటుడు ఎన్టీ రామారావు గారి ఆలోచన. దీన్ని పక్కనే ఉన్న కవి నారాయణ రెడ్డి గారు ఒక క్షణం ఆలోచించి చాలా చక్కగా ఉంటుంది కొత్త తరహాలో అని చెప్పి ఎన్టీఆర్ ఆలోచనకి తగ్గట్టుగా దానవీర శూర కర్ణ చిత్రంలో కథానాయిక భానుమతి అంటే ప్రభ ఆవిడ దుర్యోధనుడు యొక్క చిత్రపటాన్ని గీస్తుంటే ఆ చిత్రపటంలోంచి దుర్యోధనుడు వచ్చి పాడినటువంటి ఊహాగీతంగా చిత్రీకరిస్తే ఎలా ఉంటుంది? అదే జరిగింది. అది జనాన్ని ఆకర్షించింది. బాలు సుశీల పాటతో ఎన్టీ రామారావు ప్రభ అభినయంతో పెంజాల స్వరాలతో రాణించినటువంటి ఆ మృదు మధుర గీతం.

ఆరడుగుల అందగాడు హర్నాద్, అభినేత్రి సౌందర్యరాజు కేఆర్ విజయ, వారిద్దరూ నాయకీనాయకులుగా నటించిన చిత్రం శ్రీదేవి. చిత్రానికి సంగీత దర్శకులు జీకే వెంకటేష్. వారిద్దరి మీద చిత్రీకరించిన హాయి గొలిపే గీతం రాశాను ప్రేమలేఖలెన్నో.

0: తాంత్రిక ఛాయాగ్రాహకుడు రవికాంత నగాయష్ దర్శకత్వంలో రూపొందినటువంటి జానపద చిత్రం మహాబలుడు. అందులో నటి వాణిశ్రీ త్రిపాత్ర అభినయం చేశారు. హీరో కృష్ణ, స్వరకర్త ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఆరుద్ర రాయగా ఒక చక్కటి యుగళ గీతం బాలు సుశీల ఆలపించారు. అది హస్కీ వాయిస్తో ఉంటుంది. ఆ గీతం విశాల గగనంలో చందమామ.
1: విశాల గగనములో చందమామ ప్రశాంత సమయ

ఈవీఎం సంస్థ రూపొందించిన చిత్రం నోము. ఇందులో రామకృష్ణ చంద్రకళ ప్రధాన పాత్రధారు. స్వరకర్త సత్యం, రచన దాశరథి. వీరి కాంబినేషన్లో రూపొందిన మధురమైనటువంటి యుగళ గీతం కలిసే కళ్ళలోనా.

బాలు పాడినటువంటి చిరస్మరణీయ గీతాల్లో ముందు వరుసలో పేర్కొనదగినది కన్నవయసు చిత్రంలోని ఏ దివిలో విరిచిన పారిజాతము. రచన దాశరథి, సత్యం సంగీతం. ఇది రెండు వెర్షన్స్ ఉన్నాయి. జానకి వెర్షన్ కథానాయక రోజారమణ మీద, బాలు వెర్షన్ కథానాయకుడు లక్ష్మీకాంత్ మీద చిత్రీకరించారు. మనం బాలు గారు పాడినటువంటి ఆ అద్భుత సోలో గీతం విందాం.

నేను రచన చేసినటువంటి జానపద చిత్రం పింజల సుబ్బారావు తీసిన త్రిలోక సుందరి. దర్శకులు సంగీతం శ్రీనివాసరావు గారు, సంగీత దర్శకులు ఎంఎస్ విశ్వనాథం. అందులో కథానాయకుడు నరసింహరాజు, కథానాయిక మధుమారిణి. కథాపరంగా వారిద్దరి మీద చిత్రీకరించినటువంటి మధురాతి మధురమైన గీతం వలపుల వీణ పలికెనులోనా.

కన్నడ రంగంలో పేరొందిన స్వరకర్తలు రాజన్ నాగేంద్రరావు సోదరుడు రంగనాథు లక్ష్మి నటించినటువంటి చిత్రం పంతులమ్మ. దానికి వారు హాయిగొల్పే సంగీతాన్ని అందించారు. వేటూరి వ్రాయగా బాలు సుశీల పాడినటువంటి మధురాతి మధురమైన గీతం మానసవీణ మధుగీతం.

కె విశ్వనాథ్ గారు రూపొందించిన సీతామాల శ్రీ చిత్రంలో హీరో చంద్రమోహన్, హీరోయిన్ తాళ్ళూరి రామేశ్వరి. కథాపరంగా వచ్చే క్యారెక్టర్ ఆర్టిస్టు వంకాయల సత్యనారాయణ, ఆయన స్టేషన్ మాస్టర్. వారి ముగ్గురు మీద చిత్రీకరించిన గీతం మావి చెగురు తినగానే, రచన మహామహుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి, స్వరకర్త మామ కేవీ మహాదేవన్.

0: అభిరుచి ఉన్న నిర్మాత కె క్రాంతికుమార్. ఆయన, హీరో మురళీమోహన్, హీరో కృష్ణ, నేను, మేమంతా ఏలూరు సరసారెడ్డి కాలేజీలో చదువుకున్నాం. ఈ క్రాంతికుమారు మహిళా పక్షపాతి. మహిళల ప్రాధాన్యతగా మూడు అద్భుతమైన చిత్రాలు నిర్మించారు. అవి జ్యోతి, ఆమె కథ, కల్పన. మూడింటిలోనూ కూడా కథానాయకుడు మురళీమోహనే. మూడింటికి దర్శకుడు కె రాఘవేంద్రరావే. మూడింటికి మ్యూజిక్ చక్రవర్తే. జ్యోతి చిత్రంలో కథానాయిక జయసుధ. ఆ జయసుధ మురళీమోహన్ మీద చిత్రీకరించినటువంటి మధురాతి మధురమైన యుగల గీతం,
1: సిరిమల్లె పూవల్లె నవ్వు

0: పల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు.
1: వాళ్ళు హీరోలకే కాదు ఎందరెందరో క్యారెక్టర్ ఆర్టిస్టులకి గాత్రదానం చేశారు. వాళ్ళు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన గాయకుడు, సంగీత దర్శకుడు, డబ్బింగ్ ఆర్టిస్టు, నటుడు, నిర్మాత, స్టూడియో ఓనర్, వీటన్నిటిని మించి వ్యాఖ్యాత, మంచి మానవతావాది. ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ధూళిపాడకి గాత్రదానం చేశారు. ఆ చిత్రం ఉండమ్మ బొట్టు పెడత, రచన దేవులపల్లి, స్వరాలు కెవి మహాదేవన్, ఆ పాట రావమ్మ మహాలక్ష్మి రావమ్మ.

కళా తపస్వి కె విశ్వనాథ్ అద్భుత సృష్టి శంకరాభరణం. అందులో ప్రధాన పాత్రను జేవి సోమయాజులు పోషించాడు. స్వరాలు కెవి మహాదేవన్. ఆ సోమయాజులకి బాలుగారు గాత్రదానం చేసినటువంటి అద్భుతమైనటువంటి బాగా ఎఫెక్టివ్ ఉన్నటువంటి గీతం శంకరా నాద శరీరాపర.

బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్వి కృష్ణారెడ్డి తీసినటువంటి చిత్రం ఘటోద్గజుడు. ఆయన సంగీత దర్శకుడు కూడా. ఆయన స్వరాలు సమకూర్చగా క్యారెక్టర్ ఆర్టిస్టు సత్యనారాయణ మీద వేటూరు రాసినటువంటి గీతాన్ని చిత్రీకరించారు. అది అందాల అపరంజి బొమ్మ.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ త్యాగరాజు జీవితంలో రెండు అద్భుతమైన ఘట్టాలు. ఒకటి, రంగుల రాట్నంలో ఆయన మీద చిత్రీకరించిన గీతం నడిరే ఏజాములో, దానిని ఘంటసాల గారు పాడగా, శ్రీ షిరిడీ సాయిబాబా మహత్యంలో ఆయన మీద బాలు గారి పాట చిత్రీకరించారు, అది నువ్వులేక అనాథలం, అద్భుతమైన

0: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.
1: మీరింతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. రచన వ్యాఖ్యానం శ్రీ ఎస్వి రామారావు, పర్యవేక్షణ శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి వివిధ భారతి. సమయం 11:01 దాటి 15 సెకండ్లు. ఇంతటితో మా ఈ ప్రసారాలు ఇక్కడే ముగిస్తున్నాం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.